ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం అదిగదిగో అదే అదే బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు. స్టూడియోస్

0: సమయం 6:30 కావస్తుంది. శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి గారితో చింతన వింటారు.
1: గణపతి పూజలో ప్రత్యేకంగా ఉపయోగించే దూర్వాలు ఎంతో విశిష్టమైనవి. వాటి గొప్పతనం పుట్టుకను తెలుసుకుందాం. ఈ దూర్వాలు అంటే గరిక, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇంటి చుట్టూ పెరటిలో, ఆరుబయట, మైదానాల్లో, పొలాల్లో విరివిగా విస్తారంగా దొరికే సులువైన గడ్డిజాతి మొక్క. గరిక అనగా దూర్వాలు అన్నమాట. ఎంత త్రుంచితే అంత దట్టంగా పెరిగే గడ్డి గరిక. పశువులు ఇది తిని ఆరోగ్యంగా ఉండటమే కాక పుష్టికరమై పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ విషయం రైతులందరికీ తెలుసు. ఇంకా దూర్వోత్పత్తి గురించి తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించటం జరుగుతుంది. అందులో శ్రీ మహావిష్ణువు కూడా పాల్గొంటాడు. పర్వతాన్ని సర్పంతో చుట్టి చిలికినప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరము రాపిడికి లోనై అతని రోమాలు తెగి మంథరాచలం మీద పడ్డాయి. వాటి నుండి సుందరములైన దూర్వాదళములు ఉత్పన్నమయ్యాయి. ఇలా ఈ దూర్వాలు విష్ణు శరీరము నుండి జనించినవి. అనంతరము లభించిన అమృత కలశమును కూడా ఈ దూర్వాలపైనే ఉంచడం జరిగింది. అప్పుడు ఆ అమృత బిందువులు దూర్వాలపై పడ్డవి. అందుకే ఈ దూర్వాలు అజరామరాలై దేవతాపూజార్హాలయ్యాయి. ఈ దూర్వాలు సకల పాపాలను నశింపచేస్తాయి. ఎలా అంటే, దూర్వాహరతి పాపాని ధాత్రీ హరతి పాతకం, హరితకీ హరే ద్రోగం, తులసీ హరతేత్రయం అంటారు. గణపతి పూజలో గరిక లేదా దూర్వాలకు ప్రత్యేక స్థానం ఉంది. గణపతికి సమర్పించే దూర్వాలు కోమలంగా ఉండాలి. దూర్వాలనే బాలతృణాలు అని కూడా అంటారు. ముఖ్యంగా 21 దూర్వాలతో పూజిస్తే గణపతికి ప్రీతిదాయకం. చవితి, బుధవారం, భాద్రపద శుక్ల అష్టమి అనగా దూర్వాష్టమి, ఈ రోజున దూర్వాలను సమర్పిస్తారు. కాబట్టే దీనిని దూర్వాష్టమి అని పవిత్రంగా పిలుస్తారు. ఈ దూర్వాలు సమృద్ధికి, వికాసానికి ప్రతీకలు. వంశవృద్ధికరాలు దూర్వాలు. వంశాన్ని వృద్ధి చేసుకోవాలనుకునేవారు గణపతికి దూర్వాలతో పూజ చేయాలి. గణేశోపనిషత్తులో దూర్వాల గొప్పతనం వివరింపబడ్డది. అందులో కౌండిన్య మహాముని తన భార్య అయిన ఆశ్రయకు దూర్వాల గొప్పతనాన్ని వివరంగా చెప్పారు. ఒకసారి అప్సర అయిన తిలోత్తమను చూసి యమధర్మరాజుగారి మనస్సు చెలిస్తుంది. అతని నుండి ఉద్భవించిన తేజంలో ఒక అనలాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతడు భయంకరుడు, లోకకంటకుడు, లోకాలను నాశనం చేసేవాడు. దేవ దానవ గంధర్వాదులందర్నీ పీడించడం చేత దేవతలు గణపతిని ప్రార్థించి ఈతని పీడ వదిలించమనగా ఆయన ఆ అనలాసురుని మింగివేస్తాడు. అప్పుడు గణపతి గర్భాన మంట మొదలవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మిగిలిన దేవగణాలు, మునిగణాలను తీసుకుని పోయి గణపతి గర్భపీడ నివారణార్థం మంట చల్లారటం కోసం అతని శిరస్సు మీద 21 చొప్పున దూర్వాలను పూజ చేస్తారు. అందరూ అలా చేయగా గణపతి గర్భదాహం మంట ఉపశమనిస్తుంది. కాన గణపతి పూజ దూర్వారహితంగా చేసినచో అసంపూర్ణమే అవుతుంది. ఇలా దూర్వాలతో పూజించడం వలన యజ్ఞ, దాన, వ్రత, అనుష్ఠాన, తపోఫలాలు లభిస్తాయి. మహతీ స్వల్పికావాపి వృథా దూర్వాంకురైర్వినా వినా దూర్వాంకురైపూజ ఫలం నాప్యతే తస్మాదుపసి మద్భక్తైర్ ఏకావాప్యేక వింశతిః భక్త్యా సమర్పితా దదాతి యత్ఫలం మహత్ న తత్ప్రతు సతైర్దానైర్ వ్రతానుష్ఠాన సంచయైః తపోభిరుగ్రైర్నియమైః కోటి జన్మార్జితైరపి అని అంటారు. ఇది దూర్వాలు అనగా గరిక పోచల చరిత్ర. స్వస్తి.
0: ఇంతవరకు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పొలం పనులు. జీవ నియంత్రణ అంటే అనేటువంటి అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.

మన పంటల సాగులో సస్యరక్షణకు అయ్యేటువంటి ఖర్చుని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకు వానలు కూడా సరిగ్గా పడకపోవటం వల్ల మనం మన పంటల్లో పెట్టేటువంటి పెట్టుబడిని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అసలే వానలు పడటల్లా వచ్చేటువంటి దిగుబడి ఎట్టట్టు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో సస్యరక్షణకు ఎక్కువ మందులు పెట్టి, రసాయనాలు ఎక్కువ కొని, ఖరీదనివి కూడా పెట్టి మనము ప్రయత్నిస్తే చాలా ఇబ్బంది పడతాం. అదిగాక బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని రకాల పురుగులు ఎక్కువ అవుతాయి కూడా, మామూలు కన్నా ఎక్కువ అవుతాయి. వాటికి ఇంకా రసాయనాలు తెచ్చి వాడామనుకోండి ఇంకా ఇబ్బంది పడతాం. ఇలాంటప్పుడే బాగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటంటే జీవ నియంత్రణ. ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం గనక సస్యరక్షణ, ఈ పురుగులు తెగుళ్ళ నియంత్రణ గనక చేపట్టినట్లయితే ఖర్చు పెరగకుండా ఉంటుంది. రసాయనాలు వాడకుండా చేసుకున్నట్లయితే అన్నిటికన్నా మించి స్వచ్ఛమైన ఆహారం ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే మనకు సహాయం చేసేటువంటి రకరకాల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మిత్రులంతా కూడా అలానే కొనసాగుతుంది. ఏమిటి అసలు జీవ నియంత్రణ అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను ఉపయోగించుకొని పంటలకు నష్టం చేసేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి ఈ పురుగుల్ని తెగుళ్ళని నియంత్రించటం. నియంత్రణ ఇది, నివారణ కాదు. అంటే సహజంగానే సృష్టిలో ఒకదాన్ని ఒకటి నియంత్రించుకుంటూ ఉంటుంది. ఒక పురుగు సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనుకోండి చాలా కష్టమవుతుంది. దాన్ని నియంత్రించడానికి దేవుడు మరొక దాన్ని పుట్టిస్తాడు. అడవిలో కూడా అంతే కదా, ఒకదాన్ని ఇంకోటి నియంత్రించుకుంటూ బతుకుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఈ ప్రకృతిలో దేవుడు ఇచ్చినటువంటి రకరకాల జీవులు, అది పురుగు కావచ్చు, జంతువు కావచ్చు, లేకపోతే సూక్ష్మజీవి కావచ్చు, ఏదైనా సరే, ఇవి మన పంటలకు నష్టం చేసేటువంటి పురుగు పుట్రని నియంత్రించేటువంటి పద్ధతిని మనం జీవ నియంత్రణ అంటాం. ఈ జీవ నియంత్రణలో ముఖ్యంగా మనకు ఉపయోగపడేవి రకరకాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోలేకుండా, అవగాహన లేకుండా మనము అనవసరంగా రసాయనాలు వాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఈ సహాయం చేసేటువంటి జీవుల గురించి తెలుస్తుందో, ఇన్ని రకాలు దేవుడు సృష్టించాడు కదా, అనవసరంగా మనం ఎందుకు ఈ రసాయనాలకు వెళ్తాం అనేటువంటి ఆలోచన వస్తుంది. బ్యాక్టీరియాలో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, వైరస్ల్లో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, బూజుల్లో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, అలాగే కొన్ని రకాల పురుగులు మనకు సహాయం చేసేవి ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే వాటికి చెరుపు చేయకుండా అవి హాయిగా బ్రతికేటట్టు చేస్తే చాలు. వాటిని ఈ రసాయనాలతోటి చంపేయకుండా ఉంటే చాలు, అవి సహజంగానే వాటి వృద్ధిని, వాటి సంఖ్యని పెంచుకుంటా పోతాయి. అసలు పొలంలోకి వెళ్ళి మనం గమనిస్తే మనకి సాలీళ్ళు, మిత్ర పురుగులు, అనేక రకాలు అక్షంతల పురుగులు ఇలాంటి రకరకాలు దొరుకుతాయి, కనిపిస్తాయి కూడా. అలాగే మనకు కనపడనటువంటి కందిరీగలు కానీ లేకపోతే మనకు కనపడనటువంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ పంటలోనే ఉండి ఈ పురుగుల్ని తెగుల్ని నియంత్రణ చేస్తూ ఉంటాయి, మనకు కనపడదు. కాకపోతే ఎప్పుడైతే ఇలా సహాయం చేసేటువంటి అన్నీ కూడా నాశనం అయిపోయినాయో రసాయనాలు వేసినప్పుడు, మరి ఎవరు నియంత్రిస్తారు? ఎవరు నియంత్రించరు. అందుకనే నష్టం చేసేటువంటి పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతాం. మనము రసాయనాలు కొట్టినప్పటికీ కూడా కొన్ని రకాల పురుగులు, శత్రు పురుగులు అంటే నష్టం చేసే పురుగులు, మరి వాటిని తట్టుకొని పెరిగి ఇంకా తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి సంతతంతా కూడా నువ్వు ఎలాంటి మందు కొట్టినా చావకుండా అవి పెరుగుతూ ఉంటాయి.

0: ఈ సమస్యను పరిష్కరించాలంటే అలాంటి మొండి పురుగులను కూడా పక్షుల్లాంటి కొన్ని రకాల సాలీళ్లు పట్టుకొని తినేస్తాయి. ఇక తినేస్తే తట్టుకునే శక్తి ఏముంటుంది? ఏముండదు కదా. ఇలా మనం వీటిని నియంత్రించాలి. వీటికి మనకు రకరకాల పంటల్లో వచ్చేటువంటి రకరకాల పురుగులు నియంత్రించేటువంటి ఈ జీవరాశుల్ని మనం అర్థం చేసుకోవాలా, తెలుసుకోవాలా. ఉదాహరణకి మన పంటల్లో వచ్చేటువంటి కాయదొలుచు పురుగుని నియంత్రించడానికి వైరస్లు పనిచేస్తాయి. అలాగే రకరకాల పురుగులను నియంత్రించడానికి ఈ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేటువంటిది పనిచేస్తాయి. అలాగే బెవేరియా బెసియానా అనేటువంటి కొన్ని రకాల బూజులు, వర్తిశీలమైనటువంటి బూజులు, ఇలా రకరకాల బూజులు మనకి రకరకాల పురుగులు నియంత్రించడానికి పనిచేస్తాయి. అలాగే మనకు ఉపయోగపడేటువంటి మరొక బూజు ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మా చాలా రోగాలను కలిగించేటువంటి ఇతర బూజుల్ని, ఇది బూజే అలాగే నష్టం చేసేవి కూడా బూజే. ఇక్కడ చూడండి, బూజులే రెండు, కానీ మంచి చేసే బూజు ఒకటి, చెరుపు చేసే బూజు ఒకటి. ఈ మంచి చేసే బూజుని కనుక మన భూమిలో ఎక్కువగా పెంచుకున్నట్లయితే చెరుపు చేసే బూజి ఏమి చేయలేదు మన పంటల్ని. ఇలా మనకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను వెతుక్కొని మనం నియంత్రించుకుంటే ఈ పురుగుల నియంత్రణ సులువు అవుతుంది. కాబట్టి జీవ నియంత్రణ గురించి మన అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ తెలియకపోతే మనం చదువుకున్న పిల్లల్ని అడిగితే వాళ్ళు ఈ సెల్లో చూసైనా చెప్తారు. మనకి వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు మీకున్న అనుమానాలన్నీ అడగండి, అడిగితే వాళ్ళు ఇంకా చెప్తారు. దాన్ని బట్టి కనీసం తర్వాత అన్నా ఈ రసాయనాలు వాడుకు తగ్గించుకుంటూ పోయి మనం వీటి సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి జీవ నియంత్రణ అనేది మన సాగులో, వ్యవసాయంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది.
1: ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో జీవ నియంత్రణ అంటే అనేటువంటి అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. పొలం పనుల కార్యక్రమంలో వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఎన్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షపాత సూచన ఏమీ లేదు. వాతావరణం 2 రోజుల్లో గణనీయమైన మార్పు ఏమీ లేదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇంతటితో పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సభ్యుని నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు

0: జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం మేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాను.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు. కార్యక్రమంలో ఈనాటి ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఈనాటి ప్రసారాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 నేటి మాట ఉదయ సమీరాల్లో భాగంగా ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవంపై వివరణ తెలుసుకుంటాం. దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు, మరి ఈ సందర్భంగా కూడా మనం మాట్లాడుకుందాం. అలానే భారతదేశపు ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటాం ఉదయ సమీరంలో భాగంగా. అలానే 10 యూపీఏ సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారితో ప్రసంగం వింటాం ఉదయ సమీరంలో భాగంగా. అనంతరం భక్తి సంగీతం వింటాం ఉదయ సమీరంలో భాగంగా. అనంతరం పుష్పాంజలి సమాచార వాణి వింటాం. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అనేటువంటి సెగ్మెంట్స్తో ప్రసారం కానుంది. 9:00 నుండి 10:00 పాటల పల్లకి ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. అనంతరం 10:30 నుండి 11:00 పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మనసును హత్తుకునే సున్నితమైన భావాలు, వీణులు విందైన సంగీతం, చక్కని సాహిత్యంతో మధురిమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:30 ఏకచిత్ర గానం ప్రసారం కానుంది. 12:40 సంధ్యారాగం శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రరమం వింటారు. 2వ భాగం పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం అనేటువంటి అంశంపై వ్యాఖ్యానం వింటారు శ్రీదేవి గారితో. 2:31 సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర అనేటువంటి అంశంపై వింటారు శ్రీమతి టి చిరంజీవి గారు పాడినటువంటి రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి విజయ సారథి గారు. 5:00 యువవాణి ప్రసారమవుతుంది. 5:30 మా పదం మీ భావం ప్రసారం కానుంది. 6:00 సమాచార వాణి ప్రసారం కానుంది. 6:30 మిక్స్డ్ మస్తీ ప్రసారమవుతుంది. 7:15 తెలుగులో చిత్రగీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం కానుంది. 9:15 స్పాట్ లైట్ ప్రసారం కానుంది. 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహరణ అనేటువంటి అంశంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారతస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు

చెల్లించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 167,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు బెరుపుతూకూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై
బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం

స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ హెడ్స్పై ఎఫ్ఎం ప్రసారాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. శ్రోతలు గమనించగలరు.

ఎస్, మరి 7:18 కావస్తుంది స్టూడియోస్లో సమయం. సో మరి మనమున్నాం ఉదయ సమీరాలు కార్యక్రమంలో. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఈరోజు నేటి మాటగా ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, అలానే దూరదర్శన్ అవగాహన ఆవిర్భావ దినోత్సవం, అలానే భారతదేశపు ఇంజనీర్ అయినటువంటి విశ్వేశ్వరయ్య గారు మోక్షగుండం వారి జయంతి ఉన్నాయి. సో మరి ఈ సందర్భంగా మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా 15వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవం చర్మ క్యాన్సర్పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని 52 దేశాల్లో చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించి 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. రోగ లక్షణాలను గుర్తించడానికి, రోగ నిర్ధారణలు చేయటానికి, చికిత్స పరంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 2004వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. 2004లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుండి అర్జెంటీనియాలో కళా ప్రదర్శనలు, ఫ్రాన్స్లో బైక్ ర్యాలీలు, న్యూజిలాండ్లో సెమినార్లు వంటి వివిధ కార్యక్రమాలతో ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవంకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి

రోగులు, వారి కుటుంబాలకు చర్మ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలను గురించి తెలిపి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజల జీవితాలను ఈ వ్యాధి ఎలా ప్రభావితం

అలానే దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దూరదర్శన్ భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానల్. భారత ప్రభుత్వం చేత నియమించబడ్డ ప్రసార భారతి బోర్డు ద్వారా నడపబడుతుంది. ఇది స్టూడియోస్లో ట్రాన్సిస్టర్ల యొక్క అవస్థాపన విషయంలో భారతదేశం అతిపెద్ద ప్రసార సంస్థల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్మిటర్ల ద్వారా ప్రసారం చేయడం ప్రారంభించారు కూడా. 2009 సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. దూరదర్శన్ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది 2009లో కూడా. సెప్టెంబర్ 15, 1959 ప్రారంభమైంది దూరదర్శన్. మరి ఈ పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, అంటే సోప్ ఒపేరాలు, హోమ్లోగ్లు, బునియాద్, రామాయణ్, మహాభారత్ వంటి కోట్ల కొద్ది ప్రజలను టీవీలకు అతికిపోయేలా చేశాయి. ఇతర కార్యక్రమాలు చిత్రహార్, రంగోలీలు, క్రైమ్ థ్రిల్లర్లు, బోమ్ బక్షీస్, జానకి రజిస్టర్లు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి దూరదర్శన్ ద్వారా. మొదట ప్రసారమైంది ఢిల్లీలో ప్రయోగాత్మకంగా దూరదర్శన్. రోజువారీ ప్రసారాలు 1965 నుండి ఆల్ ఇండియా రేడియోలో భాగంగా క్రమం తప్పకుండా ప్రారంభమయ్యాయి. 1982 నేషనల్ టెలికాస్ట్, 1982 జాతీయ ప్రసారాలు ప్రారంభమయ్యాయి టెలివిజన్ ద్వారా. ఇక అదే సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఇందిరాగాంధీ స్పీచ్తో టెలివిజన్, రంగుల టీవీ, కలర్ టీవీ ప్రసారాలు మొదలయ్యాయి కూడా. మరి దూరదర్శన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ఎంతోమంది ప్రజలను ఆకర్షించేలా చేసిందనే చెప్పాలి దూరదర్శన్ యొక్క ప్రసారాలు. మరి దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొన్ని విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం కదా. తదుపరి ఉదయ సమీరాల్లో భాగంగా ఈరోజు భారతదేశపు ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి జరుపుకుంటున్నా. మరి ఈ సందర్భంగా ఆయన కోసం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశ ప్రముఖ ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా కూడా పనిచేశారు. 1955 ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం కూడా. మైసూరులో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజసాగర్కు ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. హైదరాబాద్ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను కూడా ఆయన ప్రారంభించారు. ఉపకార వేతనంతో పూణేలో ఇంజనీర్గా పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య గారు బొంబాయి రాష్ట్రంలో ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా నియమితులయ్యారు. విశ్వేశ్వరయ్య గారు పనితీరు అద్భుతంగా ఉండడంతో సుఖ్నా నిర్మాణానికి ఇంజనీర్గా నియమితులయ్యారు. సింధు నది నీరు సుద్నోర్కు చేరేలా చేయడంలో విశ్వేశ్వరయ్య గారు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. 1909 మైసూర్ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్ ఇంజనీర్గా నియమించింది. మైసూర్ సమీపంలో నిర్మించినటువంటి కృష్ణరాజసాగర్ ఆనకట్టుకు ఆయన

చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించారు. 1900లలో మూసీ నదికి వచ్చినటువంటి వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యేది. ఆ మూసీ వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని రక్షించే బాధ్యతలను నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అప్పగించారు. విశ్వేశ్వరయ్య గారు ఆలోచనల ప్రకారమే మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారు. జలాశయాల నిర్మాణంతో భాగ్యనగరానికి వరదలు ముప్పు తప్పింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి కూడా. నిజాం నవాబు విన్నపం మేరకు హైదరాబాదుకు మురికి నీటిపారుదల వ్యవస్థను కూడా ఆయనే రూపొందించారు. విశాఖపట్నం ఓడరేవును సముద్ర కోత నుండి రక్షించే వ్యవస్థను కూడా రూపొందించారు విశ్వేశ్వరయ్య గారు. మరి దీనిలో కూడా కీలక పాత్ర పోషించారనే మనం చెప్పాలి. విశాఖ రేవును నిర్మాణ సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది. అటువంటి టైంలో కూడా అలల తీవ్రతను తగ్గించడం కోసం ఆయనకు ఆయన ఒక మంచి సలహాదారుగా వ్యవహరించారు. 2 పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర్ తీరానికి చేరువుగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గుతుందని చెప్పి ఆయన సూచించారు. ఆ విధంగా విశేష పాత్ర పోషించారు. 1955లో ఆయనకు భారతరత్న పురస్కారం అందచేసింది. ప్రభుత్వ ఇంజనీరు, కాలేజీ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు కూడా. ఇక పురస్కారాలు విషయానికి వస్తే 1911లో ఆయనకు కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితులయ్యారు. 1915లో మైసూరు దివానుగా ఉండగా ఆయన ప్రజలకు చేసినటువంటి ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ను పురస్కారాన్ని అందజేసింది. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాల్లో విశేషమైనటువంటి గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం మరియు ఇంజనీర్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధమైన బెల్గాంలో విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగళూరులోని యూనివర్సిటీలో విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రారంభించారు కూడా ఆయన పేరు మీదుగా. పూణేలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఆయన జన్మశతి సంవత్సరంలో బెంగళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాలను కూడా నెలకొల్పడం జరిగింది. మరి ఎంతో గుర్తింపు పొందారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, మన భారత ఇంజనీర్. మరి వారి జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం క్లుప్తంగా. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఉన్నాం.

0: ఆంధ్రకేసరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి గీతం విన్నారు. ఇప్పుడు ఉదయ సమీరాల్లో భాగంగా పదేళ్ల యూపీఐ అనేటువంటి అంశంపై సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారితో ప్రసంగం వింటారు.
1: మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మాట్లాడుకునే ఒక కార్యక్రమం మన జీవితంలో ఒక భాగమైనటువంటి కార్యక్రమం. ఒకప్పుడు మనం డబ్బు పంపాలన్నా మనం తీసుకోవాలన్నా ఏ అవసరానికైనా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది, లేదా ఏటీఎం ఎక్కడుందో ఎదుక్కోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ నగదు జేబులో లేకపోయినా ఎవరికి పంపాలన్నా ఏమి కొనాలన్నా ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ మార్పుకి కారణం ఏంటి? మన చేతిలో ఒక్క చిన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఆ ఒక్క మొబైల్తో మనం ఎలాంటి నగదుతో కొనడం కానీ నగదు పంపడం కానీ ఎలాంటి అవసరాలకైనా మనం పంపించే ఒక సౌకర్యం కలిగిందని చెప్పుకోవాలి. ఈ మార్పుకి కారణం ఏంటి? అది ఇవాళ మనం మాట్లాడుకోపోయే ఒక కార్యక్రమం. అదే ప్రధానమైన కారణం యూపీఐ. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ వ్యవస్థని భారత ప్రభుత్వం 2016లో ప్రారంభించడం జరిగింది. దీన్నే మనం డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అని కూడా అంటాం. ఇది రోజువారీ మన కార్యక్రమాల్లో ఇవాళ ఒక భాగమైపోయిందని చెప్పుకోవచ్చు. భారతదేశం విజయం సాధించడమే కాకుండా ఈ యూపీఐ ప్రపంచ దేశాలకి ఎలా ఆదర్శంగా నిలుస్తుంది, ఈ యొక్క యూపీఐ మనకు మనం స్వయంగా అభివృద్ధి చేసుకున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలు ఎలా అమలు చేస్తున్నాయి అనే అంశాల గురించి ఇవాళ మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ యూపీఐ ఎలా పనిచేస్తుంది? యూపీఐ కేవలం మన బ్యాంకులో ఉన్న డబ్బు మీద మాత్రమే పనిచేస్తుంది. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మన బ్యాంక్ ఖాతాలో కనుక డబ్బులు ఉంటే ఏటీఎంకు బ్యాంక్ వెళ్ళు జోబులో నగదు అవసరం లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ద్వారా దాన్ని మనం ఈ యొక్క కార్యకలాపాలు జరుపుకునేటువంటి ఒక అవకాశం కలిగింది. ఒక టీ దుకాణం కావచ్చు, కూరగాయలు కొనడానికి కావచ్చు, ఆటో కావచ్చు, ఆసుపత్రి బిల్లు కావచ్చు, ఏ కార్యక్రమానికైనా ఓన్లీ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కలిగేటువంటి ఉపయోగమే యూపీఐ. ఈ యొక్క యూపీఐ వల్ల మనకేమవుతుంది? బ్యాంకులో ఉన్న మన నగదును మనం తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, అక్కడ వెయిట్ చేసి ఆ పని వేళల్లో మాత్రమే మన డబ్బుల్ని మన నగదుని డ్రా చేసుకునే అవకాశం కలిగేది. అలాగే ఆ యొక్క ఆర్డర్లో కూడా సమయాన్ని కూడా కేటాయించవలసి వచ్చేది, లేదా ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేయాల్సి వచ్చేది. ఇవాళ అలాంటి పరిస్థితే లేదు. ప్లస్ ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మెసేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది సంపూర్ణంగా మారిపోయిందని చెప్పాలి. ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక టీ కొట్టుగాడు కానీ వచ్చిన కూరగాయల కొట్టుగాడికి వెళ్ళి వాడి దగ్గర ఉండే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేసినాయని వెంటనే ఒక మెసేజ్ కూడా, అంటే మన ట్రాన్సాక్షన్ జరిగినట్లు అవతల యొక్క పొందేవాడికి తెలుస్తుంది, పంపేవాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా ఈ యొక్క యూపీఐ ఇక సామాన్యుడికి ఒక ట్రాన్స్పరెన్సీ, మన డబ్బులు ఎంత ఇచ్చామో, ఏం చేశామో, ఆడ ఎలా చేశారో ఏమీ లే. ఆ రకమైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడము అది మామూలు విషయం కాదు. ఇదివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో మనం ఇదివరకు ఒక వీసా కార్డు, ఏటీఎం, డెబిట్, ఇంకో కార్డుల ద్వారా మనం వాడుకోవాల్సిన పరిస్థితి. అది అందరికీ ఆ సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా తక్కువ. కానీ ఇవాళ చదువుతోనూ దీనితోనూ సంబంధం

లేకుండా సామాన్యుడే సైతం ఫోనులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసుకునే ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానమే యూపీఐ టెక్నాలజీ. మనం ఓ వ్యాపార దగ్గరికి వెళ్ళి ఇదివరకు ఒక 100 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు పళ్ళు కొంటే మిగిలిన 60 రూపాయలు చిల్లరకి అతను ఎత్తుక్కోవాలి, లేదా ఒక 50 రూపాయలు ఉంటే ఇచ్చి 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మళ్ళీ వెతుక్కోవాలి. ఇవాళ అలాంటి పరిస్థితి మారిపోయింది. కాబట్టి పండ్ల వ్యాపారి కావచ్చు, టీ కొట్టేడు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మనం చెల్లించాల్సినటువంటి మొత్తాన్నే మనం అన్ని జమ చేయడం, అది మనం తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులో రావడానికి ఈ ప్రధాన కారణం భారతదేశం ఏదైతే సొంతంగా అభివృద్ధి చేసి అమలు చేస్తున్నట్టు యూపీఐ ఏదైతే ఉందో ప్రపంచంలో భారతదేశం గర్వించదగ్గ ఒక విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకు మహిళలు బయటకు వెళ్లాలంటే పురుషులు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి. వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఈ జనధన్ యోజన పథకం ద్వారా జాయిన్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళు వేరేగా బాగా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఖాతాలు వాళ్ళ అకౌంట్లో ఉండడం, ఆ డబ్బులు కలిగి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల మహిళలు కూడా ఓన్లీ కేవలం ఆ ట్రాన్సాక్షన్ని ఈజీగా చేసుకునే సౌకర్యం సౌలభ్యం కేవలం యూపీఐ ద్వారా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం జరిగింది అనేది కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, మెయిన్గా చెప్పాలంటే పారదర్శకత, ఓన్లీ ట్రాన్స్పరెన్సీ. ఏది ఈ యొక్క డిజిటల్ లావాదేవీల వల్ల జరిగిందని చెప్పచ్చు. అంటే జరిగిందని కూడా రికార్డ్ అవుతుంది, డిజిటల్ రికార్డు. అంటే మన అమౌంట్ మనం ఎంత బ్యాంకులో ఉంది, దేనికి ఖర్చు పెట్టాం అని ఒక రికార్డు ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కలిగి ఉండడం, ఈ యొక్క ట్రాన్స్పరెన్సీకి వ్యవస్థకి యూపీఐ దోహదపడింది. అది కాకుండా మనకు ఇంకొక వ్యవస్థగా చెప్పుకోవాలంటే, గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నగదుని ముద్రించి ఆ నగదు చలామణిలో చేవడం, జోబుల్లో పెట్టుకెళ్ళడం, పాడైపోవడం, చిరిగిపోవడం ఇవన్నీ జరిగేది. ఆ నగదు ముద్రించడానికి కనీసం కేంద్ర ప్రభుత్వానికి కూడా బోల్డ్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయ్యేటువంటి డబ్బు నగదు రూపేనా లేదు డిజిటల్ రూపేనా అవుతుంది, కాబట్టి ముద్రించాల్సిన అవసరం లేకపోవడం వల్ల దేశానికి కూడా ఆర్థిక ప్రయోజనం దీనివల్ల కలిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ నగదుని పంపించడం తీసుకెళ్లాలంటే బ్యాంకులోంచి మన జోబులో పెట్టుకొని ఎక్కడ చెప్పాలి, లేకపోతే ఎక్కడ మన ట్రావెల్లో ఇచ్చేయాలో పడిపోతాం, లేకపోతే సూట్ కేసు ఎవరిని దొంగతనం చేస్తారేమో, లేకపోతే ఎవరిని జోబులో దొంగతనం చేసి కొట్టేస్తారేమో అనే భావం కూడా లేదు. మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులుండి మన ఫోన్ ఉంటే చాలు, మనం ఎక్కడికైనా చేసుకునే అవకాశం పెరిగిందని చెప్పాలి. ఈ రకంగా డిజిటల్ గవర్నెన్స్కి బాగా పునాది పడింది. ఆ పునాది పడడం ద్వారా మన ఫీజులు కావచ్చు, అలాగే ఏ రూపాయి చెల్లించిన హౌస్ ట్యాక్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆన్లైన్లో పే చేసుకోవడానికి యూపీఐ ఉంటే చాలు. దీని ద్వారా ఈ వ్యవస్థలన్నింటికీ కూడా మనం డబ్బులు సులభంగా చెల్లించుకునే ఒక అవకాశం కలిగిందని చెప్పచ్చు. నెక్స్ట్, భారతదేశానికి ఇది ఆర్థిక సమగ్రత, అంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ రకంగా వచ్చింది. గతంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా లేనటువంటి ప్రతి ఒక్క చిన్న వ్యాపారి, ప్రతి ఒక్కరు కూడా మన ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యారు. ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి అవ్వడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి ఎంత పరిపుష్టంగా ఉంది, దేశం ఎలాగ ఆర్థికంగా ఉంది అనేది తెలియచేసుకోవడానికి, ప్రపంచ దేశాల్లో మన స్థానాన్ని నిరూపించుకోవడానికి కూడా ఇది బాగా దోహదపడింది. ప్లస్ ఈ యొక్క యూపీఐ మనము రాష్ట్రాలు కాని రాష్ట్రాలు, భాష కాని భాష ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికి ఇంకోటో చెల్లించడానికి వీటికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఉంటుంది. అలాగ ఈ భాషా భేదం కూడా లేకుండా మనకి కేవలం ఈ యొక్క యూపీఐ క్యూఆర్ కోడ్, అలాగ దేశంలో నలుమూలల్లో ఏ ప్రాంతానికి, ఏ మారుమూల ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ క్యూఆర్ కోడ్ చేసుకోవడం ద్వారా మన ఆర్థిక చెల్లింపులు సులభంగా చేసుకునేటువంటి అవకాశం కలిగిందని చెప్పచ్చు. భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒకటే కాదు, ప్రపంచంలో చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇన్ని కోట్ల మంది ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి, అత్యధిక చక్కని సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒకే వ్యవస్థ యూపీఐ వ్యవస్థ. అది మనం సాధించగలిగాం, అంటే ప్రపంచ దేశాల్లో మనం ఏమీ తక్కువ కాదు అనే విధంగా చేసుకోగలిగాం. అదే యూపీఐ మోడల్ ప్రపంచానికే ఇవాళ రోల్ మోడల్, అంటే ఆదర్శంగా నిలిచిందని చెప్పి చెప్పచ్చు. దీని మీద ప్రపంచ దేశాల్లో ఒక ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు. ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మిగిలిన దేశాలు ఉపయోగించడమే కాదు, మనము ఏదైతే ఇవాళ కనిపెట్టి అమలు చేస్తున్నటువంటి యూపీఐ టెక్నాలజీ ఉందో మనతో పాటు

0: ప్రపంచంలోని 11 దేశాలు కూడా యూపీఐ టెక్నాలజీ, మన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి. అది మన భారతదేశానికి ఉన్నటువంటి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అయితే యూపీఐ ఎంత సులభమో అంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం రోజు గనక చూసుకున్నట్లయితే డిజిటల్ మోసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అంటే ప్రతి యూపీఐ వినియోగదారుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ యొక్క యూపీఐ పిన్ను ఎవరితోనూ పంచుకోకండి, అది చాలా ముఖ్యమైన విషయం. యూపీఐ పిన్ను ఏంటండి అని అడిగితే ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఓటీపీ ఎవరికీ చెప్పకండి. ఈ రెండు విషయాలని చాలా ముఖ్యం, ప్రతి ఒక్కళ్ళు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే బ్యాంకు పాస్వర్డ్లు కానీ అవి కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫోన్ చేసి మీకు డబ్బు పంపుతున్నాం పిన్ను చెప్పండి అడిగితే నమ్మకండి, ఎందుకంటే డబ్బు పంపే వాళ్ళకి అసలు పిన్ అనేది అవసరం ఉండదు. అందుకని కేవలం యూపీఐ కావాల్సింది క్యూఆర్ కోడ్. కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెప్తాం అంటే కూడా మీరు నమ్మకండి, క్యూఆర్ కోడ్లు పంపి స్కాన్ చేయండి అంటే దాని ద్వారా కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ అంతా తెలుసుకొని మీ యొక్క నగదుని ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే మీ బ్యాంకును సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. క్యాష్లెస్ ఇండియా ఎప్పుడు అవ్వద్దు, ఈ నగదు ఎప్పుడు తీసుకెళ్ళడము అని అందరూ కూడా మనం కలలు కనేవాళ్ళం. ఆ కలలు ఇవాళ సాకారం అయింది అంటే కేవలం అది యూపీఐ వల్ల, యూపీఐ చెల్లింపుల వల్ల, డిజిటల్ చెల్లింపుల వల్ల. అది కేవలం పట్టణాలకే పరిమితమైందా అంటే కాదు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి చిన్న వ్యాపారంలోనూ, ప్రతి కుటుంబంతో డిజిటల్ ఆర్థిక పరిజ్ఞానం పెరిగింది, పెరగాలి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణులు, చిన్న వ్యాపారులు ఈ సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎందుకని అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మారిన సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడం వల్ల వాళ్ళని మాటలతో మాయ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక మోసాల పట్ల మీరు ఎంతవరకు కూడా మీకు ఉన్న విషయాలు పిన్నులు కానీ ఈ ఓటీపీలు కానీ ఏవి కూడా యూపీఐ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పద్దు. ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనే ఒకే ఒక్క మార్పుతో మనం దేశం వేగం పుంజుకుందని చెప్పాలంటే మనం వెళ్ళిన చోట నిరీక్షించాల్సిన పని లేకుండా వేగం పెరిగింది. అలాగే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది, అలాగే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఈ విధంగా భారతదేశం సాధించినటువంటి విజయాలలో ఇది అతి ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. మనం చిన్న టీ కొట్టుగాడి నుంచి పెద్ద వ్యాపార వరకు, సంస్థ వరకు, అంటే మనం ఇవాళ బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే పరిస్థితికి మనం వచ్చాం. అంచేత ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో అంత ముందుకెళ్ళాం, అలాగే అవగాహన కూడా దీనికి డిజిటల్ చెల్లింపుల్లో అంత అవసరం. భారతదేశ డిజిటల్ గుర్తింపుకి యూపీఐ అనేది ఒక ప్రధాన కారణం. ఈ విజయం భారత ప్రధానమంత్రి ఆలోచనకి మన భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క డిజిటల్ వ్యవస్థ మీద అవగాహన పెంచుకొని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.
1: ఇంతవరకు 10 ఏళ్ల యూపీఐ అనేటువంటి అంశంపై సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారితో ప్రసంగం విన్నారు.

ఇప్పుడు కుమారి ఇందుకూరి తన్వీవర్మ మరియు కుమారి తల్లం శ్రీహర్షిణి గాత్రయుగలంలో భక్తి సంగీతం వింటారు. మొదటిగా వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. మొదటిగా ఇరువగువారికి చారుకేళ రాగం ఆదితాళం శ్రీ అన్నమాచార్య కీర్తన.

భక్తి సంగీతంలో చివరిగా రామ సీతారామ, ఝంఝాటి రాగం, ఆదితాళం, శ్రీరామదాసు కీర్తన వింటారు.

0: ఇంతవరకు కుమారి ఇందుకూరి తన్వీవర్మ మరియు కుమారి తల్లం శ్రీహర్షిణి గారి గాత్రయుగలంలో భక్తి సంగీతం విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావడూరు సూర్యప్రసాదరావు గారు. ఇంతటితో ఉదయ సమీరాలు కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా సమాచారం, వెను వెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. सरकार ने कहा ₹2000 तक के यूपीआई भुगतान पर बैंक कोई शुल्क नहीं लेंगे. विश्व चक्रीय अर्थव्यवस्था मंच 2026 का आज से गुजरात के गांधीनगर में शुभारंभ. भारत और कनाडा के बीच प्रस्तावित व्यापार समझौते पर अगले दौर की बातचीत शुरू. मुख्य

మీరు వింటున్నారు 102 FM రైన్ పోసాగరిక. ఇది ఓలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి స్టూడియోస్లో సమయం 8:30 వస్తుంది. మరి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా మన ప్రోగ్రామ్స్ని ఆస్వాదించడానికి. ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz పై, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీల్లో కూడా కార్యక్రమాలని ఆస్వాదించవచ్చు. ఎస్, మరి 8:31 ఇన్ ద స్టూడియోస్. మరి మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఎంట్రయ్యా. మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని వండర్ఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. మరి రోజుని

చక్కగా ప్లాన్ చేసుకోవడం చేసుకుంటే ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా గడుస్తుందండి, ఎండ్లెస్ అవుతుంది హ్యాపీనెస్కి. సో మరి అలా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా, ఓకేనా? ఎస్, మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేద్దాం వండర్ఫుల్ సాంగ్తో. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

0: మంత్రం, మాటే మంత్రం సిగ్మెంట్ సిద్ధంగా ఉన్నాయి. మరి మొదటిగా వైద్య మంత్రంలో మరి ఈరోజు డాక్టర్ స్ట్రిప్ ఏంటో తెలుసుకుందామా?
1: గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన టిప్ మైగ్రేన్ అండ్ హెడేక్. ఈరోజు మనం మైగ్రేన్ హెడేక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ తెలుసుకుందాం. మైగ్రేన్ అంటే జస్ట్ నార్మల్ హెడేక్ కాదు. యూజువల్లీ సివియర్ హెడేక్తో పాటు నాజియా, వామిటింగ్, లైట్ ఆర్ సౌండ్ సెన్సిటివిటీ కూడా ఉండవచ్చు. మైగ్రేన్ హెడేక్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవాలి, ఎడిక్వేట్ వాటర్ డ్రింక్ చేయాలి అండ్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ని తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రైట్ లైట్స్, స్ట్రాంగ్ స్మెల్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, లాంగ్ గ్యాప్ బిట్వీన్ మీల్స్ మీకు ట్రిగర్ అవుతున్నాయా అబ్జర్వ్ చేయండి. హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే, పెయిన్ సివియర్గా ఉంటే ఆర్ డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ చేస్తుంటే సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేయకూడదు, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. రిమెంబర్, రిపీటెడ్ హెడేక్ని ఇగ్నోర్ చేయకండి. రైట్ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ టు ద మైగ్రేన్ ఇన్ బెటర్గా మేనేజ్ చేయవచ్చు. స్టే హెల్దీ, స్టే హెడేక్ ఫ్రీ.
0: ఎస్, మరి మైగ్రేన్ హెడేక్తో చాలా వరకు బాధపడుతూ ఉంటాం. దానికి రీజన్ నెంబర్ వన్ ఏంటి అంటే స్ట్రెస్గా ఫీల్ అవటం. మరి అటువంటి స్ట్రెస్ని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకూడదు, ప్రతిదాన్ని కూడా లైట్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా చాలా అవసరం. మరి స్పెషల్లీ ఏం చెప్తున్నారు డాక్టర్ అంటే, ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కనుక చేసినట్లయితే మనం ఇటువంటి మైగ్రేన్ని మనం అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఎస్, మరి వైద్య మంత్రం విన్న మరొక లవ్లీ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. వింటూ ఉండండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఫ్యాషన్ మంత్రంలో ఉందా? మరి ఫ్యాషన్ మంత్రంలో ఈరోజు ఫ్యాషన్ టిప్ ఏం చెప్తారు? హేమ సిద్ధంగా ఉన్నారు, తెలుసుకుందామా?
2: హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. నా పేరు హేమ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కోసం. ఐ కింద డార్క్ సర్కిల్స్ అనేవి చాలా కామన్ బ్యూటీ కన్సర్న్ కదా. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, స్ట్రెస్, డిహైడ్రేషన్, యాక్సెసివ్ స్క్రీన్ టైమ్ ఆర్ జెనెటిక్స్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ రావచ్చు. డార్క్ సర్కిల్స్ని రెడ్యూస్ చేయడానికి ఫస్ట్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి. డైలీ సఫిషియంట్ వాటర్ తాగండి. మార్నింగ్ టైంలో కోల్డ్ కంప్రెస్ని ఐస్ కింద ఫ్యూ మినిట్స్ జెంటిల్గా అప్లై చేయండి. అలానే బయటికి వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ని ఐస్ చుట్టూ స్కిన్కి కేర్ఫుల్గా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఐ ఏరియా చాలా డెలికేట్ కాబట్టి హార్ష్ క్రీమ్స్ ఆర్ అన్నోన్ హోమ్ రెమెడీస్ని డైరెక్ట్గా అప్లై చేయకండి. రిమెంబర్, హెల్తీ స్లీప్, హైడ్రేషన్ అండ్ జెంటల్ స్కిన్ కేర్ ఆర్ ది కీ టు హెల్తీ లుకింగ్ అండర్ ఐ స్కిన్. థ్యాంక్ యూ.
1: ఎస్, మరి చాలా చక్కగా చెప్పారు హేమ. మరి నిద్రలేమి అంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి, అలానే ఒత్తిడి లేకుండా మనం చూసుకోవాలి, అలానే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అండ్ ప్రాపర్ ఫుడ్ కూడా మనం తీసుకోవడం చాలా చాలా అవసరం. మెయిన్ స్క్రీనింగ్ని, ఎక్కువగా మనం స్క్రీన్ చూడకుండా ఉండలేం కదా, అది లేకుండా జరగనే జరగదు. కాకపోతే కాస్త తగ్గించాలి. ఏది ఇంపార్టెంటో వాటిని మనం చూడడానికి ట్రై చేసి మన కళ్ళను పరిరక్షించుకోవడం చాలా చాలా అవసరం. అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్నెస్ అనేది కూడా పోగొట్టుకోవడానికి మనమే ట్రై చేయాలన్నమాట. ఓకేనా? ఎస్, మరి మంచి టిప్ చెప్పారు కదా. మరి మంచి సాంగ్ సిద్ధంగా ఉంది హనుమాన్ మూవీ నుండి, గౌరహరి వాయిస్లో అండ్ గౌరహరి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ సాంగ్ వింటూ ఆస్వాదించండి. వింటూనే ఉండండి 102 FM రైన్బో సాగరికాయ దోలరించే కిరీటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని. ఎస్, మరి మాటే మంత్రంలో ఉన్న మాటే మంత్రంలో ఒక మంచి మాట సిద్ధంగా ఉంది. మన పెద్దలు మనకి ఎన్నో ఎన్నో మంచి మాటలు అందించారు. మరి ఒక మాట ఈరోజు, 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పలేదు, కానీ ఒకరి మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ తల వంచుకునేటట్టు చేసుకోకూడదు అంటారు రమణ మహర్షి. మరొకసారి, 10 మంది మంచి కోసం ఒక్కసారి మనం తల వంచినా తప్పలేదు, కానీ ఒకరి మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని తల వంచేలా చేసుకోకూడదు అంటారు రమణ మహర్షి. ఎస్, మరి అంతే కదా, మన వ్యక్తిత్వం కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్టే అండి. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ కోల్పోకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి, అటువంటి ఆలోచనలు చేయాలి. ఓకేనా? ఎస్, మరి మాటే మంత్రంలో మంచి మాట విన్నాం కదా, ఒక మంచి పాట కూడా సిద్ధంగా ఉంది. మూవీ నిర్మలా కాన్వెంట్ చిత్రం నుండి కొత్త కొత్త భాష అంటూ వింటూ ఉండండి.

ఎస్, మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని ఆస్వాదించారని అనుకుంటూ మరొక వండర్ఫుల్ సాంగ్తో ఈనాటి బ్రేక్ఫాస్ట్ షోని కంక్లూడ్ చేద్దాం. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి ఓ బేబీ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ని వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది మిక్కీ జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో.

శ్రోతలకు గమనిక. ఈరోజు ప్రసారంలో 9:30 రాత్రి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు గమనిక విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ పాటల పల్లకిలోకి ఎంటర్ అయిపోయాం. సో మరి మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304767436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి మూవీ డీటెయిల్స్, సాంగ్ డీటెయిల్స్, అలానే మీ పేరు, ప్రాంతాన్ని క్లియర్గా టైప్ చేస్తూ సెండ్ చేయండి. మరొకసారి నెంబర్ 6304767436. ఎస్, మరి అలానే ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ కూడా. ఎందుకు అంటే చిత్రలేఖల ద్వారా కూడా మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. మరి ప్రతి మంగళవారం కూడా చిత్రలేఖల కార్యక్రమం ఉంటుంది కదా, మరి చిత్రలేఖల ద్వారా మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించడానికి మా అడ్రస్ చిత్రలేఖలు, కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 5300003కి మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. మరి న్యూ సాంగ్స్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మరి ఓల్డ్ సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మధురిమ కార్యక్రమంలో, మధుమంజరి కార్యక్రమంలో చిత్రగీతాల్లో మీకు నచ్చిన ఓల్డ్ మెలోడీస్ని ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి కాస్త లేటెస్ట్ సాంగ్స్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, మరి ఈనాటి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102

1.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో కూడా మా కార్యక్రమాలని ఆస్వాదించవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఎస్, మరి ఆలస్యం చేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మరి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో ఎవరు మెసేజ్ పంపించారో మనం చూసేద్దామా. గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారండి, వెరీ గుడ్ మార్నింగ్. పాటల పల్లకికి స్వాగతం అంటూ థ్యాంక్ యూ అండి. మరి మా కోసం మన్న మృదంగం చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయండి అంటూ మనకి ఆసిల్ మెత్తా ఏరియా నుండి మనకి మెసేజ్ పంపించారండి. శ్రీనివాస్ గారు, రమేష్ గారు, విజయలక్ష్మి గారు, భవానీ గారు, సరిత గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు, తప్పకుండా అండి. దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి గారు నిర్మించినటువంటి కెఎస్ రామారావు గారు ఇద్దరు కలిపి నిర్మించినటువంటి ఎండమూరి గారి రచనతో నిర్మించినటువంటి చిత్రం మరణ మృదంగం. స్వరకర్త ఇళయరాజా, పదకర్త వేటూరి గారు ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో చిరంజీవి గారు అందించినటువంటి మరొక కమర్షియల్ హిట్ చిత్రం మరణ మృదంగం. రాజాగారి వైవిధ్యభరితమైన బాణీలకు ప్రాణం పోసిన ఎస్పి బాలు గారు, సుశీల గారు మరియు చిత్రమల ద్విగళంలో ఎంత అంటే ఎంత మనం వర్ణించినా తక్కువే అని మనం చెప్పుకోవచ్చు. మరి ఒక హాంటింగ్ మెలోడీ గుర్తుకు వస్తే ఈ మెలోడీ మనకు గుర్తుకు వస్తుంది, అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ సుశీలమ్మ ఆలపించినటువంటి కరిగిపోయాను అనేటువంటి పాట. మరి ఈ చిత్రం నుండి సాంగ్ని రిక్వెస్ట్ చేశారు, వారి కోసమే కాకుండా మనందరి కోసం కూడా ఈ సాంగ్ వస్తుంది, వింటూ ఆస్వాదించండి. వింటూ ఉండండి 102 FM రెయిన్బో సాగరిక, ఐదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, మరి వండర్ఫుల్ సాంగ్తో ఈనాటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం కదా. మరి పాటల పల్లకిలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపిస్తున్నారు మనం తెలుసుకుందాం. వాసవి గారు, శేఖర్ గారు ఏవియన్ కాలేజ్ రోడ్ నుండి మనకు మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆ మూవీ నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ పంపించారండి. తప్పకుండా. ఎస్, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం, 2016లో వచ్చింది ఈ చిత్రం. ఈ మూవీని రాధాకృష్ణ నిర్మించారు. నితిన్ సమంత కాంబినేషన్లో, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా మిక్కీ జయ నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఈ చిత్రానికి గాను. ఈ చిత్రీకరణ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ విడుదలైంది. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. మరి మ్యూజిక్ మిక్కీ జే మేయర్ అందించారని మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ సాంగ్ని ఆల్పించారు కృష్ణ చైతన్య అండ్ కార్తీక్ వాయిస్లో. ఈ సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి. అనురాగ్ కులకర్ణి అండ్ అంజనా సౌమ్య వాయిస్లో ఈ సాంగ్.

పాటల పల్లకి వింటున్నారు 102 MHz పై. ఎస్, మరి పాటల పల్లకిలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసిద్దాం. అభినందన మూవీ నుండి మా కోసం సాంగ్ వినిపించండి అంటూ చిత్రలేఖల ద్వారా మనకి కోనసీమ జిల్లా నుండి, మామిడి కుదురు మండలం నుండి, మూరిపొలం నుండి మనకి మెసేజ్ పంపించారండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు. తప్పకుండా అండి. అలానే అభినందన మూవీ నుండి వాట్సాప్ ద్వారా కూడా మనకు మెసేజ్ పంపించారు సత్యనారాయణ గారు అండ్ మూర్తి గారు, శారది గారు మనకు మెసేజ్ పంపించారండి ఉక్కు నగరం నుండి. తప్పకుండా. ఎస్, మరి అశోక్ కుమార్ డైరెక్షన్లో 1988లో విడుదలైనటువంటి ప్రేమ కథ చిత్రం అభినందన. కార్తీక్ శోభన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2వ ఉత్తమ చిత్రంతో సహా 3 నంది పురస్కారాలను కూడా అందుకుందండి. ఈ మూవీ కాతల్ గీతం అనే పేరుతో తమిళ్లోకి, అభినందన అనే పేరుతో కన్నడంలోకి అనువదైంది. 2005లో హిందీలో వచ్చిన భేవాపా చిత్రానికి ఈ కథే ఆధారం. మరి ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది. అదే నీవు అంటూ మనకి సిద్ధంగా ఉంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ వాయిస్లో ఈ సాంగ్ మనందరి కోసం పాటల పల్లకిలో వింటూనే ఉండండి 102 FM.

శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారండి. గొల్లలపాలెం నుండి టైలర్ నూకల కొండబాబు గారు, వరలక్ష్మి గారు, సత్యం గారు, మనీషా గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. రవితేజ నటించినటువంటి ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి సాంగ్ కోసం. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ అబ్బాయి చాలా మంచోడు. రవితేజ, వాణి, సంగీత కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ చిత్రం 2003లో అగస్త్యం డైరెక్షన్లో వచ్చిందండి. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీర్వాణి అందించారు. మరి ఒక మనసుకు అనేటువంటి సాంగ్ రిక్వెస్ట్ పంపించారు. మరి ఆ సాంగ్ ఎంఎం కీర్వాణి గంగా వాయిస్లో వింటారు. వింటూనే ఉండండి 102 FM.

పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి పంపించారు ఎవరో చూసేద్దాం. మహేష్ గారు అనంతపూర్ నుండి మనకు మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. పడి పడి లేచి మనసు చిత్రం నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి హను రాగపూడి డైరెక్షన్లో 2018లో ఒక రొమాంటిక్ డ్రామా చిత్రం అండి, పడిపడి లేచే మనసు. ఈ చిత్రంకి మ్యూజిక్ కంపోజ్ చేశారు విశాల్ చంద్రశేఖర్. ఎస్, మరి ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ఈ చిత్రానికి అర్మాన్ మలిక్, సింధూర్, విశాల్ వాయిస్లో పడిపడి లేచే టైటిల్ సాంగ్ కోరుతున్నారు లిజనర్. మరి అందరి కోసం కూడా ఈ సాంగ్ వస్తుంది, వింటూ ఆస్వాదించండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరి కాయదోలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ పాటల పల్లకిలో ఉన్న, మరి పాటల పల్లకిలో మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. అలానే చిత్రలేఖల ద్వారా కూడా మీ సాంగ్ రిక్వెస్ట్ను పంపించవచ్చు. మరి మా అడ్రస్ చిత్రలేఖలు, కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 533003కి మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి పంపించారండి. ఎవరు పంపించారో చూసిద్దాం. నెక్స్ట్ మనకి కలుసుకోవాలని చిత్రం నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ చిత్రలేఖల ద్వారా మనకి సాంగ్ రిక్వెస్ట్ పంపించారండి. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ ప్రకాష్ గారు, శ్యామ్లా గారు, అశ్విన్ గారు, ఆనంద్ గారు, మాన్విత్ గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారండి తప్పకుండా. ఎస్, మరి చిత్రలేఖలు ద్వారా కూడా మీ

రిక్వెస్ట్ పంపించారు, ధన్యవాదాలు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో రఘురాజ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ 2002లో రిలీజ్ అయిందండి. ఉదయ్ కిరణ్, గజాల అండ్ ప్రత్యూష కాంబినేషన్లో ఈ మూవీ 2002లో విడుదలైంది. మరి ఈ మూవీ నుండి చెలియా చెలియా సాంగ్ సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. మరి ఈ సాంగ్ అందరి కోసం సిద్ధంగా ఉంది, కులశేఖర్ సాహిత్యంలో అండ్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ కల్పన వాయిస్లో ఈ సాంగ్. వింటూ ఎంజాయ్ చేయండి.

మరి చెలియా చెలియా వండర్ఫుల్ సాంగ్ వింటూ ఆస్వాదించారు కదా, మరి మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. బాలసుబ్రహ్మణ్యం రాజు గారు చిత్తూరు జిల్లా నుండి, తప్పకుండా మరి వింటూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. కలుసుకోవాలని చిత్రం నుండి చెలియా చెలియా సాంగ్. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూసేద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం దృశ్యం మూవీ నుండి ప్రతిరోజు పండగ రోజు అనేటువంటి సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, 2014లో శ్రీప్రియ డైరెక్షన్లో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చినటువంటి అరుదైన తెలుగు చిత్రం దృశ్యం. ఈ చిత్రం మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా అండ్ ఆశా శరత్ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం అండి. దృశ్యం చిత్రం దగ్గుపాటి వెంకటేష్ అండ్ మీనా, నదియా, సురేష్ వీరంతా కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం అన్నమాట. మరి ఈ మూవీతో సురేష్ ప్రొడక్షన్ సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకుందంటండి. ఈ చిత్రానికి శరత్ మ్యూజిక్ని కంపోజ్ చేశారండి. మరి మన ఫ్రెండ్ అడిగినటువంటి పాటను ఆలపించారు కార్తీక్, చంద్రబోస్ సాహిత్యం వహించారు. మరి ఈ సాంగ్తో మన పాటల పల్లకి కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి 102 FM రైన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, మరి పాటలు పల్లకిలో ఉన్నా మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసిద్దాం. ఎస్, మరి మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. కుమార్ గారు, చంద్రిక గారు, రామ్ చరణ్ గారు, దిలీప్ గారు, బుచ్చి రాజపాలెం, రెడ్డివీధి రామాలయం నుండి, ఎన్ఏడి కొత్త రోడ్ నుండి మనకి మెసేజ్ పంపించారు. మరి వీరు కోరుతున్నారు అర్జున్ చిత్రం నుండి సాంగ్ని తప్పకుండా. ఎస్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఈ చిత్రం ప్రదర్శించబడిందండి. 2004లో గుణశేఖర్ డైరెక్షన్లో రిలీజ్ అయింది ఈ చిత్రం. మరి ఈ చిత్రానికి మహేష్ బాబు అండ్ శ్రియా శరణ్, కీర్తిరెడ్డి లీడ్ రోల్స్ చేయటం జరిగింది. మరి ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ మైదాన్ ఎజంగ్ పేరుతో హిందీలో, అలానే వెరన్ మధురక్ అనే పేరుతో తమిళ్లో అనువదించబడింది కూడా. మరి ఈ మూవీ నుండి డుమ్ డుమ్ మరే అనే సాంగ్ రిక్వెస్ట్ పంపించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర ఆలపించినటువంటి ఈ గీతం మనందరి కోసం సిద్ధంగా ఉంది. పాటల పల్లకిలో మీ ఫేవరెట్ షో వింటూ ఉండండి. 102

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: పాటల పల్లికి కార్యక్రమంలో ఉన్న మరి చిత్రలేఖల ద్వారా సాంగ్ రిక్వెస్ట్ ని పంపించారండి. పందంకోడి చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయండి మా కోసం అంటూ మనకి రిక్వెస్ట్ పంపించారు అంబికా గారు. జగన్నాథరావు గారు మనకి మెసేజ్ పంపించారు పైనాపిల్ కాలనీ ఏరియా నుండి. తప్పకుండా అండి. ఎస్, మరి నెక్స్ట్ మెసేజ్ పంపించారు మనకి, ఎనీ సాంగ్ మా కోసం ప్లే

చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారు. హితేంద్ర దాస్ అస్సాం స్టేట్ నుండి మనకు మెసేజ్ పంపించారండి. తప్పకుండా అండి. ఎస్, పందెం కోడి లింగు స్వామి డైరెక్షన్లో 2005లో రిలీజ్ అయిందండి ఈ చిత్రం, విశాల్ మీరా జాస్మిన్ కాంబినేషన్లో. మరి ఈ చిత్రానికి యువాన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి రఘు కుంచే వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది. పాటల పల్లకిలో వింటూ ఆస్వాదించండి.

పాటల పల్లకిలో ఉన్న మన నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకు పంపించారండి. శతమానం భవతి చిత్రం నుండి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారు. నాగలక్ష్మి గారు, చంద్ర గారు, సూరజ్ గారు, సూర్యకుమారి గారు, కళ్యాణి గారు, కృష్ణారావు గారు, శంకర్రావు గారు, భువనశ్రీ గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. బీసీ రోడ్, గాజువాక, విశాఖపట్నం నుండి మనకు మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి శతమానం భవతి 2017లో సతీష్ విఘ్నేష్ దర్శకత్వంలో రిలీజ్ అయిందండి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ చేశారు ఈ చిత్రానికి గాను. మరి ఈ మూవీ నుండి సాంగ్ని రిక్వెస్ట్ చేశారు. మరి సాహిత్యం ఆ సాంగ్కి వహించారు శ్రీమణి. అనురాగ్ కుల్కర్ణి అండ్ రమ్య బెహ్రా అండ్ మోహన భోగరాజు వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది. వింటూ ఆస్వాదించండి.

0: మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట్ర అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలనా భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్,

0: డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కి రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని హై. యే సిర్ఫ్ సంయోగ్ నహీ హై, యే స్వర్ణ ఆంధ్ర కే నిర్మాణ కా భీ శుభ సంకేత హై. స్వర్ణ ఆంధ్ర వికసిత్ భారత్ కి రాహ్ కో మజబూత్ కరేగా ఔర్ అమరావతి స్వర్ణ ఆంధ్ర కే విజన్ కో ఊర్జా దేగి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటిపారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. గ్యాస్ కూడా పీఎన్జీ ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏ మాట్లాడుతున్నా, నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
0: సుమారు 974 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ది రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ది అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలు

0: రాష్ట్రాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు. ముడిసరుకు సకాలంలో రావాలి. తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి. ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది రాష్ట ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి. పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట అభివృద్దిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ఇప్పుడు దాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృతధారాన్ని పెట్టాము జలజీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాల ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించింది. 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్లి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం ని మనం ఆంధ్రప్రదేశ్ కు దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం ఉంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్దితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, రెండు పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు

0: కోరుతున్నాం.
1: ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి. ఆ నీళ్లు ఏమను వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి. రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% GSDP కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
2: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ది చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ది అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్దిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ది చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్దికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నిటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్దికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్దికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ది మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో మా కార్యక్రమాల్ని ఆస్వాదించవచ్చు. పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. మరి పాటల పల్లకి కార్యక్రమంలో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు కదా ప్రోగ్రామ్ని. ఎస్, మరి నిర్ణయం మూవీ నుండి సాంగ్ని ప్లే చేయండి మా కోసం అంటూ మనకి మెసేజ్ పంపించారండి శారద గారు, ఆనందరావు గారు, లతా గారు అండ్ రమా గారు. వీరంతా కూడా ఓల్డ్ డైరీ ఫామ్ నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా ఎస్, మరి నిర్ణయం మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

రవి రాజాపెనిశెట్టి దర్శకత్వంలో 1988లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసినటువంటి చిత్రం ఎముడికి మొగుడు. ఈ చిత్రం ఎంతో విజయవంతం అయింది. ఇలాంటి కథా నేపథ్యంలో తెలుగులో దేవాంతకుడు, యమగోళ, యమదొంగ లాంటి అనేక సినిమాలు విజయవంతమయ్యాయి కూడా. మరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు రాజ్ కోటి. ఎస్, మరి అంత అద్భుతంగా ఆల్పించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ. మెలోడీ అనేటువంటిది మిస్ అవ్వకుండా, గాత్రం గతి తప్పకుండా ఒక నటుని గాత్ర ధర్మంలో పాడాలంటే అది ఎంత కష్టమో అంతే ఇష్టంగా పాడే గాయకుడు వన్ అండ్ ఓన్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి ఆయన గాత్రంలో ఈ సాంగ్ వాన జల్లు గిచ్చుకుంటే అనేటువంటి సాంగ్ సిద్ధంగా ఉంది. వింటూ ఆస్వాదించండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇదో లరించే కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరికాయ దోలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, పాటల పల్లకి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: ఎస్, మరి పాటల పల్లకిలో ఉన్న మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో మనం చూసేద్దామా. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రం నుండి సాంగ్ని కోరుతున్నారండి. శ్రీనివాసరావు గారు, రామలక్ష్మి గారు జంగారెడ్డిగూడెం నుంచి మనకు మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ సాంగ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు HV కృష్ణారెడ్డి, అలానే ఈ మూవీ డైరెక్షన్ కూడా SV కృష్ణారెడ్డి చేశారండి. మొదట ఈ కథంతా కూడా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ చిత్రాన్ని మనీషా ఫిలిమ్స్ పతాకంపై అచ్చిరెడ్డి నిర్మించారు. మరి ఈ సాంగ్ ప్రత్యేకించి అడిగిన సాంగ్, మ్యూజిక్ అండ్ లిరిక్స్, డాన్స్, కొరియోగ్రఫీ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. నీలిమ పూజ బిల్లి అనేటువంటి సాంగ్ అనమాట. మరి వండర్ఫుల్ లిరిక్స్తో అండ్ వండర్ఫుల్ డాన్స్తో వండర్ఫుల్ సాంగ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఈ సాంగ్కి సాహిత్యం అందించారు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. SP బాలసుబ్రహ్మణ్యం, KS చిత్ర ఆలపించినటువంటి ఈ సాంగ్ మనందరి కోసం వింటూ ఉండండి.

పాటల పల్లకిలో ఉన్నా మరి పాటల పల్లకిలో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారు అంటే మోక్ష గారు, శ్రీనివాస్ గారు, శిరీష గారు, గౌతమ్ గారు నాయుడు తోట నుండి మనకి మెసేజ్ పంపించారండి. బన్నీ చిత్రం నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ తప్పకుండా వివి వినాయక్ డైరెక్షన్లో 2005లో రిలీజ్ అయినటువంటి చిత్రం బన్నీ. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ జాబిలమ్మవో అనేటువంటి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారు కదా. చంద్రబోస్ సాహిత్యం అందించారండి. సాగర్ అండ్ మాలతీ లక్ష్మణ్ వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

పాటల పల్లకిలో ఉన్న మరి పాటల పల్లకిలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసేద్దాం. తాజ్ మహల్ మూవీ నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. లావణ్య గారు, జోషి గారు, జగదీష్ గారు, సుగ్న గారు, రాజు గారు న్యూ ఢిల్లీ నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, ఎస్, ముప్పల్లేని శివ డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం తాజ్ మహల్. ఈ చిత్రం 1995లో రిలీజ్ అయిందండి. ఈ మూవీలో శ్రీకాంత్, మోనికా బెడి లీడ్ రోల్స్ చేయటం జరిగింది. మరి ఈ చిత్రంలోని పాటలు అన్నీ కూడా చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ మూవీ నుండి చంద్రబోస్ ఇంట్రడ్యూస్ అయ్యారండి. ఈ మూవీకి ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఎస్, మరి మన సాంగ్ ఎనీ సాంగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు కదా, మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. పాటల పల్లకిలో మంచు కొండల్లోని చంద్రమ అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర ఆలపించినటువంటి ఈ సాంగ్ మనందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2014లో విడుదలైనటువంటి చిత్రం బాహుబలి ది బిగ్ నేమ్. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడం జరిగిందండి. హిందీ మలయాళం భాషల్లో ఈ సినిమాను అనువదించి విడుదల చేయడం కూడా జరిగింది ఏకకాలంలోనే. మరి ఈ మూవీకి ఎంఎం కీర్వాణి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ అత్యంత వసూలు సాధించిన మూవీల్లో ఒకటిగా గుర్తింపు పడింది, మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఎవరు అనేది ప్రత్యేకించి మనకి

0: చేయలేదు, మెసేజ్ చేయలేదు.
1: సంగీతం ఎంఎం కిరవాణి అందించారు కదా, మరి గాయకులు దలేర్, మొహందీ, మోహన, బోగరాజ్ ఆలపించారు. మరి ఈ పాట అందరి కోసం సిద్ధంగా ఉంది, వింటున్నానండి. 102 FM రైన్బో సాగరిక, ఇది ఓలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, మరి ఈ సాంగ్ని రిక్వెస్ట్ చేశారు దందా గ్రామం నుండి, సుఖ్రీకళ నుండి మనకు మెసేజ్ పంపించారండి. అమిత్ ఝంగేల్ గారు, శకున్ ఝంగేల్, అరుషి ఒసికా, అంజలి ఝంగేల్ వీరంతా కూడా బాహుబలి ది బిగినింగ్ మూవీ నుండి ఈ సాంగ్ని రిక్వెస్ట్ చేశారు. మరి వింటూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ పాటల పలికిలో ఎవరు రిక్వెస్ట్ చేశారో చూసిద్దాం. గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారండి, వెరీ గుడ్ మార్నింగ్. చోట్పల్లి నుండి మనకి మెసేజ్ పంపించారండి. భరతుడిగాడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ గారు, పృథ్వీరాజు గారు, రుద్ర గణేష్ గారు, కస్తూరి గారు, రాముడు గారు, లక్ష్మణ్ గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారండి సాంగ్ కోసం. తప్పకుండా అండి. అలానే గుంటూరు కారం చిత్రం నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ గంగరాజు గారు మర్రిపాల నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో 2021లో రిలీజ్ అయినటువంటి చిత్రం గుంటూరు కారం. మరి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లో విడుదలైంది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినా కూడా మహేష్ బాబు నటనకు మంచి ప్రశంస దక్కింది ఈ చిత్రం ద్వారా. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి నవీన్, ఐ మీన్ తమన్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. సాహితి చాగంటి శ్రీకృష్ణ వాయిస్పై వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

ఎస్, మరి మార్నింగ్ 9 నుండి ఇప్పటి వరకు పాటల పల్లకి కార్యక్రమాన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. మరి సమయభావంలో కొన్ని సాంగ్స్ మనం ప్లే చేయలేకపోయాము, బట్ అన్ని సాంగ్స్ మన ఫ్రెండ్స్ అంతా మంచి మంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేశారు. సో మరి ఆ సాంగ్స్ ఆస్వాదించారని అనుకుంటున్నాను. మరి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. వింటూనే ఉండండి 102 FM రైన్పో సాగరిక, ఐదోలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదోలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్ మరి స్టూడియోస్లో సమయం 11 గంటలు కావస్తుంది. మరి మీకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం మధుర గీతాలను అందించే కార్యక్రమం సిద్ధంగా ఉంది. మరి మనసును హత్తుకుని సున్నితమైన భావాలను వీణులు విందైన సంగీతం చక్కని సాహిత్యం మరువలేని మధుర గీతాలను అందించే కార్యక్రమం మధురిమలో మనం అడుగుపెట్టేశాం. సో మరి మధురిమ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం వండర్ఫుల్ సాంగ్స్తో, ఓకేనా? ఎస్ మరి ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పాటల పల్లకిలో కాకుండా మిగతా వారికి మనం పార్టిసిపేట్ చేసే విధంగా మనం ఛాన్స్ ఇద్దాం, ఓకేనా? ఎస్ మరి పార్టిసిపేట్ చేయాలి అంటే మరి నెంబర్ తెలియాలి కదా, 6304767436 అనేటువంటి నెంబర్కి మధురిమలో నేను క్యూ చేసి పెట్టిన గీతాలను మీరు రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. మరొక్కసారి నెంబర్ 6304767436. మరి మధురిమలో మొదటగా ఉన్నటువంటి పాట

మధురిమలో మొదటిగా విన్న పాట పూజా చిత్రం నుండి. మరి మీకు నచ్చితే మీరు రిక్వెస్ట్ పంపించవచ్చు. మరి తరువాతగా మధురిమలో ఉన్న పాట

మధురములో తరువాతగా ఉన్నటువంటి పాట దాగుడు మూతులు చిత్రం నుండి. మరి మధురములో తరువాతగా ఉన్నటువంటి పాట

మాధురిమ కార్యక్రమంలో తర్వాతగా ఉన్నటువంటి పాట నీరాజనం చిత్రం నుండి వింటున్నారు. మరి మాధురిమలో తరువాత క్యూ చేసి పెట్టిన పాట

మన సాంగ్ నెంబర్ 4గా ఉన్నటువంటి పాట తోటరాముడు చిత్రం నుండి. మరి మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు మధురిమ కార్యక్రమంలో. మరి రిక్వెస్ట్ మీకు అర్థమయ్యింది కదా, పాటల పల్లకిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కాకుండా మరొకరికి మనం ఛాన్స్ ఇద్దాం, దయచేసి అర్థం చేసుకుంటున్నారు అని ఆశిస్తున్నారు. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1, 2, 3, 4 అంటూ మరి మధురిమలో మీకు నచ్చిన సాంగ్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మరి ఒక్క సాంగ్ ఒక్కరు మాత్రమే రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితేనే మనకి సమయం అనేటువంటిది వృధా కాకుండా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఎస్, మరి మధురిమలో ఫస్ట్గా ఎవరెవరు మెసేజ్ పంపించేశారు ఈ పాట కోసం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామా? గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారండి, వెరీ గుడ్ మార్నింగ్. మరి సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయండి అంటూ హర్ష టైలర్స్ టెక్కల వలస విజయనగరం జిల్లా నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి మనకి మెసేజ్ పంపించారు డమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు, మధు గారు, రవి గారు, నవీన గారు, శ్రీవాణి గారు, లోకేష్, త్రిలోక్, శ్రీరామదాసు అండ్ ఫ్యామిలీ అంతా మనకి మెసేజ్ పంపించారండి. చిత్రియాల గ్రామం నుండి మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 కోసం మనకు మెసేజ్ పంపించారండి నరశ్రీను గారు డాబా గార్డెన్స్ నుండి, ఈశ్వరరావు గారు జగన్నాథపురి నుండి మనకు మెసేజ్ పంపించారు, డెఫినెట్గా అండి. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ రామారావు గారు, అమ్మాజీ గారు, సావిత్రి గారు, ప్రదీప్ గారు, సాత్విక, టెక్కల వలస నుండి మనకు మెసేజ్ పంపించారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ మా కోసం కూడా అంటూ సహస్ర గారు, గోపాల్ గారు, ఖజిత్ గారు, పవన్ గారు, తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుండి మనకు మెసేజ్ పంపించారు. సాంగ్ నెంబర్ 1 కోసం శ్రీనివాస్ గారు వేపగుంట నుండి మనకు మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ మాకు కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి సత్యరెడ్డి గారు పసలపూడి నుండి మనకు మెసేజ్ పంపించారు, డెఫినెట్గా. అలానే నెక్స్ట్ మెసేజ్ పంపించారు శశిప్రియ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, రమారావు గారు, అరవింద్ గారు, అర్ణవ్ గారు, వీరంతా కూడా సాంగ్ నెంబర్ 1 కోసం మధురవాడ నుండి మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా.

అలానే సాంగ్ నెంబర్ 1 కోసం శ్యామల గారు, గిరి గారు మనకి టీచర్స్ కాలనీ శ్రీకాకుళం నుండి మనకు మెసేజ్ పంపించారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి. శారద గారు మనకి మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 కోసం నిజామాబాద్ జిల్లా ఉమ్మెట నుండి మనకి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలు అంటూ మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి. సాహితి గారు మనకి మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 నారాయణపేట నుండి అరుణ గారు, మోహన్జీ గారు, దివ్యాబాయ్ గారు, అజయ్ గారు, శృతి గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు తప్పకుండా. మరి సాంగ్ నెంబర్ 1 మధురిమలో సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

ఎస్ మరి పూజ మూవీ నుండి మా కోసం కూడా సాంగ్ వినిపించండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి సత్యనారాయణ గారు, వెంకటలక్ష్మి గారు మధురవాడ నుండి. మరి వింటూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. మరి తరువాత సాంగ్ నెంబర్ 2గా ఉన్నటువంటి పాట మా కోసం కూడా ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. సాంగ్ నెంబర్ 2 అంటూ మనకి చెంగల్రావుపేట తుమ్మలపల్లి వారి వీధి నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 కోసం లక్ష్మీ గారు, విశాల్ గారు విశాఖపట్నం నుండి మనకు మెసేజ్ పంపించారు.

డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా. అలానే నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారు సాంగ్ నెంబర్ 2 కోసం మనకి మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మనకి మురహరి గారు, యశోద గారు, జానకిరాజు గారు వీరంతా రిక్వెస్ట్ పంపించారు తప్పకుండా. సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి ఆరిపాక నుండి మీనా గారు, పాపారావు గారు మనకి మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రాయతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుండి కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ పంపించారు తప్పకుండా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా వినిపించగలరు అంటూ మనకి మెసేజ్ పంపించారండి శ్రీదేవి గారు అండ్ దేవిశ్రీ గారు, శారద గారు, ప్రదీప్ గారు అండ్ లోహిత గారు, హర్షవర్ధన్ గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు విజయనగరం నుండి మనకి మెసేజ్ పంపించారు డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 2 కోసం లోవరాజు గారు, గంగరాజు గారు, రమణ గారు, రామనాథన్ గారు అండ్ పట్టాభిరెడ్డి తోట నుండి మనకు మెసేజ్ పంపించారు డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ లక్ష్మణ్ వర్మ గారు, లడ్డూ బాబు గారు, నరేష్ గారు, రోజా గారు, శిరీష గారు, ఓంకార్ గారు, లక్ష్మీ నరసింహ గారు, యదోది గారు, సక్కుబాయి గారు, సోనిక, మూసాపేట నుండి మనకి మెసేజ్ పంపించారు డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి రవి టైలర్స్ దొండపత్తి నుండి, విశాఖపట్నం నుండి మనకు మెసేజ్ పంపించారు మా కోసం, మా స్టాఫ్ కోసం ప్లే చేయండి అంటూ. షూర్ అండి. ఎస్, మరి సాంగ్ నెంబర్ 2 దాగుడు ముత్తుల చిత్రం నుండి సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

0: ಅನುಮಾನವೂ ನೀಡಿದ
1: మరి సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా వినిపించండి అంటూ మనకి ధనలక్ష్మి గారు, షణ్ముఖ గారు, కళ్యాణి గారు గూడెం శ్రీకాకుళం నుండి మనకి మెసేజ్ పంపించారు. మరి వింటూ ఆస్వాదించారు కదా. ఎస్, మరి మధురిమలో సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించిన వారు రామలక్ష్మి గారు, జంగారెడ్డి గూడెం నుంచి మనకి మెసేజ్ పంపించారండి. సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా వినిపించండి అంటూ శ్రీనివాస్ గారు కూడా మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ ఆడారి నాగేశ్వరరావు గారు, మంగరత్నం గారు, నిర్మలా గారు, కార్తీక్, నిరీష గారు రిక్వెస్ట్ పంపిస్తున్నారండి. అనకాపల్లి జిల్లా మునగపాక నుండి సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి. హన్మకొండ జిల్లా కాచీపేట మండలం తరాలపల్లి నుండి మనకు మెసేజ్ పంపించారు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ అంటూ తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా వినిపించండి అంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పవన్ కుమార్, వెంకట నాగలక్ష్మి గారు, సునీత గారు మనకు మెసేజ్ పంపిస్తున్నారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి వెంకటరమణ గారు, మనకి బాలాజీనగర్ నుండి మనకు మెసేజ్ పంపించారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి గద్వాల జిల్లా ఎర్రవల్లి నుండి మనకు మెసేజ్ పంపించారండి పెద్ద నరసింహం గారు, పద్మభాయ్ గారు, శ్రీవాణి గారు, జగదీష్ గారు, వీరంతా కూడా మనకు మెసేజ్ పంపించారు తప్పకుండా. మరి సాంగ్ నెంబర్ 3 సిద్ధంగా ఉంది, నీరాజనం చిత్రం నుండి.

మరి సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించారండి నవీన్ గారు, శ్రీనివాసరావు గారు, లక్ష్మీ గారు, హేమ గారు, హేమాన్ష్ గారు, దుర్గాప్రసాద్ గారు, అనిష గారు, దీపక్ జోషి గారు, వీరంతా కూడా సబ్బవరం జోడుగుళ్ళు గండి స్ట్రీట్ నుండి మనకి మెసేజ్ పంపించారు. మరి వింటూ ఆస్వాదించాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4 కోసం రేసపు వాణిపాలెం నుండి శివ టైలర్స్ మనకి మెసేజ్ పంపించారు. అలానే 4 మా కోసం ప్లే చేయండి అంటూ చిన్నవాళ్ళ తయారు నుండి మనకి మెసేజ్ పంపించారండి మూర్తి గారు, తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 4 కోసం మనకి మెసేజ్ పంపించారండి రవికుమార్ రెడ్డి గారు, నాగనాథ్ రెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, కనకాల విలేజ్ నుండి నంద్యాల జిల్లా నుండి మనకు మెసేజ్ పంపించారు, తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి ధనుంజయ రెడ్డి గారు, రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంటూ మనకు మెసేజ్ పంపించారు, డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 4 కోసం మాకు కూడా అంటూ మనకి అక్కిరెడ్డిపాలెం నుండి మనకు మెసేజ్ పంపించారు వెంకటలక్ష్మి గారు, ఆచారి గారు రిక్వెస్ట్ పంపించారు, తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ మెసేజ్ పంపించారు కుమార్ టైలర్స్ అండి ఎన్ఈడి నుండి మనకు మెసేజ్ పంపించారు, తప్పకుండా. ఎస్, మరి అందరి కోసం కూడా సిద్ధంగా ఉంది మధురిమలో తోటరాముడు చిత్రం నుండి సాంగ్ నెంబర్ 4. మరి ఈ సాంగ్తో మన ఈనాటి మధురిమ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్

ఫ్యామిలీ వెడ్డింగ్ జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి 11:33 ఇన్ ద స్టూడియోస్. మరి మనం ఎంట్రయ్యాం ఏకచిత్ర గానంలో. మరి ప్రతిరోజు కూడా ఒకే మూవీ నుండి అన్ని సాంగ్స్ని వినిపించే కార్యక్రమం ఏకచిత్ర గానం ప్రసారం అవుతుంది కదా, మరి ఈ రోజు కూడా అలానే మీ ముందుకు వచ్చేసింది ఏకచిత్ర గానం ఒక స్పెషల్ మూవీతో. ఇంతకీ ఆ మూవీ ఏంటి, ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఈ సాంగ్ వింటే మీకు అర్థమవుతుంది ఈరోజు మనం ఏకచిత్ర గానంలో ఏ మూవీ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం అన్న విషయం. మరి వింటూ ఆస్వాదించండి, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వింటూనే ఉండండి 102 FM.

ఎస్, మరి ఈ సాంగ్ వింటే మీకు అర్థమై ఉంటుంది మరి ఈ రోజు మనం ఏ మూవీ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం అని. మరి గెస్ట్ చేసేసారు కదా, చందమామ అండి. ఎస్, మరి చందమామ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో 2007లో రిలీజ్ అయిందండి. ఈ మూవీలో శివబాలాజీ, కాజల్, నవదీప్, సింధు మీనన్ ముఖ్య పాత్రల్లో పోషించారు. మరి ఇంకా ఇతర పాత్రల్లో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్ తదితరులు నటించడం జరిగింది. ఈ చిత్రంలో సంగీతం కెఎం రాధాకృష్ణన్ అందించారు. మరి మూల కథ ఆకుల వెంకటేష్ అందించడం జరిగింది ఈ చిత్రానికి గాను. ఈ చిత్రం తమిళ్లో అఐఈ గాను 2009లో రిలీజ్ అయింది. అలానే కన్నడంలో చెల్లిదార్ సంపిగేయిగా అనేటువంటి టైటిల్తో రీమేక్ కూడా చేయబడింది కన్నడంలో ఈ చిత్రం. మరి ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వనమాలి, లక్ష్మీ పుప్పాల్ గారు, పెద్దాడమూర్తి గారు, అనంత శ్రీరామ్, సాయి శ్రీహర్ష, సుత్తాల అశోక్ తేజ్ మొత్తం ఈ మూవీలో అన్ని సాంగ్స్కి సాహిత్యాన్ని అందించారనమాట. మరి నేపథ్య గాయకులు విషయానికి వస్తే కెఎం రాధాకృష్ణన్, ఆశా భోంస్లే, హరిచరణ్, సుజాత మోహన్, జెస్సీ, మమతా మోహన్ దాస్,

శ్రీకృష్ణ ఆలపించడం జరిగింది. ఇక సి కళ్యాణ్, ఎస్ విజయానంద్ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ ఫిల్మ్ని. మరి ఈ చిత్రం కోసం ఇంకా మనం విషయాలు తెలుసుకుందాం మరొక లవ్లీ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి 102 FM రైన్బో సాగరి కాయదోలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి శ్రీహర్ష గానం చేశారు హరిచరణ్ అండ్ సుజాత మోహన్ వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది.

0: ఈ మూవీలో కృష్ణవంశీ గారికి అనంత శ్రీరామ్ గారు మొట్టమొదటి రాసినటువంటి పాట నాలో ఊహలకు. ఆశా భోంస్లే గారు పాడటంతో 1000 రెట్లు అదనపు శోభ కలిగిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు అనే చెప్పచ్చు. పాట రాస్తున్నప్పుడు కొత్తగా ఉండాలి, సింపుల్గా ఉండాలి ఎట్ ది సేమ్ టైం అంటూ చెప్పారంట కృష్ణవంశీ గారు అనంత శ్రీరామ్ గారికి. అయితే చాలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత 30 రోజుల సమయం తీసుకున్నారంట అనంత శ్రీరామ్ గారు ఈ పాట రాయడానికి. మరి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే నాలో ఊహలకు. మరి ఆశా భోంస్లే గారు వాయిస్లో వండర్ఫుల్, ఈ సాంగ్ అద్భుతం అనే చెప్పచ్చు. మరి అంత అద్భుతమైన పాటను కేఎం రాధాకృష్ణన్ అండ్ ఆశా భోంస్లే వాయిస్లో మరి వినేద్దామా ఈ చిత్రం నుండి. వింటూనే ఉండండి 102 FM.
1: ధీం తనక ధీం తడిద దక ధీం తనక ధీం ధీం తనక ధీం తడిద దక ధీం తనక ధీం ధీం తనక ధీం తడిద దక ధీం తనక ధీం.

0: మాట పట్టింపులు మనుషుల్ని దూరం చేస్తాయి, కానీ ఆట పట్టింపులు మాత్రం మనసుల్ని దగ్గర చేస్తాయి. మరి పడుచు పిల్లలు సరదాగా సవాళ్లు చేసుకుంటూ ఉంటే, వారి సరదాల్లో వయసును మరిచి పెద్దలు కూడా పాలు పంచుకుంటూ ఉంటే, ఆ సంబరానికన్నా మించిన పండుగ ఏముంటుంది చెప్పండి? అస్సలు ఏమీ ఉండనే ఉండదు కదా. ఎస్, మరి అటువంటి పాటను మనకి అందించారు కార్తీక్ నోయల్ వాయిసెస్లో, ఎం శ్రీలేఖ వాయిసెస్లో అన్నమాట. మరి అశోక్ తేజ గారు, సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యంలో రేగుముళ్ళు అనేటువంటి సాంగ్ అన్నమాట. మరి వింటూనే ఉండండి 102 FM సాగరిక.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama, Chanda.

కృష్ణవంశీ డైరెక్షన్లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం 18 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవటం విశేషం. పల్లెటూరులో పుట్టి పట్టణంలో చదువుకున్న ఒక అమ్మాయి ప్రేమ కథ ఈ చిత్రం. కెఎం రాధాకృష్ణన్ స్వరాలు అందించడం, పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందటం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిత్రంకి. మరి పచ్చటి పొలాలు, పారే ఏర్లు, గడ్డి మొపులు మోస్తూ ఉన్నటువంటి పడుచులు, మరి మన కళ్ళ ముందు కట్టినట్టు చూపించే ఈ పాట యొక్క చిత్రీకరణ అయితే ఎంత సూపర్బ్ అంటే సూపర్బ్ అని చెప్పచ్చు. మరి అది మనం చూడటంలోనే కాదు, వినటంతోనే మనకు ఆ ఫీల్ కలుగుతుంది. మరి అటువంటి పాట మన కోసం సిద్ధంగా ఉంది కెఎం రాధాకృష్ణన్ గారి కంపోజిషన్లో. మరి ఈ సాంగ్తో మన ఈనాటి ఏకచిత్ర గానం కంక్లూడ్ చేద్దాం. మరి కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆస్వాదించాలని ఆశిస్తూ మరి ఈనాటి ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేద్దాం. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి మనమున్న మధుమంజరి కార్యక్రమంలో, మధుమంజరిలో మొదటిగా వినబోతున్న పాట ప్రియురాలు పిలిచింది చిత్రం నుండి, శంకర్ మహదేవన్ వాయిస్లో, ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కంపోజిషన్లో.
3: నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే

మధుమంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. తరువాత పాటగా పోస్ట్ మ్యాన్ చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజిషన్లో ఘంటాడి కృష్ణ సాహిత్యం అందించినటువంటి పాట, గానం జయసుదాస్, సుజాత మోహన్.

0: మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Sri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారి విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में

0: अपनी अलग पहचान बना चुके हैं।
1: मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं।
2: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ ఆవిష్కరణ ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న $8.66 బిలియన్ తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి $7.95 బిలియన్ చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000కు పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 September 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 April 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 September 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100కి 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్

0: ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు సంధ్యారాగం 2వ మరియు ఆఖరి భాగం. శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నేటి మన సంధ్యారాగం కార్యక్రమంలో పద్మజావాణి గారిని అడిగి మనం మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజావాణి గారు.
3: నమస్కారం అండి దిలీప్ గారు.
2: మేడం, రచయితగా ఒక కవిగా మీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే మీరు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఈ రచనా వ్యాసంగం అనేది ఒక హాబీగా మీకు ఉందా, లేకపోతే మీరు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఈ రచనా వ్యాసంగం వైపు మొగ్గారా, ఆ వివరాలు చెప్పండి.
3: లేదండి, దాదాపుగా 40 ఏళ్లుగా ఉంది కానీ ఈ రచనా వ్యాసంగం. కానీ తర్వాత ఏమైందంటే ఎక్కువ సోషల్ వీటిల్లో ఉండటం వల్ల లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, తర్వాత డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు, డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారు, అలాగే మీకు తెలుసు వాడ్రే వీరలక్ష్మీదేవి గారు మంచి రైటర్, వీళ్ళందరూ మాకు కాకినాడలో ఎసెట్స్ అన్నమాట. సో వాళ్ల నుంచి ఇటు సమాజ సేవ, అటు సాహిత్యం రెండూ కూడా ఇవి తీసుకున్నప్పుడండి నాకు ఎక్కువ ఏమనిపించేదంటే ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అనేది నేను మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక స్లోగన్. మమ్మల్ని అందరినీ మా ఇంట్లో అందరూ అంతే అన్నమాట, ఆ రకంగా ప్రభావితమైన వాళ్లే వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల నాకు సమాజ సేవ, సాహిత్యం కొంచెం వెనకాల పడింది ఎలా అయినా ఈ సమాజ సేవ వల్ల. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎండోమెంట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందండి. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఒక లేడీ దాదాపు 100 ఏళ్ల క్రితం, ఆవిడ 13 ఎకరాల పంట భూమి, 2,000 చదరపు గజాల బిల్డింగ్లతో కూడిన సైటు, అది కాకినాడలో కొన్ని కోట్లు విలువ చేసే సైట్ అది ఇచ్చారు ఆవిడ 100 ఏళ్ల క్రితం. ఆ ఇస్తూ ఆవిడ ఒక డాక్యుమెంట్ రాశారు, చాలా పవర్ఫుల్ గా రాశారు. అందులో ఆ రోజుల్లో ఆడవాళ్లనే ఆవిడ ఒక టీమ్ గా ఏర్పరచుకుని ఆవిడ డాక్యుమెంట్ రాశారు. ఎంత బాగా రాశారంటే ఇది ఆధ్యాత్మిక విద్య కోసం, వేద విద్య కోసం, తర్వాత ఏవైనా ఆలయ నిర్మాణాల కోసమే వినియోగించాలి అని. సో ఆ తర్వాత అదేమైందంటే ఆ లోపల ఉన్న వృద్ధాశ్రమం లాంటిది ఏదో ఒకటి ఉండేది, అది మెల్లగా కూలిపోయింది. కూలిపోతే నేను దేవాదాయ శాఖ వాళ్లతో చెప్తే వాళ్ళు వచ్చి ఆ కూలిపోయిన తీసేశారు. కానీ వీళ్ళకి నిల్వ నీడ లేదు సరిగ్గా. కొంచెం 4 రూములు కట్టండి, ఇందులో ఈ కూలిపోయిన వాళ్ళని అందులో పెట్టచ్చు అంటే అసలు డబ్బులు లేవమా డిపార్ట్మెంట్ దగ్గర అని చెప్పారు. అదే సమయంలో IAS మేడం YV అనురాధ అనే మేడము దేవాదాయ శాఖ కమిషనర్ గా వచ్చారు సరిగ్గా క్రితం పుష్కరాలకి, గోదావరి పుష్కరాలకి. నాకు మేడంతో బాగా పరిచయం ఉంది. ఆవిడ IAS అయినా నేను చిన్న ఇంజనీర్ని అయినా మా మధ్య ఏదో ఒక రకమైన స్నేహబంధం లాంటిది. ఆవిడ కమిషనర్ గా వచ్చారని తెలియగానే నేను వెళ్లి ఆవిడని అప్రోచ్ అయితేనండి

0: లక్షల రూపాయలతో ఆ వృద్ధాశ్రమాన్ని పునర్నిర్మించారు. ఆ ముందున్న సైటుని నేను తర్వాత కాలంలో, ఆవిడ రిటైర్ అయిపోయారు, తర్వాత కాలంలో నేను అక్కడ ఆవిడకి నేను తెలుసు అనే ఒక చిన్న మాటతో దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ముందున్న ఆక్యుపేషన్ ని అక్కడ ఒక అతను లోపలికి ఆక్యుపై చేశారు. అది కూడా నన్నే తీయమని, అంతా కూడా నా నెత్తిమీ పెట్టి నేనే తీయించి అక్కడ క్రితం సారి ఉన్న మన దేవాదాయ శాఖ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవాలయం ఒకటి కావాలండి ఇక్కడ, లేకపోతే ఆక్యుపేషన్ గురవుతోంది అంటే ఆయన 15 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ 15 లక్షలతో ఒక రామాలయం నిర్మించాము. ఆ రామాలయం నిర్మించటం వల్ల ఆ సైట్ అలా నిలబడింది. ఆవిడిచ్చిన 12-13 ఎకరాల పంట భూమి మీద వచ్చే హైవేస్ తో అది నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసి ఇంకొక డోనర్ ఒకరు నారాయణ మురళి గారని 12 లక్షల రూపాయలతో ముఖద్వారం నిర్మిస్తున్నారు. చాలా బాగా డెవలప్ అయింది, లేకపోతే గనక అది డెఫినెట్ గా అక్కడ అన్యాక్రాంతం అయిపోయేది. అంటే ఒక మనిషి ఇవన్నీ చెయ్యగలరా అంటే చెయ్యగలరు, మనకి ఆ అంకిత భావం ఉండాలి, లేదా ఆ రకమైన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని ఆ రకంగా చేసుకోగలగాలి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ సౌజన్యం ఇది, నేను చేశాను అని ఎప్పుడూ చెప్పట్లేదు. మనకి తెలిసిన మనుషులు మనకి ఇలా ఉపయోగపడి ఆ రకమైన ఇది చేశారని చెప్పడానికి సంతోషంగా ఉంది.
1: మీరు రోడ్లు వేస్తున్నప్పుడు చెట్లు అడ్డొస్తే వాటిని తొలగించి మళ్ళీ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించి చేశామని చెప్పి, అయితే కొన్ని సందర్భాల్లో రోడ్లు వేస్తున్నప్పుడే దేవాలయాలు వస్తాయి.
0: అవునండి,
1: ఈ చెట్టు తొలగించినంత ఈజీ కాదు. దేవాలయం తొలగించాలి అంటే అక్కడ స్థానిక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, విమర్శలు వస్తాయి. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా మీకు? దాన్ని ఎలాగా తట్టుకుని చేయగలిగా?
0: అంటే మాది నేషనల్ హైవేలో అంత దగ్గర దగ్గరగా గుళ్ళేమి లేవండి, ఏ గుడి లేదు. ఇదివరకు మీకు తెలుసో లేదో, ఒక 25 ఏళ్ల క్రితం మాకు రేఖారాణ అనే ఒక ఆర్డీఓ వచ్చారు. ఆమె ఏం చేశారంటే గుడి ఉంటే కొబ్బరికాయ కొట్టడం, జేసీబీతో తీసేయటం, ఎవరు మాట్లాడలేదు.
1: విధి నిర్వహణ అంతే అక్కడ,
0: విధి నిర్వహణ. అలాంటివి నాకు ఎదురవ్వలేదండి దేవుడి దయ వల్ల.
1: అదే, మీకు అలాంటివి ఎదురు కాకపోవడం కూడా మంచిదే. పద్మజవాణి గారు చాలా చక్కని విషయాలు, మీ జీవిత అనుభవాలు అన్ని కూడా మన ఆకాశవాణి శ్రోతలకి తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు, కానీ విశ్రాంతి అనేది లేకుండా నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో శ్రమిస్తూనే ఉన్నారు. అంటే సమాజ హితాన్ని కోరుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా మీకు చాలా సంతృప్తినిస్తుందని కూడా చెప్పారు. అటువంటి సమాజ హితాన్ని కోరుతూ మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ వివరాలు కూడా మన శ్రోతలతో పంచుకోండి మేడం.
0: తప్పకుండా అండి. ఇప్పుడు మాకు ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనే ఒక ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ ఉంది. ప్రస్తుతం కాకినాడ శాఖకి నేను ట్రెషరర్ గా ఉన్నాను. మేము ముఖ్యంగా ఇప్పుడంటేనండి, కరోనా ముందు మాకు మా టీం ఉన్నారు, మేమందరం కూడా 70+, 50+ ఒకళ్ళిద్దరు ఉన్నా మిగిలిన అందరూ కూడా 70+. మేము ముఖ్యంగా ఆడపిల్లల కోసం, అంటే ఇది ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనే పేరుకు తగ్గట్టే మన ఇండియా అంతా బ్రాంచెస్ ఉన్నాయండి. దాదాపు 2000 బ్రాంచెలు ఉన్నాయి ఈ ఎన్జిఓకి. కాకినాడలో స్కూల్స్ కు వెళ్లి, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కు వెళ్లి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ని ఇప్పుడు ఏదో కొంచెం పేరు మార్చారనుకుంటాను, కానీ మామూలుగా అయితే ఆ పేరుతోనే పిలవబడింది మొన్నటి దాకా. ఆడపిల్లలకి ఇది ఎలా గుర్తించాలి, ఇంట్లో హింస, బయట హింస, లేదా బయట ఉండే ఒక ఆకర్షణలు, వీటి నుంచి ఎలా బయటపడాలి, అసలు మనకి నిజమైన స్నేహితులు ఎవరు, మన జీవితంలో మనం చదువుకుంటే మనకి దక్కే గౌరవాలేంటి, మనకి ఆర్థికంగా మనం ఎంత ఎత్తుకు ఎదగచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లల కోసం ప్రత్యేకం మేము టీచర్లని అడిగి, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు మాకు మా సిలబస్సే అవలేదండి, మీరు ఇలాంటివన్నీ పెట్టకండి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి లెటర్ తెచ్చుకుని వాళ్ళకి చూపించి మేము ఇలాంటివి చెప్తూ ఉంటామండి. అదొకటి. రెండోది ఏంటంటేనండి, శానిటరీ ప్యాడ్స్. ఈ మధ్యలో మనకి ప్రపంచం అంతా కూడా సర్వైకల్ క్యాన్సర్తో ఆడవాళ్ల జాతి నశిస్తోంది ఒక విధంగా. మన ఇండియాలో అయితే దాదాపు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే మన ఇండియా 3వ స్థానంలో ఉంది సర్వైకల్ క్యాన్సర్లో మరణాలు ఆడజాతి. అందుకని ఆడపిల్లల్ని ఇప్పటి నుంచి చెప్పాలి అని, క్లాత్ కాకుండా ఈ శానిటరీ ప్యాడ్స్ వాడాలి. ఇవి వాడాలి అంటే అవి కొనుక్కోటానికి అందరికీ శక్తి ఉండదు. మేమేం చేసామంటే, కాకినాడలోనే కిరణ్ ఐ హాస్పిటల్ అని ఉంది, ఆయనది చాలా పెద్ద దాతృత్వం, ఆయన పద్మశ్రీ, ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోతుంది.
1: మన రేడియోలో ఇంటర్వ్యూ కూడా చేశారు
0: కదా,
1: పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు.
0: ఆయన దగ్గర ఈ మిషన్ ఉంది అని తెలుసుకుని మేము వెళ్ళి, సార్ ఒకసారి మిషన్ చూస్తాము ఎలాగా ఏంటి, మేము

0: తెప్పిస్తాము అని అంటే, ఫస్ట్ టైం ఆయన మమ్మల్ని చూడటం, మేము ముగ్గురు వెళ్ళి ఫ్రెండ్స్, ఆయన మమ్మల్ని ముగ్గురిని చూసి ఆయన ఏదో లక్ష్మి సరస్వతి పార్వతి వచ్చి కూర్చున్నట్టున్నారమ్మా నా ముందు అన్నారు, పట్టుకెళ్ళిపోండి అన్నారు. అవి ఆయన 5-6 లక్షలు పెట్టి తెచ్చారు. నా దగ్గర వేస్ట్ గా ఉన్నాయి, మీరు పట్టుకెళ్ళిపోండి, నాకు రూపాయి ఇవ్వద్దన్నారు. వాటిని తెచ్చేయండి, మెడ్రాస్ నుంచి ట్రైనర్ ని పిలిపించి ఈ పిల్లలకి శిక్షణ ఇప్పించి వీళ్ళకి జీతాలు ఇచ్చి మేము ఈ ప్యాడ్స్ తీసుకెళ్లి స్కూల్స్ లో లేని వాళ్ళకి ఉచితంగా ఇచ్చాం, మిగిలిన వాళ్ళకి బయట 40 రూపాయల ప్యాకెట్ ఉంటే మేము 20కే ఇచ్చాం. ఈ రకంగా చేస్తున్నప్పుడు ఒకసారి ఒక మంచి సంఘటన ఏంటంటే, ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళాం, అక్కడ 350 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఆ ప్రిన్సిపల్ గారు చాలా పెద్ద హాల్లో వాళ్ళని సమావేశపరిచి మగవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, మీరు చెప్పండి అమ్మా వీళ్ళకి అన్నారు. మేము అందరం అన్ని చెప్పాము, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత శానిటరీ ప్యాడ్స్ వాడితే ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పాం. క్లాస్ అయిపోయింది, అందరం చెప్పేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు. వచ్చి, ఎవరా ఇంతవరకు మీరు ఏమి విన్నారు మళ్ళీ చెప్పండి మాకు అన్నారు. ఎవ్వరు మాట్లాడలా. ఒక్క ఆడపిల్ల లేచి వచ్చిందండి, ఒక బక్క పిల్ల స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి ఏం చెప్పిందంటే, మేము 3 అక్కచెల్లెళ్ళం, మా నాన్నకి ఇవి కొనే స్తోమత లేదు, నేను కాలేజీకి వస్తున్నాను కాబట్టి నా కోసం కొంటారంతే ఒక ప్యాకెట్, దాంతో మేము గడుపుకుంటాం. మిగతా వాళ్ళైతే ఆ రోజుల్లో మానేస్తారు, ఇంట్లోనే కూర్చోబెడతారు. ఈ రకంగా చదువు కూడా మాకు లాస్ అవుతోంది. కానీ ఈ మేడమ్స్ మా కోసం తల్లి కంటే ఎక్కువగా ఆలోచించారు అని చెప్పి కళ్ళ నీళ్ల పర్యంతమేంటి అసలు ఏడ్చేసింది స్టేజ్ మీద. ప్రిన్సిపాల్ గారు చాలా కరిగిపోయి జేబులోంచి ఆయన 100 రూపాయల నోటుని తీసి ఇచ్చి, చిన్నారి ఇదిగో అంటే ఆ పిల్ల 100 రూపాయలు పట్టుకుని, మేడమ్స్ దగ్గర నేను ఇవి కొనుక్కుని మా చెల్లెళ్ళకి ఇస్తాను అంది. మాకు చాలా ఎంత సంతోషం వేసిందంటేనండి, మేము మొదలుపెట్టిన ఈ పని ఉపయోగపడుతోంది, వాళ్ళకి తెలుస్తోంది ఎలా ఉండాలి ఆ సమయంలో అనేవి. తర్వాత ఇంతలో కరోనా రావటంతో అవి ఆగిపోయాయి, ఆ మిషన్స్ అన్ని నిరుపయోగం అయిపోయాయి. ఈ లోపల అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్. సో అది అది ఒకటి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, మేము సర్వైకల్ క్యాన్సర్ మీద కాకినాడలో లేడీ డాక్టర్స్ ని తీసుకెళ్లి కాలేజీల లెవెల్లో ఆడపిల్లలందరికీ చెప్తున్నాం అనమాట, అదే అవేర్నెస్ క్లాసెస్. ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఆడపిల్లలకి 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి 2 డోసులు వేయించేసామండి వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయనే పెద్ద బిలీఫ్ ఉంది. కానీ మేము ముందు మళ్ళీ పిల్లలందరికీ అవేర్నెస్ ఇచ్చి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి చెప్పి, హెచ్ఎం గారు కూడా చాలా ఆయన కోఆపరేట్ చేశారు. ఆయన కూడా చెప్పారు, మేడం మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మా స్కూల్లోనే వెయ్యాలి అని కూర్చున్నారు ఆయన అలా. అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఆయన్ని కూడా పిలిచాము. నేను రాలేనమ్మా, షణ్మోహన్ సగిలి అని ఇప్పుడు ఈ మధ్యలో ఆయన మొన్నటిదాకా కాకినాడ జిల్లా కలెక్టర్ గా ఉన్నారండి. ఆయనేమో నేను రాలేనమ్మా ఏదో మీటింగ్ ఉందని చెప్పి డిఎం అండ్ హెచ్ఓని, తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూళ్లలో లేడీ డాక్టర్స్ ని అందరినీ పంపించి అంబులెన్స్ పెట్టి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేస్తున్నారు, ఏమాత్రం పిల్లలకి తలనొప్పి వచ్చినా కడుపులో తిప్పినా అంబులెన్స్ లో వెంటనే తీసుకెళ్లాలి అని అంతలా అనమాట.
1: తర్వాత మేడం, ఈ ఉద్యోగ జీవితంలో గాని లేకపోతే మీ సాహితీ జీవితంలో గాని లేకపోతే ఒక సామాజిక కార్యకర్తగా సమాజ సేవలో గాని ఇన్ని రంగాల్లో మీరు విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు, కృషి చేస్తున్నారు కదా, సో వీటిలో మీకు బాగా అత్యంత సంతృప్తిని కలిగించినటువంటి సంఘటనలు ఏమన్నా ఉంటే అవి మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి అమ్మా.
0: ముఖ్యంగా ఆడపిల్లలకి ఏం చేసినా అది చాలా చాలా చాలా సమాజానికే కాదండి, రేపటి తరానికి అది మేలు అవుతుంది. మనం కొత్త తరాన్ని తయారు చేసుకునే క్రమంలో మనం మెరుగుపరచాల్సింది ఆడపిల్లల ఆరోగ్యం, ఆడపిల్లల విద్య, ఆడపిల్లల పట్ల నైతిక ప్రవర్తన, మగపిల్లలని అలా పెంచాలి. ఆడపిల్లలకి ఏ కొంచెం చేసినా జాతి బాగుపడుతుందండి. మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ కలెక్టర్లని పిలిచి వాళ్ళందరికీ మేము కూడా తెలియజెప్పటం వల్ల షణ్మోహన్ సగిలి ఐఏఎస్ కలెక్టర్ గారు ఏం చేశారంటే, అమ్మా మీకు ఆఫీస్ ఎక్కడండి అని అడిగారు. లేదండి, ఎప్పుడో ఉండేది కానీ దాన్ని కూడా మున్సిపల్ వాళ్ళు కూల్చేసి అక్కడ ఏదో ఈట్ స్ట్రీట్ ఏదో పెట్టేసుకున్నారు, మాకు ఇప్పుడు ఏమీ లేదు అని. మరి ఎలా చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు, ఎవరో ఒక చోట ఎక్కడో ఒక చోట ఎవరింటోనో కూర్చుని రేపు ఇది చేద్దాం అది చేద్దాం అనుకుని అలా చేస్తున్నామండి, ఆఫీసు లేదు సైట్ కూడా లేదు ఏమీ లేదని చెప్పిన దానికి ఆయన, మాకు కలెక్టర్ ఆఫీస్ పక్కనే అంటే హార్ట్ ఆఫ్ ద కాకినాడ 243 గజాల స్థలం ఇచ్చారండి, అయితే అది ఇవ్వగానే కొంతమందికి అప్పుడే కొంచెం

0: బాధలు కలిగాయన్నమాట ఆడవాళ్ళకి ఇవ్వడం ఏంటి, పైగా ఒక ఎన్జిఓ అని. కానీ అప్పుడు ఏం చేసామంటే మేము ఈయన ఇచ్చిన దానికి మనం కూడా దాన్ని ఒక దారిలో పెట్టుకోవాలని మెల్లగా బిల్డింగ్ లేపేసి స్లాబ్ వేసేసాం. ఇప్పటికేను ఎంతో కృతజ్ఞతలు అనమాట అండి ఆ కలెక్టర్ గారికి. ఆయన మేము అనుకుంటున్నాం భవనం అయిన తర్వాత ఓపెనింగ్కి ఆయన పిలుచుకోవాలని చెప్పి అంతా. సో మేము ఎవరికి కుదిరింది వాళ్ళు ఒక గ్రూప్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకుని ఆ పని చేసుకుని వస్తూ ఉంటాము. సో ఒకటే అండి అనుకునేది, చెయ్యటం అనేది మానవ ప్రయత్నం. తర్వాత మళ్ళీ అదంతా కూడా ఎక్కడా ఒకటి అడ్డు రాకుండా ముందుకు వెళ్ళిపోయే స్పీడ్లో మన ఎవరు ఆపలేకపోతున్నారు. అది నిజానికి వెనక్కి లాగేవాళ్ళు ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల వెనక్కి లాగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. అలాగే సమాజం మనకి చాలా ఇస్తుందండి, ప్రతి మనిషికి ఇస్తుంది. చదువు ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, సంస్కారం ఇస్తుంది, హాయిగా బ్రతకగలిగే స్వేచ్ఛ అన్ని మనం పొందుతున్నాం. సమాజంలో అట్టడుగు వర్గాలున్నాయి, మనను ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో ఉన్న వర్గాలున్నాయి, వాటి పట్ల మనం తప్పనిసరిగా రుణం తీర్చుకోవాలి అనేది నా సొంత అభిప్రాయం.
1: పద్మజావాణి గారు, మనం ఏ రంగంలోనైనా విశేషమైనటువంటి సేవలు చేస్తున్నాం అంటే లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా మనం నిజాయితీగా ఒక మంచి సంకల్పంతో సేవలు చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండానే విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఏదో ఒక అవార్డు రూపంలోనూ లేదా ఒక రివార్డ్ రూపంలోనూ మన సేవల్ని గుర్తిస్తూ ఉంటారు. సో అలాగా మీ ప్రయాణంలో మీరు పొందినటువంటి అవార్డ్స్ గానీ రివార్డ్స్ గానీ ఉంటే అవి కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
0: తప్పకుండా అండి. ఉద్యోగంలో ప్రభుత్వం 4 సార్లు నాకు ఉత్తమ సేవలకి గాను పురస్కారాలు అందించింది. అప్పుడున్న కలెక్టర్ గారు మళ్ళీ చెప్పుకోవాలి నేను, ఆయన సతీష్ చంద్ర గారు. ఆయన హిమ్సెల్ఫ్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా, ఐఏఎస్. ఆయన ఒకసారి నేను రోడ్డు వేస్తున్నప్పుడు మా పక్క నుంచి కారులో వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ నన్ను చూసి ఆగారనమాట. ఆగితే వాళ్ళ పిఏ వచ్చి, మేడం కలెక్టర్ గారు ఆగారు అని చెప్పారు. నేను గబగబా వెళ్ళి, సార్ రండి సార్ రోడ్డు చూడండి అన్నా. పర్లేదమ్మా అన్నారు. కాదు సార్ మీరు రండి అన్నాను. వచ్చారు. డెప్త్లు అవి చూడండి సార్, చూపించాం. ఈ మెటల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. చెప్పాను. వెళ్ళిపోతూ, మీరున్న చోట మేము చెక్ చేయకూడదమ్మా అన్నారు. ఆయన అప్పటికే చాలా అందరినీ దద్దళ్లాడిస్తున్నారన్నమాట ఆ రోజుల్లో. పనికి ఆహార పథకం కింద బియ్యం ఇచ్చేవారండి కూలీలకి, డబ్బులు కాకుండా పనికి ఆహార పథకం చంద్రబాబు నాయుడు గారి టైంలో. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వేసిన రోడ్డుని అప్పుడు, ఆ రోడ్డుకి ఆయన వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని ఆయన పొగిడారనమాట. అప్పుడు నేను ప్లాంట్ లో ఉండి దగ్గరుండి ప్రతి లారీని నేను పంపించేదాన్నండి. ఒక విధంగా ప్లాంట్ లో వర్క్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుందన్నమాట. ఎందుకంటే వాతావరణంలో దాదాపు ఒక అంగుళం ఎత్తున ఉంటుంది దుమ్ము, తారు, వేడి, ఇంకా అసలు చెప్పలేము. భోజనం చేయాలంటే ఆ దుమ్ములోనే కంచం పెట్టుకుని తినేయటమే. సో తర్వాత అక్కడ నుంచి బయటపడాలంటే టిప్పర్లు ఎక్కాలండి. టిప్పర్ అంటే మీకు మామూలు లారీ కాదండి, తెలుసుగా, ఇంత ఎత్తు ఉంటుంది. టైర్ల మీద కాలేసి పైకెక్కి కూర్చునేదాన్ని అనమాట డ్రైవర్ పక్కన. కూర్చుని కాకినాడకు వచ్చేయటమే. అక్కడ 45 కిలోమీటర్లో ఉండేది ప్లాంట్. పొద్దున్న 5 గంటలకి ఇంట్లో బయలుదేరి ఫస్ట్ బస్ ఎక్కితే మళ్ళీ రాత్రి 9 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. లాస్ట్ లోడ్ కూడా పంపించి వచ్చేదాన్ని నేను. అయితే అప్పుడు అక్కడ కనీసం బాత్రూమ్ కాదు కదా, ఏం ఉండేది కాదు. పొద్దున్న 5 గంటలకి మన కాలకృత్యాలు అన్ని తీర్చుకుని వెళ్తే అంతే, ఇంకా రాత్రే అంతవరకు అంతే. అవన్నీ కూడా ఈ రోజుకి నాకు గుర్తొచ్చినప్పుడు కూడా సంతోషంగానే ఉంటుందండి. అయ్యో అప్పుడు అంత కష్టపడ్డానని ఎప్పుడు అనుకోలేదు నేను. సో అవన్నీ ఈ గౌరవాలు తెచ్చిపెట్టాయి. నాకు వచ్చినవేంటి అని అడిగారు కదా, ఉద్యోగంలో ప్రభుత్వం 4 సార్లు ఉత్తమ సేవలకి పురస్కారాలు ఇచ్చింది. తర్వాత సమాజహితం కోరే మహిళగా, వక్తగా నేను పుస్తకాల మీద మాట్లాడటం అవి చేస్తున్నప్పుడు వాటన్నిటికీ కూడా కొన్ని పురస్కారాలు వచ్చాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మార్చి 8 బెస్ట్ మహిళా ఇంజనీర్ గా పురస్కారం ఇచ్చింది మహిళా దినోత్సవం సందర్భంగా. తర్వాత హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవించారు. వాళ్ళు సేవాదారుల్లో పద్మజవాణి అని పురస్కారం ఇచ్చారు. ఇలా ఏవో కొన్ని. తర్వాత నేను ముఖ్యంగా మా గర్ల్స్ పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నానండి. మా కాలేజీకి ఓఎన్జీసీ నుంచి చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించి చాలా బిల్డింగ్స్ అవి అన్ని రిపేర్లు మెయింటెనెన్స్ చేయించాను. అది కాకుండా అందరినీ మా పూర్వ విద్యార్థులందరితో మాట్లాడి ఒక 33 సిమెంట్ బెంచెస్ ఇప్పించాను. రీసెంట్ గా కాలేజీ ఫ్రంట్ లైటింగ్ అంతా ఏర్పాటు చేసాం. ఇలా కాలేజీ

0: ఇక చాలా చేశానండి నేను, అలా ఈ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను. పెయింటింగ్స్ కూడా వేస్తానండి. లలిత సంగీతం చాలా సార్లు మన యువవాణి, వనితావాణి, ఇలా చాలా ప్రోగ్రామ్స్, అలాగే నా కవితలు ఇవన్నీ కూడా విజయవాడ కేంద్రం, తర్వాత విశాఖపట్నం నుంచి కూడా ఒక 16 ప్రోగ్రామ్స్ ఇచ్చారు నాకు ఆ రోజుల్లో. మళ్ళీ మీరు దాన్ని పునరుద్ధరించారు.
1: చాలా సంతోషం అండి. ఈ రోజు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి మా ఆహ్వానంపై విచ్చేసి, అలాగే మీ అనుభవాల సారాన్ని అంతా కూడా రంగరించి ఎంతో ఉపయుక్తమైనటువంటి సూచనలు సలహాలు కూడా చేశారు మేడం. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం. మేమే చెప్పాలండి కృతజ్ఞతలు. ఇవన్నీ కూడా మరి లక్షలాది మంది శ్రోతలకి చేరుతున్నాయి, వారందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీ యాజమాన్యానికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: ఇంతవరకు సంధ్యారాగంలో 2వ మరియు ఆఖరి భాగంగా శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరి కాయతో అలరించే క్రీడం ఆలకించు ఆనందించు అందరికీ పంచు కొన్ని తెలుగు చిత్రగీతాలు విందాం.

విచిత్ర కుటుంబ చిత్రం నుండి కేవీ మహాదేవన్ మ్యూజిక్ కంపోజిషన్లో సుశీలమ్మ గారి గానం విన్నారు. ఇప్పుడు ఇంటింటి రామాయణం చిత్రం నుండి రాజన్ నాగేంద్ర మ్యూజిక్ కంపోజిషన్లో

తర్వాతగా రాజకుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గానం సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష

వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు గమనికి విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన

0: ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955 ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
1: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ మాసోత్సవాలు మన అంగన్వాడి మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడి కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడి కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
0: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్కు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడి వస్తారు. మేడం గారు నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
0: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష

నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: మహిళావాణి కార్యక్రమాన్ని వింటారు.
1: అలాగే ఎక్కడో పైనున్న ఆకాశం నుండి వాన కురుస్తుంది. ఇక వేల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడి నుండి వేడిని వెలుతుర్ని పొందుతున్నాం. వాన నుండి, అతి తీవ్రమైన ఎండ నుండి రక్షణ పొందుతూనే వాటిని మానవాళి శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవాలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అంటే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, అలాగే చెక్ డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం, అలాగే ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా కూడా చూసుకుంటున్నాం. ఇక సూర్యరశ్మిని ఉపయోగించి సోలార్ ప్యానెళ్ల ద్వారా సౌరశక్తిని వినియోగించుకుంటూ ఎంతో లబ్ధి పొందుతూ అభివృద్ధి చెందుతున్నాం. మనం ఎన్నో విధాలుగా ప్రకృతి నుంచి ఎంతో పొందుతూనే ఉన్నాం కదా. మరి మనవంతుగా ప్రకృతిని కాపాడుకుంటూ దాని నుండి ప్రయోజనాల్ని పొందాలే గాని ప్రకృతిని, సహజ సంపదని నాశనం చేయకూడదు. ఇలా ప్రకృతి మానవ చర్యల కారణంగా నాశనం కాకూడదనే ఉద్దేశంతోనేమో మన పెద్దలు ప్రకృతిని ఆరాధించే పద్ధతిని ఒక సాంప్రదాయంగా అందించినట్లు ఉన్నారు కదూ. చెట్లని, పుట్టని, గిరులని, నదులని, అగ్నిని, సూర్యుణ్ణి, ఇలా అన్నిటినీ పూజించే పద్ధతి అయితే మన సాంప్రదాయంగా తరతరాల నుండి వస్తూనే ఉంది. ఇప్పటికీ చాలామంది ఉదయాన్నే సూర్యుణ్ణి చూసి నమస్కరిస్తారు. ఇలా చేయడం ద్వారా క్షణమైన ఆ సూర్యరశ్మి శరీరానికి తగిలి ఆరోగ్యం బాగుంటుందని, ఇక చాలామంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా అంటారు. మనకే కాదండో, ఈ సూర్యుడు సమస్త సృష్టికి, జీవకోటికి ప్రాణాధారం కదా. మరి ఇంత ఆరోగ్య ప్రదాత అయిన సూర్యకిరణాలను మిట్ట మధ్యాహ్నం తట్టుకోలేం కదా. వేల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు ప్రసరించే కాంతి సుర్రుమని వేడిని కలిగిస్తుంది కదూ. అలాగే సూర్యకిరణాల్లో ఉండే యువి కిరణాలు, అంటే అతి నీలలోహిత కిరణాలు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మరి సూర్యుడి నుండి భూమిపైకి కిరణాలు వచ్చే క్రమంలో ఎన్నో పొరలను దాటుకుంటూ వస్తుంది. అంటే మన భూమికి సూర్యునికి మధ్యన 5 వాతావరణ పొరలుంటాయి కదండి. మరి ఈ 5 వాతావరణ పొరల్లోనే ఒక పొరలో ఓజోన్ పొర నిక్షిప్తమై ఉంది. ఇది మన ప్రకృతిని సహజ కవచంలా సూర్యుడి నుంచి వెలువడి అతి నీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. మరి ఈ అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా సూర్యునికి భూమికి మధ్య 5 పొరలుంటాయని. అందులో భూమికి దగ్గరగా ఉండేది ట్రోపో ఆవరణం, అయితే దానిపైన ఉండేది స్ట్రాటో ఆవరణం. ఇది 15 నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మరి ఈ స్ట్రాటో ఆవరణంలోనే సూర్యుని నుండి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర ఉంటుంది. ఈరోజు మన కార్యక్రమంలో ఓజోన్ పొర గురించి చెప్పుకుంటూ ఓజోన్ పొరను రక్షించుకుందాం అనే అంశంపై మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఒక పాట విందాం.

ఓజోన్ పొర గురించి ఎందుకు ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాం అంటే, రేపటి రోజున అంటే సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మరి ఈ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే, జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఓజోన్ పొర భూమి ఉపరితలం నుండి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇది స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో ఉంటుందని. మరి ఓజోన్ పొర ఎలా ఏర్పడుతుందంటే, సూర్యుడు నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు ఆక్సిజన్ అంటే O2 అణువులతో చర్య జరిపి విడిపోయి ఆక్సిజన్ పరమాణువులుగా మారి ఓజోన్ అంటే O3 పొరను ఏర్పరుస్తాయి. ఓజోన్ పొర మందాన్ని డబ్సన్ యూనిట్లుగా కొలుస్తారు, అంటే DU అని అంటారన్నమాట. మరి రక్షణ కవచంలా పనిచేసే ఓజోన్ పొర మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ACలు వినియోగించడం వలన ఈ పొర క్షీణించిపోతుందని, అలాగే పాత రిఫ్రిజిరేటర్లు, ఏరోసోల్స్ నుండి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్స్, CFCలు, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ వంటి మానవ నిర్మిత రసాయనాలు ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తున్నాయని, వీటి కారణంగా ఓజోన్ పొర క్షీణించిపోతుందని 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ సంస్థ తెలిపింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్పై ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ను 198 దేశాలు ఆమోదించాయి. దీనితో ఇది ఐక్యరాజ్య సమితి చరిత్రలో సార్వత్రికంగా ఆమోదించబడిన మొదటి ఒప్పందంగా నిలిచింది. దీనిని విస్తృతంగా స్వీకరించడం, అమలు చేయడం వలన ఇది విజయవంతమైన అంతర్జాతీయ సహకారానికి ఒక ఉదాహరణగా ప్రశంసించబడింది. 1994 సెప్టెంబర్ 16న ఐక్యరాజ్య సమితి మరో సమావేశం జరిపి ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 98% పైగా ఓజోన్ క్షీణకారక రసాయనాల వినియోగం తొలగించబడింది. అలాగే ఓజోన్ పొర కోలుకునే దిశగా పయనిస్తుంది. భారతదేశం 1992లో మాంట్రియల్ ప్రోటోకాల్లో సంతకం చేసింది. భారత్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా దశల వారీగా హానికర రసాయనాలను తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఫలితంగా అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం నెమ్మదిగా కోలుకుంటుంది. ఇక వాతావరణ అంచనాల ప్రకారం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో 2040 నాటికి, అలాగే అంటార్కిటికాలో 2066 నాటికి ఓజోన్ పొర 1980ల నాటి తన పూర్వ వైభవానికి తిరిగి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక 2016లో కుదిరిన కిగాలి సవరణ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది భూతాపాన్ని నివారించడానికి హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనే శక్తివంతమైన గ్రీన్హౌస్ వాయువుల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇక కిగాలి సవరణ ప్రకారం దేశాలు రాబోయే 30 సంవత్సరాల్లో HCFల వాడకాన్ని 80% కంటే ఎక్కువగా తగ్గించడానికి వాగ్దానం చేశాయి. ఈ ఒప్పందాల కారణంగా ఓజోన్ పొర క్షీణత అనేది క్రమంగా తగ్గసాగింది. మరి కార్యక్రమంలో మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

అసలు ఓజోన్ పొర పలచబడ్డం వల్ల ఏం జరుగుతుందనుకుంటున్నారు? మరి ఓజోన్ పొర పలచబడ్డం వల్ల అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిని చేరి చర్మ క్యాన్సర్లు, కంటి శుక్లాలు, అలాగే మొక్కలకు, సముద్ర జీవులకు తీవ్ర నష్టం కలుగుతుంది. మరి మనం చెప్పుకున్న మాంట్రియల్ ప్రోటోకాల్, అలాగే కిగాలి సవరణల కారణంగా దశాబ్దాల నుండి మానవాళి శ్రేయస్సు కోసం ఇవి పాటుపడుతూనే ఉన్నాయి. వీటి కారణంగా చర్మ క్యాన్సర్లు, కంటి శుక్లాలు బారిన పడేవారి సంఖ్య తగ్గిందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచమంతా ఏకమై ఓజోన్ పొర క్షీణతను అరికట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటూ వాటికి అనుగుణంగా తమ పనులను రూపొందించుకుంటూ ఓజోన్ పొరను కాపాడే దిశలో కృషి చేస్తున్నాయి. మరి ఈ సూర్యుని అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే కాదు, ప్రభుత్వాలతో పాటు మనందరిది కూడా. మనం కూడా పర్యావరణ హితమైన చర్యలు చేస్తూ మనవంతుగా ఓజోన్ పొరను కాపాడుకునే దిశగా ఎన్నో చెయ్యొచ్చు. మరి మనవంతుగా కూడా మనం కూడా కృషి చేద్దాం. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల నరకవేతను అడ్డుకోవాలి, అలాగే ఎక్కువగా చెట్లను నాటాలి, హానికర రసాయనాల వాడకాన్ని నిలువరించాలి. మన భారత ప్రభుత్వం ఏక్ పేడ్ మాకేనామ్ అని ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం తల్లికి గుర్తుగా ఒక మొక్కను నాటాలని సూచిస్తుంది. మరి తల్లికి గుర్తుగానే కాకుండా అలాగే మనం ప్రతి సందర్భాల్లో మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మొక్కల్ని నాటుతూ ఉందాం. పర్యావరణ పరిరక్షణలో సహకారాన్ని అందిద్దాం.

ఎక్కువ మొక్కలను నాటి వాటి రక్షణలో భాగమై పర్యావరణ పరిరక్షణలో మనవంతు పాత్రని పోషిద్దాం. అలాగే ఏసీల వాడకాన్ని తగ్గిద్దాం. భూతాపాన్ని నివారించే దిశగా చర్యలు చేపడదాం. సహజ రక్షణ కవచం అయిన ఓజోన్ పొర కవచం యొక్క శక్తి సడలకుండా మనవంతు కృషి చేద్దాం. ఓజోన్ పొరను కాపాడుకుందాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం. శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో కార్యక్రమం విన్నారు. ఇప్పుడు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: కృష్ణా తీరాన వెలిసి,
3: పల్నాటి సీమలో మెరిసి,
2: గోదావరి ఒడ్డున విరిసి,
3: విశాఖ తీరాన చేరి,
2: అంచెలంచెలుగా ఎదిగి,
3: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
2: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఏమీ నమోదు కాలేదు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఇక్కడ కూడా ఏమీ నమోదు కాలేదు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక రాగల 5 రోజుల వరకు ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. రంగస్థలి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర శ్రీమతి టి చిరంజీవి గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి విజయసారథి.
1: తమకు కర్తవు ఎందు బోధింప తరుణి నేనొక పాటిని తమకు కర్త

తాయా, నీకు ఆకలి వేయుచున్నదా కుమార లోహిత? అయ్యో, నీకెన్ని కష్టములు వచ్చినవి నాయన. పరమేశ్వర తండ్రి,

అమ్ముకున్నాం.

స్వామి, ఇక మేము చూచుటకు అవకాశం లేదు. నా యజమానుడు తొందరపడుచున్నాడు రాధ. ఈ స్వల్ప కాలంలోనే శుభదాయకమ్మకు మీ మూర్తిని కనులారా చూచిపోయేదను రాధ, కనులారా.

మేము చూచుటకు అవకాశము లేదు రాధ. నా యజమానుడు తొందరపడుచున్నాడు. ఈ స్వల్పకాలములోనే శుభదాయకమ్మగా మీ మూర్తిని కనులారా చూచిపోయాను.

అక్కడక్కడ నేను ఇంత మంద భాగ్యురాలను నిరంతరము అనంత పరిచారిక శతముల ఊడిగములు అందుకును పట్టపు రాణి పదం అనుభవింపజేసి దైవమా తునకే నీచగతికి ఏల పాల్పరిచితివి. తొలుకని నన్ను ఇలాంటి దాసిగా సూచించిన నీవు నాకెంత ఉపకారం నచ్చిన వాడు వద్దు. ఈ దాసికి ఎందున్న నా యజమానురాలిని మిప్పింపు లేకుంటేనే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నీవిప్పుడు ఎందున్నాడవో కదా స్వామి. ఆ యజమాని బ్రాహ్మణునితే

이제 많이 배.

దుఃఖభారము చేసి సేవగా కూర్చోమనిపరుచుతున్నా. ఇక స్వామి ఆజ్ఞని గైకొని పిడకలు ఏరవలేను, ఇక తొందరగా పిడకలు ఏరవలే. ఓహో, సాయంకాలం అయి పడమట కొండ ఎందలి సంధ్యకైందా.

నేడే కారణమునను నా మనంబు పరిపర విధంపుల దపించుచు కీడునే శంకించుచున్నది. తొలుత కురవాణిని స్వామి అడవికి పంపునప్పుడు చెడుగా చెడుగా

ఆయన నీకు 100 ఏళ్ళు చెల్లిపోయిన మా తండ్రి లోహిత చనుబా.

理姐姐半夜了，姐

ఇతడొక మహనీయుడటులదు. ఇతని వచో విధం వెన్నా ఏముగారి పరిపరి విధం.

ఏమైనా కార్యము ఇప్పుడు మౌనం మోహించిన కార్యము నెరవేరు.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర శ్రీమతి టి చిరంజీవి గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ బి విజయసారథి. ఇంతటితో రంగస్థలి కార్యక్రమం సమాప్తం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సాయంత్రం నాలుగైపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 2 నిమిషాలు పూర్తి చేసుకుని 30 సెకండ్లు కూడా అయిపోయింది. హాయ్, హెల్లో, నమస్తే, సశ్య అఖాల్ అంటూ వివిధ భాషల్లో పలకరించడమే కాదు, మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని ప్రతిరోజు మీతో ముచ్చటిస్తూ మీకు ఇష్టమైన అలనాటి ఆనుమత్యాన్ని వినిపించే మధురమే సుధాగాని కార్యక్రమంలోకి మిమ్మల్ందరినీ ఆహ్వానించేస్తున్నాడు మీ రేడియో ఫ్రెండ్ ఆజే అఖిల్. ఇంకా లేట్ చేయకుండా మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి మీకు కావలసిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. అలాగే గుర్తుంచుకోండి, మీరు కోరే పాటలు 1980 కంటే ముందే రిలీజ్ అయిన సినిమాల్లో పాటలు అయ్యేలా చూసుకోండి, ఓకేనా? ఈలోగా మీ అందరి కోసం లేత మనసులో చిత్రం నుంచి ఈ పాటను వినిపించబోతున్నా. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు మధురమే సోదాగాని కార్యక్రమంలో ఉన్నాం. ప్రతిరోజు కూడా మేమిచ్చే ఒక పదానికి అందంగా, అద్భుతంగా, ఆప్యాయంగా, ఆనందంగా మీరు రాసి పంపిన కవితలు వినిపించే మా పదం మీ భావం కార్యక్రమంలోకి ఈరోజు నేను మీకు ఇచ్చే పదం అనురాగం. మరొకసారి చెప్తున్నా, ఈరోజు మా పదం మీ భావం కార్యక్రమానికి నేను మీకు ఇస్తున్న పదం అనురాగం. ఈ పదంపైన మీ కవితలను రాసి 6304767436 అనే నెంబర్కి 3:33 నుంచి మీరు పంపించవచ్చు. మరి ప్రతిరోజు అలనాటి పాటలతో పాటుగా భారతదేశానికి సంబంధించిన ఎన్నో విశిష్టతలు తెలుసుకుంటూ ఉంటాం కదా మధురమే సుధాగానంలో, అలాగే ఈరోజు కూడా. మరి ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా అలజడి, వెంటాడే శబ్ద కాలుష్యంతో విసిగిపోయిన వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. మనం ప్రతి ఒక్కరు అంటే చాలామంది అనే కంటే అందరూ ఉంటామని చెప్పడం ఇంకా సబబు. కాసేపు నిశ్శబ్దంగా మనసు ప్రశాంతంగా ఉండే ప్లేస్ను వెతుక్కుంటాం, కానీ అవి దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. మనుషులు లేరు అనుకున్న ప్రదేశంలో శబ్ద కాలుష్యం ఉంటుంది, శబ్ద కాలుష్యం లేదు కదా అని అనుకున్న ప్రదేశంలో మనుషులు గోలుంటుంది. ఇలా ఎలాగోలాగా గోళకి దగ్గరగా ప్రశాంతానికి దూరంగా ఉంటున్నాం అన్నమాట. సో అలా అనుకునే వారి కోసం ఈరోజు మంచి నిశ్శబ్ద పర్యాటక కేంద్రాల గురించి చెప్పబోతున్నా మధురమే సుధాగానంలో. సో తప్పకుండా వినండి. ముందుగా మీకోసం మీరు కోరిన ఒక పాటను వినిపించేస్తా. పిఎస్ రామకృష్ణారావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, సావిత్రి వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ఆత్మబంధు. ఈ చిత్రానికి కేవి మహదేవన్ సంగీత సారథి వహించారు. ఈ చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు వాసవి శేఖర్. ఏవిఎన్ కాలేజ్ డౌన్ నుంచి అడుగుతున్నారు. అలాగే గొల్లపాలెం నుంచి నూకెల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఇదే మూవీలో నుంచి మా కోసం కూడా ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ ఆరిపాక నుంచి మీనా, పాపారావు వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. మరి రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటుగా రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరి కోసం కూడా ఈ పాటను వినిపించబోతున్నాను. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

0: మధురి మిస్ సుధాగాని కార్యక్రమంలో నిశ్శబ్ద పర్యాటక కేంద్రాల గురించి చెప్తాను అని అండ్ వెయిట్ చేస్తున్నారు కదా. సో పాట కంటే ముందే చెప్పిన ఆ మాట గురించి ఆలోచిస్తున్నారనే విషయం నాకు అర్థమైంది. సో ముందుగా మాట్లాడుకున్నట్టుగానే ముందుగా మాట్లాడుకోవలసిన విషయం ఏంటి అంటే విపశ్యన ధ్యాన కేంద్రం గురించి మాట్లాడుకోవాలి. ఇది మహారాష్ట్రలోని ఇగత్పూర్ అనే ప్రదేశంలో ఉందన్నమాట. సో దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద విపశ్యన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ 10 రోజుల పాటు పూర్తిగా మౌనంగా, దీనే ఆరి మౌనం అని కూడా అంటారనమాట. సో అక్కడికి ఎవరు వెళ్ళినా సరే 10 రోజుల పాటు మౌనంగానే ఉండాలంట. సెల్ ఫోన్స్, పుస్తకాలు, ల్యాప్టాప్స్ ఇలా వేటిని కూడా అక్కడికి అనుమతించరంట. ఒక్కసారి ఊహించుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం పక్షుల కిలకిల రావాలు, సెలియేళ్ల గలగలలు ఇవి మాత్రమే మాట్లాడే ఆ ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందో కదా. సో చెప్పలేం, అస్సలు మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇదే కాదు, ఇంకా ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొన్ని పాటలు విందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: మధురమే సుధా గానంలో తరువాత మనందరం వినబోయే పాట టి రామారావు దర్శకత్వంలో అక్నే నాగేశ్వరరావు, లక్ష్మి వీళ్ళిద్దరి కాంబినేషన్లో 1971 కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో వచ్చింది సుపుత్రుడు అనే చిత్రం. ఈ చిత్రం నుంచి మా కోసం ఏమివ్వను అనే పాటని మా కోసం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. చీమిలాపల్లి నియర్ వేపగుంట నుంచి లింగలక్ష్మి సత్యనారాయణ మూర్తి అడుగుతున్నారు. తప్పకుండానండి, మరి మీరు కోరిన పాటను వినిపిస్తున్న మధురమే సుధాగానంలో వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

ఘంటసాల పి సుశీల యుగల గీతం విన్నారు సుపుత్రుడు చిత్రం నుంచి. మధురమే సుధా గాని కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఏం తెలుసుకుంటున్నాం, నిశ్శబ్ద పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తరువాత మనం తెలుసుకోబోయేది హిమాలయాలు. ఎస్, ఆ పేరు చెప్పగానే ఒక్కసారిగా ఎక్కడ లేని చల్లదనం కూడా మన మాటల్లోనే అనిపిస్తుంది. అటువంటి హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేష్ ఆశ్రమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. హిమాలయాల పాదాల చెంత గంగానది తీరాన ఉండే ఆ ఆశ్రమాల్లో మౌనవ్రతంతో కూడిన యోగా ధ్యాన శిబిరాలు కూడా ఉంటాయంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే మనశ్శాంతి లేకుండా తిరిగి రారంట. అంటే అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా మనశ్శాంతి గ్యారంటీ అన్నట్టుగా అనమాట. ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకొక పాట విందాం. పి పుల్లయ్య దర్శకత్వంలో, కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో, అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ నటించిన

కొడుకు కోడలు చిత్రం నుంచి మాకోసం ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి, మరి మీకోసం అలాగే వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన నువ్వు నేను ఏకమైనాము అనే పాటను వినిపిస్తున్నాను. వీటిని ఆనందించండి చక్రవర్తి సంగీత సారథ్యంలో.

మధురమీ సుధాగానంలో తరువాత వినబోయే పాట 1979లో వచ్చిన చిత్రం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మంగళతోరణాలు, మహాభారతంలోని సుభద్రార్జు

జన కళ్యాణ ఘట్టాన్ని ఆధునిక సాంఘిక రూపకంగా తీర్చిదిద్దారంట సంగీతం శ్రీనివాసరావు గారు ఈ చిత్రానికి. మరి ఈ చిత్రానికి పసుపులేటి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు. అలాంటి అద్భుతమైన చిత్రం నుంచి మా కోసం

0: ఆ పైన
1: మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. అతి ఎత్తైన హిమాలయాల మధ్య జనసంచారమే అతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ కూడా ఒకటనమాట. మంచు కొండల ప్రాంతాల్లో డిజిటల్ డిటాక్స్కి ఇది సరైన వేదిక కూడా అని అంటూ ఉంటారు. ఇక్కడ బౌద్ధ మఠాల్లోని ప్రశాంత వాతావరణం మనసుని హత్తుకునేలా ఉంటుందన్నమాట. ఇవే కాదు, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అనే ప్రాంతంలో, కేరళ కర్ణాటకలోని సైలెంట్ వ్యాలీలో, సిక్కింలోని జులిక్ అనే ప్రాంతంలో, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అరకు లోయలో, లక్షద్వీపుల్లో అయితే జనం ఎక్కడా లేకుండా ఉండే నిర్జన దీవుల్లో అరలచప్పుడు మాత్రమే వినిపించే అద్భుతమైన వేదికలు ఇవి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయన్నమాట. మరి ఇది ఇవాళ మధురమే సుధాగానంలో నిశ్శబ్ద పర్యాటక కేంద్రాల గురించి సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే మీరు కోరిన పాటలు. సో మీరు మెసేజ్లు మాత్రం కొండన్ని కొండంత వచ్చాయన్నమాట. సో మనకున్న టైం మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో నీటి చుక్కంత టైమే ఉంది. మీరు పంపించిన మెసేజ్లు మాత్రం సముద్రం అంతున్నాయి. బట్ నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. అసలు బాధపడకండి, ఎందుకంటే మళ్ళీ మనం 4 గంటలకి సరదాగా కాసేపులో హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఇంతటితో మధురమే సుధాగానం కార్యక్రమం సమాప్తం.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఒలరించ కేరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. మీతో బోలుడని ముచ్చట్లు, సాయంత్రం సరదా కబుర్లు, అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ అందించడానికి సరదాగా కాసేపులో నేను వచ్చేసా. నేనంటే మీ ఫ్రెండ్ అఖిల్. ఇంకా మీరు అయిపోయింది చిల్, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉంటుందేమో, కానీ సాయంత్రం 4 అయిందంటే మాత్రం మా లిజనర్స్ అందరికీ కూడా ఒకటే సరదా, అదే సరదాగా కాసేపులో కాసేపు సరదాగా మాట్లాడాలని. మరి అంతలో వెయిట్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా పలకరించేస్తూ ఈరోజు ఒక మంచి టాపిక్ని కూడా తీసుకొచ్చాను. సో టాపిక్ ఏంటో చెప్పే కంటే ముందు మన నెంబర్ చెప్పేస్తున్నా. నెంబర్స్ 0891272724 లేదా 2727288 నెంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు, ఈ టాపిక్ గురించి మాట్లాడవచ్చు అనమాట. సో జనరల్గా పండగ అంటేనే అంబరానంటే సంబరాలు ఉంటాయి, అంతులేని ఆప్యాయతలు ఉంటాయి, అవధుల్లేని ఆనందాలు కూడా ఉంటాయి, అంతకు మించిన వినోదాలు కూడా ఉంటాయి. ఆ వినోదాల గురించి చెప్పాలంటే సరిపోవు కదా మాటలు. అందుకే ఈరోజు నేను మీకోసం అదే టైం ఇస్తున్నాను అనమాట. అంటే మనకి చాలా పండుగలు ఉంటాయి, అలాంటి అద్భుతమైన పండుగ

0: లో వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా ఒకటనమాట. సో ఒక పూజలు పునస్కారాలతో పాటుగా సాయంత్రం అయితే చాలు, ఆ పందరి దగ్గరికి అందరూ చేరుకొని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తూ వినోదం పొందేవారు, పొందుతూ ఉన్నాం కూడా. కానీ మన చిన్నప్పటి రోజుల్లో బాగా గుర్తు, నా చిన్నప్పటి రోజుల్లో అయితే మా ఊర్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ఏంటంటే వాలకాలు అనేవారు అనమాట. అంటే ఊర్లో జరిగే రియల్ ఇన్సిడెంట్నే కొంచెం ఫన్నీగా అక్కడ స్కిట్స్లా చేసి చూపించేవాళ్ళనమాట. ఇంకొక దగ్గర తప్పెట గుళ్ళు, ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి కండక్ట్ చేసేవారు. ఇలా మీ చిన్నప్పటి రోజుల్లో వినోదం కోసం ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేవారు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరినీ ఆకట్టుకోవడానికి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేశారు, ఈ టాపిక్ పైన మాట్లాడేయచ్చు. 0889127272 లేదా 272728 నెంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడేయండి. ఈలాగా మీ అందరి కోసం బంగారం మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించబోతున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.
1: చిన్నోడో గుమ్ము దులిపేస్తాడో.

ఎస్ సార్, దాకా కాసేపులో 102 FM రెయిన్బో సాగరికలో మీతో పాటుగా మాట్లాడడానికి అజయ్ అఖిల్ సిద్ధంగా ఉన్నాడు. టాపిక్ కూడా ఇచ్చేసానమాట. టాపిక్ ఏంటి అంటే, మన చిన్నప్పటి రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చేపట్టేవారన్నమాట, అంటే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో. అలా మీ చిన్ననాటి రాజుల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలనేవి కండక్ట్ చేసేవారు? ఈ టాపిక్ పైన 0891-272-7244 లేదా 272-7288 నెంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడేయచ్చు, మన లిజనర్స్ అందరికీ షేర్ చేసేయచ్చు. అండ్ ప్రతిరోజు సాయంత్రం 5:30 మేమిచ్చే పదాలకి మీరు అద్భుతంగా కవితలు రాస్తూ ఉంటారు కదా, మేమిచ్చే ఒక పదానికి అందంగా, అద్భుతంగా, ఆప్యాయంగా, ఆనందంగా మీరు రాసిన కవితలు వినిపించే మా పదం మీ భావం కార్యక్రమంలో ఈరోజు నేను మీకు ఇస్తున్న పదం అనురాగం. ఈ పదం పైన మీరు కవితలు రాసి 6304767436 అనే నెంబర్కి పంపించండి. ఇంకా లేట్ చేయకుండా సరదాగా కాసేపులో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? శిరీష గారు, ఎలా ఉన్నారు? నేనా? చాలా చాలా చాలా బాగున్నాను. టాపిక్ విన్నారా?

0: వినండి సార్ టాపిక్
1: చెప్పండి.
0: నేను 5th క్లాస్ 6th క్లాస్ తెలీదు. ఇప్పుడు హౌస్ అంటే మా అమ్మ వాళ్ళ వీధిలో హౌస్ గేమ్స్ కలెక్ట్ చేశారనమాట,
1: ఓకే
0: అదొకటి ఆడాను. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు తెలియదు కాబట్టి డాన్స్ కూడా అలా ట్రై చేశాను.
1: ఓకే, మీరు డాన్స్ చేసేవాళ్ళు అనమాట.
0: అది జుంజుమాయ సాంగ్ కి డాన్స్ చేశాను అనమాట.
1: సో మీలో డాన్సర్ కూడా ఉన్నారని అప్పుడే తెలిసింది ఏమో.
0: ఏమో తెలియదు సార్, మీరు టాపిక్ చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది.
1: అవునా, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు.
0: థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, హలో హలో
2: హలో
1: హలో
2: గుడ్ ఈవినింగ్ అఖిల్.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: వాసవి ఏవియన్ కాలేజ్.
1: చెప్పండి, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా, ఫస్ట్ కాల్ నేనేనా? ఏంటి,
1: ఆల్రెడీ మాట్లాడారు శిరీష గారు, నెక్స్ట్ మీరే అనమాట. చెప్పండి.
2: అంటే మా చిన్నప్పుడు అంటే కల్చరల్ అంటే అది బుర్ర కథలు హరికథలు అన్నింటివి కదమ్మా.
1: అవునవునవునండి, బుర్ర కథలు హరికథలు కూడా అవును.
2: అవి ఇవి మళ్ళీ తెరకట్టి సినిమా వేసేవారు, చిన్న టీవీ పెట్టి సినిమా వేసేవారు.
1: ఓకే, అవును, సినిమాలు కూడా ప్లే చేసేవాళ్ళు అండి. ఒక తెర పెట్టి మొత్తం ఊరు మొత్తం అక్కడే కూర్చొని చూసేవాళ్ళ మూవీ.
2: అప్పుడు ఒక రకంగా ఉండి, తర్వాత లాస్ట్ రోజు ఊరేగింపు అయినప్పుడు అంటే బల్లి వేషాలు అనేవారు మేము. మరి దాన్ని ఏమంటారు మనకు తెలియదు, రాముడు సీత లాగా అలాగే తయారయ్యి కదమ్మా, కృష్ణుడు లాగా
1: అలాగా వేషాలు అంటారు వాటి బల్ల వేషాలు.
2: అవి వెళ్ళివమ్మా ఊరేగింపు, మేము చాలా సరదాపడి చూసి వాళ్ళ రాత్రి లేట్ అయినా.
1: ఓకే, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు.
2: థ్యాంక్ యూ అమ్మా.
1: నెక్స్ట్ కాలర్, హలో. ఓకే, మీరు డయల్ చేయాల్సిన నెంబర్స్ 0891-272-7244 లేదా 272-7288. నెక్స్ట్ కాలర్, హలో.
3: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే రావు గారు, ఎలా ఉన్నారు? మీరు మంచి ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను కూడా.
3: డ్రామా చేసి వాళ్ళు సార్.
1: ఓహో, మీరు కూడా పార్టిసిపేట్ చేశారా?
3: నేను చేసేవాను సార్, దూపిడి డ్రామాలోనే నేను చేసేవాను సార్, పిచ్చోడుగా.
1: ఓహో సూపర్, అయితే మీరు యాక్టర్ కూడా ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ సార్.
1: హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది, అస్సలు బాధపడద్దు. 0891-272-7244 లేదా 272-7288 నెంబర్స్కి కాల్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన టాపిక్ పైన మాట్లాడేయచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ వినిపించబోతున్నాను. బిగ్ బాస్ మూవీ నుంచి మామా మామా అనే సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలోచించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు.

0: వెల్కమ్ బ్యాక్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సరదాగా కాసేపు, మరి సరదాగా కాసేపులో నేను ఇచ్చిన టాపిక్ పైన మాట్లాడడానికి నెక్స్ట్ లిజనర్ రెడీగా ఉన్నారు, పలకరించేద్దాం వారిని కూడా. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: శ్రీనివాసరావు రామలక్ష్మి యాక?
1: అవును సార్, అవును సార్.
0: టాపిక్ విన్నారా సార్?
1: విన్నాం సార్.
0: ఓకే.
1: మా చిన్నప్పుడు మా స్కూల్ బ్యాచ్ అంతా 10 మంది కలిపి వినాయక చవితి సంబరాలు చేసేవాళ్ళం అండి.
0: ఓకే.
1: అయితే అప్పుడు పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల టీవీలు తీసుకుని అద్దెకి విసిడీలు తెచ్చి అవి ప్లే చేసి దానవీర శూరకర్ణ, రాముడు, భీముడు అలాంటి అమ్మగారు సినిమాలు
0: వేసేవారు.
1: రెండు భాగాలు వేసినా సరే జనం కథల కంటే చూసేవారు సార్ అప్పుడు.
0: అదే అదే అదే, అప్పట్లో అలా ఉండేది అనమాట, మొత్తం అందరు కూడా ఒక యూనిటీతో చేసేవాళ్ళు.
1: అవును సార్, అవును సార్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు.
1: ఎస్.
0: నెక్స్ట్ కాలర్, హలో. హలో,
2: ఎవరనుకుంటున్నారండి బాబు? మహా అజే అఖిల్ గారికి వచ్చేసారు. థ్యాంక్స్ అండి బాబు.
0: థ్యాంక్ యూ సో మచ్ ఎవరు?
2: పసలకూడి సత్యరెడ్డి.
0: ఓకే, ఆర్జే సత్యరెడ్డి గారా?
2: అది బాబా అక్కడ బాబు.
0: అవునా,
2: మీరు హాజీలు? మేమో
0: లేదు లేదండి, మేము ఎప్పుడో వారానికి ఒకసారి మాట్లాడతాం, మీరు రోజు మాట్లాడతారు కాబట్టి. ఓకే, టాపిక్ విన్నారా?
2: విన్నాగానే మనవి, ఈ ప్రోగ్రామ్ సరదా కాసేపు మొదటి సదాకరం మహానుభావుడు ఎవరైనా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. అదే మీ హాజీ.
0: ఓకే అండి, తప్పకుండా చెప్తాను సత్యరెడ్డి గారు ఇలా చెప్పారని.
2: ఓకే అండి.
0: ఓకే అండి, చెప్పండి.
2: అంటే అండి, మా చిన్నప్పుడు 1980 పోయినప్పుడు.
0: ఓకే.
2: అప్పుడు అయితే సినిమాలు వేసేవారండి.
0: ఓకే, తెరపైన సినిమాలు వేసేవాళ్ళు.
2: అందరు నాటకం వేసేవారు.
0: ఓ,
2: బుర్రకథ.
0: బుర్రకథలు, హరికథలు.
2: హరికథలు ఇంకా మన అప్పుడు గ్యాంపును పాటలు మాట, గ్యాంపు తెలుగు పాటలు అప్పుడు.
0: ఓకే.
2: ఇప్పుడు ఏమో చాలా క్యాష్లు వచ్చినాయండి.
0: అవునవును, ఇప్పటి సంగతి మనకు వద్దు, అప్పటి సంగతే మాట్లాడుకుందా. థ్యాంక్ యూ సో మచ్ సత్యరెడ్డి గారు. ఓకే, బాయ్ అండి. సో మీరు కూడా ఇలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీతో మాట్లాడడానికి వచ్చేస్తా.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాది లోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్.

0: బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: 102 FM రెయిన్బో సాగరిక సరదాగా కాసేపులో నేను ఒక టాపిక్ ఇచ్చాను, సరదాగా మాట్లాడుకుందామని. మా లిజనర్స్ కూడా అంతే సరదాగా మాట్లాడుతున్నారనమాట. చిన్నప్పుడు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కండక్ట్ చేసేవారు, మీరు బాగా మిస్ అవుతున్నావు ఏంటి అని అడిగితే చాలా మంది చాలా బాగా చెప్తున్నారనమాట. తప్పటి గుళ్ళని కొద్ది మంది చెప్తే హరికథలు బుర్రకథలు అని చెప్తున్నారు, వాళ్ళ కథలు అని చెప్తున్నారు, అలాగే మూవీస్ కూడా ప్లే చేసేవాళ్ళు తెరపైన చెప్తున్నారు. మరి నెక్స్ట్ లిజనర్ కూడా ఏం చెప్తారు విందాం వారి మాటల్లో. హలో
1: సార్, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఓకే,
0: రమణ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్. ఒక్కసారి టాపిక్ చెప్తారు మళ్ళీ.
0: మీ చిన్నప్పటి రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగేవి కదా, అలాంటప్పుడు చిన్న అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూసేలాగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు అని అడిగాను.
1: సార్ అయితే మాకు చిన్నప్పుడు మేకప్ చేసేవారు సార్. మాకు
0: మేకప్ ఓకే,
1: అందరికి తెలియదు, అందరికి చేసి కృష్ణుల్లాగా రాముల్లాగా అన్ని అన్ని చక్కగా ఊరేను. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంకెంత గొప్పగా ఉన్నారు.
0: అవునవునవును, లేకపోయినా సరే అంత మంచిగా ఉండేవి. అవును,
1: అంత సన్నదిగా తీసుకెళ్లేరు సార్ పిల్లలతో. అది కలమాసలు రాకుండా ఉంటుంది సార్.
0: అదే
1: వీడంతా చూడడం కాకుండా ఊర్లో కూడా ఊరేగించారు. దాంట్లో కూడా అప్పట్లో కూడా నాకు రాముడి పాత్ర ఇచ్చారు సార్.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో మరి కాల్ చేసేటప్పుడు రేడియో దగ్గర కనుక ఉంటే కొంచెం దూరంగా వచ్చి కాల్ చేయండి, అలాగే మీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని కాల్ చేయండి. ఎందుకంటే ఇక కాల్ ఇలాగే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కాలర్ హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: మనోపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నామండి, మీరు బాగుండాలని ఆశిస్తున్నామండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. టాపిక్ గురించి చెప్పండి, ఏం చెప్తారు చూద్దాం.
2: ఏం చెప్తారంటే చాలా చెప్తానండి.
0: చాలా అంటే చాలా అంటే మరి మిగతా వాళ్ళు కూడా
2: నేను సింపుల్ గా చెప్తానండి.
0: ఓకే చెప్పండి.
2: మాకు ఒక కోలాటం గ్రూప్ ఉందండి.
0: ఓహో,
2: ఏదైనా అడవాడు అయినప్పుడు ఒక గణేష్ అడవాళ్ళు కానీ లేదంటే మిగతా ఏదో పండుగ సందర్భాల్లో కానీ అన్ని విధాలు కూడా మమ్మల్ని చాలా మంది పిలుస్తారండి.
0: ఓకే,
2: ఆ కోలాటం చేస్తామండి, మాకు టీం ఉందండి. అది
0: మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా?
2: చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటివంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా నేర్పించండి నెక్స్ట్ జనరేషన్ కూడా.
2: ఓకే అండి,
0: థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు.
2: ఓకే అండి.
0: నెక్స్ట్ కాలర్ హలో. ఓకే, వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారేమో అనుకుంటా. సో ఈ లోపు మీ అందరి కోసం మరొక పాట వినిపించబోతున్న ఆయుధం మూవీ నుంచి వైరజయ్ కన్నెలు నువ్వే అనే సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి. వింటున్న పాట ఉదిత్ నారాయణ్, ఉషా వాయిస్లో వింటున్నారు.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికా. ఇది ఒలరించి కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సరదాగా కాసేపులో ఒక టాపిక్ తో పాటుగా అలా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. చాలా మంది లిజనర్స్ మాట్లాడుతూ ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడేద్దాం. నెక్స్ట్ కాలర్ ఎవరో ఏంటో? హలో,
1: గుడ్ ఈవినింగ్ అఖిల్ జీ.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా మురళి.
0: ఓకే మురళి గారు, బాగున్నారా?
1: బాగున్నాం. మీరు వస్తే ప్రోగ్రామ్ షేక్ చేస్తారు.
0: అయ్యయ్యో,
1: చాలా బాగుంటుంది మీ యాంకరింగ్. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అయితే మా చిన్నప్పుడు నేను చెప్పిన వాళ్ళకాలే ఉండేవండి. వాళ్ళకాలలో ఇంతకు ముందు ఎవరో శిరీష్ ఎవరో చెప్పారు చూడండి, ఎడ్ల బల్లుతో కట్టేసి రాముడు తాతకి ఇవన్నీ ఉండే వరుసగా పెడతారు కానీ బండ్లు.
0: అవునవును.
1: ఇందులో తాతక వేష వెనకాల మా చిన్నప్పుడు ఎవరో పరిగెత్తేవాళ్ళు. డబ్బొచ్చేటట్టు ఉండేది ఎండకాలం. పిల్లలు పరుగులే పరుగులు.
0: ఓకే, మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? మరి
1: చేశాను, నేను కూడా పరిగెత్తేవాడిని అందులో. అయితే ఇప్పుడు కూడా మా ప్రాంతంలో గౌరమ్మ ఉత్సవాలు అని అవుతాయండి.
0: ఓకే ఓకే.
1: ఇప్పుడు కూడా దసరాకి వినాయక చవితికి మధ్య చాలా గ్రాండ్గా చేస్తారు. ఇప్పటికే వాళ్ళకాలు ఉన్నాయి మా ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా.
0: సూపర్ అండి, మన నేటివిటీని ఎప్పుడు మర్చిపోకూడదు, అలాగే కంటిన్యూ చేయండి.
1: చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్ గా చేస్తారు. పాతిన వాడి మీద ఉంటుంది మా మున్సిపాలిటీలో 15వ వార్డు.
0: ఓకే ఓకే అండి,
1: గ్రాండ్ గా చేస్తారు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, హలో హలో హలో.
2: నమస్తే అండి అఖిల్ గారు.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను చిరంజీవి అండి సార్.
0: ఓకే చిరంజీవి గారు, ఎక్కడి నుంచి?
2: నేను మడికి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే చెప్పండి.
2: మా చిన్నప్పుడు, నా చిన్నప్పుడు దగ్గర 40 ఏళ్ల క్రితం, చాలా బాగుండేదండి. అప్పుడు మా నాన్నగారు డ్రామాల్లో నటించేవారు.
0: ఓకే.
2: మా తాతయ్య గారు కూడా

0: హరికథలు చెప్పేవారు.
1: ఓహో,
0: అందుకని చెప్పేసి ఇప్పటికీ నా నాటకలు డైలాగులు అవి పాటలు అని నాకు చాలా గుర్తన్నమాట. పల్లె పడసని, రారాజని, ఏజెంట్ రాజా అని ఈ నాటకాలు నాకు గుర్తున్నాయి. మా నాన్నగారు నటించేవారు.
1: ఓకే, కళాకారుల ఫ్యామిలీ అనమాట మీది.
0: అవునండి, మా తాతయ్య
1: సో
0: గారు
1: మరి
0: అయితే హరికథలు చెప్పేవారు.

0: హలో,
1: హలో హలో.
0: గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మలకాపురం ఏరియా దుర్గా నగర్ నుంచి మాట్లాడుతుంది సార్.
1: పిన్ కోడ్ మర్చిపోయినట్టున్నారు గోపి గారు.
0: థ్యాంక్ యూ సార్.
1: ఎలా ఉన్నారు గోపి గారు?
0: చాలా బాగున్నాం సార్, మీ దయవల్ల. యాంకరింగ్ మాది సూపర్ సూపర్ సూపర్. మీ యాంకర్ చేసినప్పుడు ఇప్పుడు లైన్ కలుస్తావా అని చూస్తాం సార్.
1: అవును, నేను కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. మీరంతా ఎప్పుడు కాల్ చేస్తారా అని.
0: థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి, మరి చెప్పండి, టాపిక్ గురించి మీరేం చెప్తారు?
0: అయితే చిన్న చిన్నప్పుడు సార్, మరి మా ఒకప్పుడు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళే ఇల్లు మట్టి బొమ్మలు చేయడం సార్. కుమ్మరి వాళ్ళు చేస్తారు, చేస్తారు తీసుకొచ్చి అలా పెట్టేస్తాం సార్. మరి అంతే, మాకు అంతగా అప్పుడు మాకు తెలియదు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే ఆ బొమ్మలు అనపడానికి కోసం కోనేరుకి వెళ్తాం అనమాట.
1: ఓకే,
0: ఇంకా మరి ఇంచుమించుగా పైన 1 గంట 2 ప్రాంతాల్లో వెళ్ళిపోతాం బొమ్మలు పట్టుకొని, ఇంచుమించుగా 4 5 వరకు గెంతుకొని వస్తాం సార్. అదే మేము చేసుకున్న ఎంజాయ్ సార్.
1: సో డాన్స్ చేసేవాళ్ళు అనమాట మీరు?
0: చేసేవాళ్ళం సార్, అంటే కోనేరు లో స్నానాలు మరి వచ్చేవాళ్ళం కాదనమాట.
1: ఓహో,
0: అవును సార్.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి, సో మరి మీరు కూడా కాల్ చేయండి. మీ చిన్నప్పుడు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నప్పటిని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా చూసేలాగా అద్భుతంగా కండక్ట్ చేసిన వాటి గురించి మాట్లాడేయచ్చు. మీరు కాల్ చేయాల్సిన మన నెంబర్స్ 0891-272-7274 లేదా 272-7288 నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక పాట వినిపిస్తున్నా హుషారు మూవీ నుంచి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
4: సరదాగా కాసేపులో తరువాత మాట్లాడబోయే లిసనర్ ఎవరో పలకరించేద్దాం. హలో హలో హలో,
5: గుడ్ ఈవినింగ్ హరి. అఖిల్ గారు బాగున్నారా?
4: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు? బాగున్నాను.
5: నేను సత్యారావు, తుమ్మపాల నుంచి.
4: సత్యారావు గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాండి, మీరు బాగున్నారా?
4: నేను కూడా చాలా బాగున్నాను.

0: అదే ఇవి టాపిక్ మీద అంటే 1965-66 లో నేను 6th లో చదివేటప్పుడు
1: ఓకే.
0: స్కూల్ యాన్యువల్ డేకి నాటికలు వేసామండి.
1: ఓ
0: నాటిక
1: ఓకే.
0: ఒకటేమో అప్పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారుయేరని ద్విజుడని అనే సుమతి శతకంలో ఆ పద్యం మీద అంటే దాన్ని కామెడీగా వికటార్థం చేసి ఒక నాటికేసాం.
1: ఓకే ఓకే.
0: అందులో ఫస్ట్ ప్రైజ్ వస్తే అందులో అజంతా పాకెట్ డిక్షనరీ దొరికిందండి, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్.
1: ఓహోహో.
0: ఆ చాలా రోజులు ఉన్నది, ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితం పూర్తి చిరిగిపోతే ఇంకా పడేసాం అనమాట. ఇంకొక నాటికేసాం మామూలు సాంఘిక నాటిక,
1: ఓకే.
0: అదే అందులో అప్పట్లో స్టీలు కొత్తగా వచ్చిందండి. స్టీల్ అప్పట్లో వరకు లేదు, 1965-66 వరకు
1: ఓకే.
0: స్టీల్ అప్పుడు స్టార్టింగ్ అనమాట, స్టీల్ ప్లేట్లు అవి రావడం. ఆ నాటికలో నాకు స్టీల్ ప్లేట్ ఒకటి ప్రైజ్ వచ్చింది అప్పట్లో.
1: ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
0: ఓకే
1: ఓకే, నెక్స్ట్ కలర్తో మాట్లాడదాం. హలో హలో
0: హలో,
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, చాలా డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట కాల్, అందుకే డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ అఖిల్ గారు, నమస్తే.
1: వెరీ గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు రాధా గారు?
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: పర్వాలేదు, గుర్తున్నాను అంటే ప్రతి వారం కనుక వచ్చాను అనుకోండి, ఆఫ్టర్నూన్ గుర్తుండిపోతారు అందరు.
0: అదే థ్యాంక్ యూ.
1: ఓకే అండి, రాధా గారు చెప్పండి.
0: మేమైతే చిన్నప్పుడు వినాయకుడు పెట్టేవాళ్ళము, ఇంటి దగ్గరే పెట్టుకునేవాళ్ళము, అన్నయ్యలు అందరం కలిసి,
1: ఓకే.
0: వీధిలో పిల్లలందరం కలిసి. ఇంక ఈ 9 రోజులు మరి ఇంటికి రావడం మరి లేదు, అందులోనే పడుకోవడం, అందులోనే ఉండడం. ఒక రోజు భజన, ఒక రోజు డాన్స్ ప్రోగ్రాము. ఇంకా అది కాక పెద్ద పెండల్లోన తెరకట్టి సినిమా వేసేవారు.
1: అవునవును.
0: గంట ముందే గోని సంచులు పట్టుకొని వెళ్ళిపోయి, అంటే వెనక్కి కూర్చుంటే కానీ మించదని ముందు
1: సో
0: కూర్చొని.
1: గోని సంచి అని చెప్పారు చూసారా, అది అది ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి.
0: అప్పుడు అదే గోని సంచులే, ఇప్పుడు
1: అవునవునవును.
0: అంటే అన్ని కుర్చీలు తార్పన్లు గట్ట వచ్చాయి. అప్పుడు
1: అవునవును.
0: ఎక్కడ ఉన్ని ఉన్నాయి, ఆ వినాయక చవితి కోసం ప్రత్యేకంగా గోని సంచులు జాగ్రత్త ఉంచుకొని.
1: మీరు అలా చూసిన వాటిలో ఒక మూవీ పేరు చెప్పండి.
0: ఖైదీ అండి, నాకు ఓ తెలిసిన తర్వాత మొదటి తెర మీద చూసింది ఖైదీ.
1: ఖైదీ మూవీ
0: చిరంజీవి గారు
1: చూసారా?
0: ఆ మైండ్ లోని డైలాగ్స్ ఏ ఒక 50 సార్లు చూసుంటారు ఆ సినిమా.
1: ఓకే, అయితే సిక్స్
0: ఆ
1: థర్టీకి
0: తర్వాత
1: సిక్స్ థర్టీకి మిక్స్డ్ మస్తీలో చేయండి, అక్కడ డైలాగ్ చెప్పేస్తాను మీతో. చెప్పకపోతే
0: ఓకే,
1: చెప్పకపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది అక్కడ.
0: ఇక్కడ చిరంజీవి గారు ఫ్యాన్స్.
1: అయ్యే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: ఇలాగే నవ్వుతూ ఉండండి ఇప్పుడు, ఓకేనా?
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ని పలకరించేద్దాం. హలో
2: హలో
1: హలో
2: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నోకరాజు అగనంపూడి అండి.
1: నోకరాజ్ గారు,
2: అవును.
1: ఓకే, ఎలా ఉన్నారు?
2: కోరుకుంటున్నాను,
1: మీకు సిగ్నల్ లేదు అనుకుంటున్నాను.
2: సిగ్నల్ అంతా సార్ బాగానే ఉంది.
1: ఓకే, ఇప్పుడు బాగా వినబడుతుంది, చెప్పండి.
2: మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: అయితే చిన్నప్పుడు మా చిన్నప్పుడు వినాయకుడిని పెట్టడం కూడా చూసేవారు అండి.
1: ఓకే,
2: అయితే అక్కడ 9 రోజులు ఒకరోజు వినాయకుడిని పెట్టిన రోజు తప్ప మిగతా రోజులు రోజుకో ప్రోగ్రామ్ అండి. హరికథ ఒకరోజు, బుర్రకథ ఒకరోజు,
1: అవును,
2: వెంకటరామమూర్తి పాట ఒకరోజు, అలాగే పౌరాణిక డ్రామా, పౌరాణిక నాటిక ఒకరోజు,
1: ఓహో,
2: అలాగే సాంఘిక నాటిక ఒకవేళ వీలైతే ఒకటి.
1: ఓకే,
2: ఇలాగా నవరాత్రులు పెట్టి అనుపుకి వెళ్ళేటప్పుడు మాత్రం తాజీ ఆంజనేయుడు పాత్ర వేసేవారు అండి.
1: ఓహోహో,
2: తాజీ ఆంజనేయుడు ఫైటింగ్ గడబట్టుకొని డ్రెస్ లో వేసుకొని చేసేవారు.
1: ఓకే,
2: అలాగే చిన్న చిరుతలో.
1: ఓకే ఓకే, సో మొత్తానికి మొత్తానికి ఏవైతే జరిగాయో అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట మీకు ఇప్పుడు.
2: అవునండి, అలాగే కరసం
1: అవునవును
2: చేసేవారండి పెద్దవాళ్ళు.
1: అవును, మరి మొత్తం లిస్ట్ మీరే చెప్తే మరి మిగతా లిజనర్స్ కూడా చెప్పాలి కదా.
2: చప్పుడుగులు కూడా పెట్టేవారు మన అనుకు వెళ్ళి వరకు.
1: ఓకే అండి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పాలి కదా, మీరు చాలా చెప్తున్నారు, థ్యాంక్ యూ.
2: ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసేవారు అండి.
1: అవునవును, చెయ్యాలి, చేస్తూనే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. సో అది లిజనర్స్, మరి ఈ టాపిక్ పైన మీరు కూడా మాట్లాడవచ్చు. కాల్ చేయండి లేట్ చేయకుండా వెంటనే 0891272744 లేదా 2727

నంబర్స్ కి కాల్ చేసి టాపిక్ పైన మాట్లాడేయచ్చు. మీ చిన్ననాటి ముచ్చట్లు, అప్పుడు వినోదం కోసం ఏవైతే కండక్ట్ చేసేవారో సాంస్కృతిక కార్యక్రమాలు, వాటి గురించి మాట్లాడేయచ్చు. మీరేదైనా సరే పార్టిసిపేట్ చేశారో వీటి గురించి అయినా సరే చెప్పేయచ్చు. సో ఇవన్నీ చెప్పాలంటే మీరు కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు మీ అందరి కోసం సుబ్బు మూవీ నుంచి మస్తు మస్తు సంగుతుంది నీలపూరి అనే సాంగ్ వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: అప్పటి కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించి కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు సరదాగా కాసేపు కార్యక్రమంలో ఉన్నాం. సరదాగా కాసేపు కార్యక్రమంలో నేను ఇచ్చిన టాపిక్ పైన మీరు మాట్లాడాలి అనుకుంటే 0891272724 లేదా 2727288 నెంబర్స్కి కాల్ చేసి మీ చిన్నప్పటి రోజుల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేసేవాళ్ళు, చిన్నప్పటిని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూసేలాగా వినోదాత్మకంగా ఉండేలా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సో ఈ టాపిక్ పైన మాట్లాడేయండి. మరి నేను మాట్లాడతా, నెక్స్ట్ అంటూ నెక్స్ట్ లిజనర్ రెడీగా ఉన్నారు. హలో హలో, ఓకే కాల్ డిస్కనెక్ట్ అయిందనమాట. సో అస్సలు కంగారు పడకండి, మెల్లగా కాల్ చేయండి అండ్ సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి కాల్ చేస్తే కాల్ డిస్కనెక్ట్ అవ్వదనమాట. హలో హలో,
1: శుభ సాయంత్రం మా కనిష్ఠ డాబ్గా మాట్లాడుతున్నా.
0: శుభ సాయంత్రం సూర్యబాబు గారు, చెప్పండి.
1: మీరు వేసిన క్వశ్చన్ వినలేదు సార్.
0: వినలేదా? సో చిన్నప్పుడు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగేవి కదా, అలాంటప్పుడు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలని కండక్ట్ చేసేవాళ్ళు అని అడిగాను అనమాట.
1: మన సంస్కృతి అంటే మన తెలుగులోనే మన పాటలు అవి డాన్స్లు అవి వేసేవాళ్ళమ్మా.
0: ఓకే, మీరు కూడా డాన్స్ చేశారా?
1: సరదా.
0: అవునవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి పాట వస్తుంది. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: అఖిల్ గారు, నమస్కారం అండి. బాబు
0: నమస్తే అండి. సత్యనారాయణ గారా?
2: అవును సార్, మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నాను సార్. చాలా రోజుల తర్వాత
0: ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఆ పాట గుర్తు వస్తుంది నాకు.
2: మాకు అంతే సార్.
0: అంతేనా?
2: అవును సార్.
0: ఓకే అండి, మరి టాపిక్ మీరేం చెప్తారో చూస్తాను, నేను కూడా వింటాను.
2: అయితే మా చిన్నప్పుడు అండి, మా దగ్గరలో ఉన్న అమలాపురంలో వినాయక చవితి 9 రోజులు చక్కగా చేసేవారండి.
0: ఓకే.
2: ఒక చోట పౌరాణిక నాటకాలు వేస్తే, ఒక చోట రికార్డింగ్ డాన్సులు, ఒక చోట బుర్రకథలు ఇవెల్లా వేసేవారండి.
0: ఓకే.
2: అయితే మేము మాత్రం రికార్డింగ్ డాన్సులే చూసేవాళ్ళు సార్.
0: ఇవే నేను అనేది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే కార్యక్రమాల గురించి మాట్లాడమన్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్. హలో
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు అత్తరేపురపు నారాయణ రావు, ఓల్డ్ సిబిఐ టౌన్.
0: ఓకే నారాయణ రావు గారు, ఎలా ఉన్నారు?
3: మా నేటివ్ ప్లేస్ బాగున్నాను. మా నేటివ్ ప్లేస్ మడికి.
0: మడికి, ఓకే.
3: నేను మా ఊర్లో చాలా బాగా జరిగే నవరాత్రులు. సో చిన్నప్పుడు ఏంటంటే అందరూ 9 నవరాత్రులు వినాయకులను చూడాలనే శాస్త్రం అప్పటికే ఉంది.
0: ఓకే,
3: 9 చూసి వెళ్ళం. తర్వాత నేను మంచి డ్రామా ఇష్టం.
0: ఓ,
3: మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన ఫాదర్ కూడా ఇది. తర్వాత ఏ నాటకాలు వేసినప్పటికీ కూడా నేను ముందు గోను సంచి పెట్టుకుని ముందు వెళ్ళిపోయేవాడిని, హార్మోనియం పెట్టి వెనకాల కూర్చునేవాడిని.
0: ఓహో,
3: కానీ చాలా వచ్చేవి. ఒక రోజు మా నాన్నగారు 9th లోనూ ఏదో కూర్చుని, ఒరే నువ్వు ఏమవుతావునంటే మంచి డ్రామా ఇష్టం అవుతాను అని చెప్పని, దుర్యోధన ఏకపాత్రమునయం అని ఇది చేస్తే,
0: ఓకే
3: సో ఇదేంటిది ఏకాంతంగా ఉన్నప్పుడు పట్టుకొని చెదక్కొట్టేసరి పట్టుకుని, ముందు చదువు ముఖ్యం రా, ఈ డ్రామాలు ఇవన్నీ సెకండరీ అని చెప్పని.
0: ఓకే,
3: ఎక్కడ నాటకాలు వేస్తే షణ్ముఖ ఆంజనేయ రాజు, సిఎస్ఆర్, దర్వేష్, రాజమండ్రి, ఇవి ఇవన్నింటికి వెళ్ళిపోతా ఉండేవాడిని. అంటే ఇంకా అదొక పిచ్చి పట్టేసుకుంది ఇంకా.
0: అవునవును.
3: సో కాబట్టి అప్పుడు ఇది చేశారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసి హ్యాపీగా కార్లోనూ వీటిలోనూ తిరుగుతున్నాం హ్యాపీగా.
0: థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లిజనర్స్, నేను ఇచ్చిన టాపిక్ పైన మాత్రమే మాట్లాడండి, అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకొంతమంది లిజనర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సరదాగా కాసేపులో.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: అరే రే, సాయంత్రం పోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
6: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
5: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్.

0: ఆఫ్ ఇండియా వారు ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
1: సరదాగా కాసేపులో నెక్స్ట్ కాలర్ ఎవరో పలకరించేద్దాం వాళ్ళని కూడా. హలో హలో హలో
2: అమ్మా కీర్ గారు, ఇప్పుడు దొరికిందండి లైన్?
1: ఓకే అండి, దొరికింది కదా, మాట్లాడేయండి.
2: ఆంధ్ర ఆర్జే అఖిల్ గారు,
1: చెప్పండి.
2: మీరు చెప్పారు బాగుంది. నేనైతే చిన్నతనంలోనే వినాయక్, నా పేరు అగ్రాస్ అండి, బ్లైండ్ అని చిన్న బరివిదండి. అయితే నేను ఏం చేసేవాడిని చిన్నప్పుడు,
1: అంత వద్దు మనకి డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి సరిపోతుంది అన్నమాట.
2: అయితే నేను పాటల దాంట్లో పాల్గొనేవాడిని.
1: ఓకే, పాటలు పాడేవాళ్ళు అన్నమాట.
2: నేను అంటే ఏం చేసేవాడిని కాదు, ఏం చేయలేను కదా.
1: ఓకే, సో మీరు
2: పాటలన్నీ కూడా, ఏ సినిమా పాటలు, ఏ దేవుడి పాటలు అయినా సరే, చిన్నప్పటి నుంచి నన్ను వినాయకుడు సంబరాలు చేస్తే
1: ఓకే,
2: నేను ముందుకుంటాను అన్ని వేపులకి వెళ్ళి.
1: సో మీరు చాలా బాగా పాడుతారని విన్నాను. సో కాబట్టి 6:30 మిక్స్డ్ మస్తీ కాల్ చేయండి, అప్పుడు పాడేసుకుందాం. ఓకేనా?
2: తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్, హలో,
3: గుడ్ ఈవినింగ్ సార్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సార్, నేను మౌన గారు మల్లికార్జునరావు రాజమండ్రి సార్.
1: మల్లికార్జునరావు గారు ఎలా ఉన్నారు? అయ్యో నాదే కాదండి, చాలా హుషారుగా ఉన్నారు. నేనే హుషారేమో అనుకున్నాను, కానీ నాకు మించి ఉన్నారు మీరు.
3: నా చిన్నప్పుడు అంటే నియర్లీ 1970
1: ఓకే,
3: ఆ ప్రాంతంలో కాకినాడలో మా అమ్మమ్మగారు చదువునేవాడిని. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ఏం చేశారంటే, అక్కడ పూర్వకాలం ఇప్పట్లాగా ఈ డాన్స్ బేబీ డాన్స్ ఏమేమి లేవండి, పాటలు అవి ఇట్లాంటివి రోజుల్లో, హరికథలు, బుర్రకథలు ఇలాంటి చిన్న చిన్న చెప్తూ ఉండేవి. ఏదో కొంచెం భక్తి భజనలు అవి జరిపే చేసేవారు మా నవరాత్రుల్లో. ఒక రోజున ఒక భాగవతారిణి గారికి ఒక పౌర సన్మానం చేశారు అక్కడ.
1: ఓకే,
3: గుళ్ళో చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆవిడ చేత హరిక చెప్పిస్తున్నారు అన్నమాట అండి. హరిక చెప్పిస్తుంటే ఆ రోజుల్లో అవి లేవు కదా సార్, ఓన్లీ హార్మోనీ తబలా ఇవి ఉండేవి. తర్వాత శుద్ధి పెట్టేనే ఉండేది, అది లాగాలి, ఇప్పటిలాగా ఎలక్ట్రిక్ కాదు. ఆ టైంకి ఏమైందంటే శుద్ధి పెట్టేలాగే వ్యక్తి రాలేదు, శుద్ధి వాయించేవాడు
1: రాలే.
3: సో అనుకోకుండా నేను పూరుకున్నదాన్ని సాహసం చేసి. ఆ శుద్ధి పెట్టిన ఆవిడ ఏ రాగా ఎంత రాగయుక్తంగా హైలు ఏ లెవెల్ లో చెప్తుంటే, దాని తగ్గట్టుగా అవరోహణ ఆరోహణ జాగ్రత్తగా వాయిస్తూ వచ్చా. వాయిస్తే అత్త అయిపోయాక ఆవిడ ఈయన ఎవరో కానీ బాగానే వచ్చి నాకు లయబద్ధంగా జాగ్రత్తగానే వాయించారు ఈయన వస్తుంది అని చెప్పి మెచ్చుకుని ఆవిడ మెల్లదారు నాకు వేసింది.
1: ఓహో సూపర్, అయితే అక్కడే అచీవ్ చేస్తారు అనమాట అంతా.
3: ఆ రోజుల్లో మాట్లాడండి అయ్యా.
1: అవునవును. మల్లికార్జునరావు గారు
3: చెప్పండి సార్,
1: మీరు ఎప్పుడు మైక్ లో మాట్లాడారా?
3: నా పేరే మైక్ మల్లికార్జునరావు సార్.
1: నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు మైక్ లో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నారు అనమాట.
3: వాటిలో కూడా అనౌన్స్మెంట్ ఇస్తుండేవాడిని, మీటింగ్ వాటిలో కూడా మైక్ దగ్గర ఉండి జనాలు ఇన్వైట్ చేయడం, వాళ్ళు బుక్ చేయించడం, తర్వాత ఏదో చెప్పడం, బ్రీఫ్ చేసి చెప్పడం
1: ఉండాలండి.
3: థ్యాంక్స్ చెప్పడం,
1: మీలా మంచిగా మాట్లాడే వాళ్ళు మైక్ దగ్గర ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.
3: ఓకే సార్, రైట్, బై.
1: ఓకే అండి, బై. సో ఇదనమాట మ్యాటర్. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడే కంటే ముందు మీకోసం ఒక సాంగ్ వినిపించేస్తాం. ఇష్క్ మూవీ నుంచి నిత్య మీనన్ అండ్ అద్నాన్ సమీప్ ఆడిన ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఆన్ ఎఫ్ఎం 102 సరదాగా కాసేపు. ఎస్, మరి పాట వినే కంటే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఏంటి అంటే, ఈరోజు యువాణి ప్రోగ్రాంలో శ్రీకర్ లాస్యా నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఆ అమ్మాయి చిన్నపిల్లే కానీ ఎన్ని మెడల్స్ సాధించిందో తెలుసా? తను చాలా స్ట్రగుల్స్ పడింది అనమాట. ఇవన్నీ తెలియాలంటే యువాణి ప్రోగ్రాంలో తన ఇంటర్వ్యూ వినాల్సిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మీకోసం ఇష్క్ మూవీ నుంచి ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో సరదాగా కాసేపులో లాస్ట్ కాలర్స్ ఎవరో చూసేద్దాం. హలో హలో,
1: హలో అఖిల్ గారు.
0: నమస్తే అండి, ఎవరు?
1: నమస్తే సార్, ప్రభాకర్ శ్రీనివాసరావు, రావులపాలెం.
0: ఓకే, శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: ఓకే చెప్పండి, మీరేం చెప్తారు? ఫాస్ట్గా చెప్పేయాలి, మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది.
1: నేను చెప్పేవరకు అందరూ చెప్పేశారు.
0: చెప్పేశారు మామా అనండి అయితే లాస్ట్లో.
1: చిన్నప్పుడు రికార్డింగ్ అండి.
0: ఓకే అండి,
1: హరికథలు బుర్రకథలు.
0: ఓకే నెక్స్ట్ కాలర్. హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి.
0: ఓకే, మీ పేరు?
2: పేరండి ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నావమ్మా, నువ్వు ఎలాగున్నావమ్మా?
0: నేను కూడా చాలా బాగున్నాను.
2: మీతో మాట్లాడినప్పుడు ఆనందం వచ్చేస్తుంది బాబు నాకు.
0: అవునా, మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
2: దొరక దొరక దొరికింది లైను. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు నానా. చిన్నప్పుడు అయితే ఈ వినాయకుడికి పండగ కట్ట చేసుకుని అమ్మగారి ఇంటికాడ చిన్నవాళ్ళం కదా,
0: ఓకే
2: మసీద్ అని ఉండేది. అక్కడికి వెళ్ళేవాళ్ళు సినిమాలు డాన్సులు చింతామణి నాటకాలు వేసేవారు.
0: అయితే సింపుల్ గా ఒకటే అంటారు అనమాట, చెప్పుకుంటే చాలా ఉన్నాయి బాబు అంటారు.
2: గోంచని చూడట్టుకి వెళ్ళిపోయి అడుగులు దొరకవు చోట్లు దొరకవు అనేసి వెళ్ళిపోయి ఆ తెల్లవారు చూసి ఇంటికి వచ్చినాడికి 2 అవుతాయి అమ్మ దెబ్బలు వేసి 2 అయ్యేదాకా ఆడపిల్లలు బయట అనేసి.

0: ఓకే, అలా జరిగేది అన్నమాట.
1: అది గుర్తొచ్చింది రానా.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరం గారు, థ్యాంక్ యూ సో మచ్.
1: అలాగేదమ్మా.
0: నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే,
0: ఎవరు మాట్లాడుతున్నారు? హలో, చాలా డిస్టర్బ్ ఉందనమాట, సో అందువలన కాల్ మాట్లాడడానికి అవ్వలేదు, డిస్కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇంకా మన ప్రోగ్రామ్ని కూడా కన్క్లూడ్ చేసే టైం వచ్చేసింది. సో చాలని సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి అప్పట్లో చేసేవారనమాట, ఈ కొన్ని కనుమరుగు అయిపోతున్నా సరే ఇప్పుడిప్పుడు మళ్ళీ గుర్తించి ప్రభుత్వం కూడా వాటిని గుర్తిస్తుంది, అండ్ మనం కూడా వాటిని నేర్చుకోవడానికి అంతే ఇంట్రెస్టింగ్గా చూపిద్దాం. హరికథలు, బుర్రకథలు, తప్పెట గుళ్ళు కావచ్చు, ఇలా బల్ల వేషాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మన లిజనర్స్ అందరూ చెప్పారు, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తూ మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం.

0: వచ్చేసి అందరి బాధ.
1: ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది ఓలరించే కేరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. యువవాణి యువజనుల కార్యక్రమం.

0: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. యువతకి అవసరమయ్యే చిట్కాలతో, సలహాలు, సూచనలతో పాటుగా ఎంతో మందికి స్ఫూర్తి నింపే యువతతో పరిచయాలు ఇలా ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలతో పలకరిస్తోంది యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణి. స్టూడియోల టైం 5 గంటలు దాటి 52 సెకండ్లు కూడా అయిపోయింది. ఈ పాటికే ఈరోజు టాపిక్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా అని ఆలోచిస్తున్నారు కదా. సో మీకు ఆల్రెడీ సరదాగా కాసేపులోనే చెప్పేశా, ఈరోజు ఒక చిచ్చరి పిడుగుతో మాట్లాడుకోవాలి. సాధారణంగా ఏదైనా సాధించాలి అనే కలలు అందరూ కంటుంటారు, కానీ కన్న కలలు సాకారం చేసుకోవడానికి రెయిన్బో వాళ్ళు కష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. వారినే విజేతలు అంటాం అన్నమాట. ఒక వ్యక్తి విజేతగా మారాలంటే ఏం చేయాలి, ఎలా కష్టపడాలి, అసలు ఏం చేయకూడదు, ఇలా చాలా ప్రశ్నలుంటాయి. సో వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి నా టేబుల్ టెన్నిస్ జర్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అంటూ ఈరోజు వన్లో మనల్ని పలకరించబోతున్నారు శ్రీకరి లాషియా, నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో తనతో మాట్లాడేద్దాం, తను ఇన్వైట్ చేసేద్దాం. ఇప్పటి వరకు తన టేబుల్ టెన్నిస్ ఆ జర్నీలోనే మొత్తం మెడల్స్ 11 గోల్డ్, 4 సిల్వర్, 9 బ్రాంజ్, మొత్తం 24 అనమాట. సో ఈ 24 మెడల్స్ సాధించిన శ్రీకర్ లాస్యాని 24/7 ఎలా కష్టపడి ఈ విజయాలు సాధించారో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ శ్రీకర్ లాస్యా.
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: ఎలా ఉన్నావు?

0: ఉన్నాను
1: సో శ్రీకర్లాసియా,
0: సార్
1: ఎలా ఉంది వెదర్ అక్కడ?
0: బాగుంది సార్, హాట్ గా ఉంది.
1: ఓకే, చాలా వేడిగా ఉందన్నమాట. సో వెల్కమ్ టు 102 FM రెయిన్బో సాగరిక యువవాణి.
0: థ్యాంక్ యూ సార్.
1: ఓకే శ్రీకర్లాసియా, ఏం చదువుతున్నావు? అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఈ విషయాలు చెప్పే ఫస్ట్.
0: ఓకే, నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్.
1: ఓకే
0: మా నాన్నగారి పేరు తమిళవారి రామదుర్గ ప్రసాద్.
1: ఓకే
0: మా నాన్నగారు ఫ్యాన్సీ బిజినెస్ చేస్తారు సార్.
1: ఓకే
0: మా అమ్మగారి పేరు తమిళమర్రి సువర్ణ.
1: ఓకే
0: మా అమ్మగారు 13 ఇయర్స్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేశారు సార్.
1: ఓ
0: ప్రెసెంట్ ఇప్పుడు నేను మా చెల్లికి టోర్నమెంట్స్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రెసెంట్ ఇప్పుడు హోమ్ మేకర్ గా వర్క్ చేస్తున్నారు సార్.
1: ఓకే సో తను తన జాబ్ని సాక్రిఫైస్ చేశారు.
0: అవును సార్.
1: సో మరి మీ మమ్మీ కోసం మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మీ, నా కోసం నీ జాబ్ ని సాక్రిఫైస్ చేసావు. అండ్ ఆల్సో తను మా స్టడీస్ లో చాలా సపోర్ట్ గా ఉంటారు.
1: ఓకే సో జనరల్గా నేను క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, ఆ టీచర్స్ ఉన్నారనుకోండి, మ్యాక్సిమం స్పోర్ట్స్కి దూరంగా ఉండండి అని చెప్పే టీచర్స్ కొద్దిమంది ఉంటారనమాట, కానీ మీ పేరెంట్ టీచర్ కాబట్టి సో స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేశారా స్టార్టింగ్లో, లేకపోతే ఏం జరిగింది?
0: మా మమ్మీ స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తారు సార్. ఇంకా నేను 2022లో కరోనా టైంలో చాలా చబ్బి అయిపోయాను సార్.
1: ఓకే
0: ఇంకా మా నాన్న మా అమ్మ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను ఏదైనా గేమ్ జాయిన్ చేద్దామని చెప్పి అలాగా 2022లో టేబుల్ టెన్నిస్ జాయిన్ అయ్యాను సార్.
1: ఓకే అసలు ఏ ఏజ్ నుంచి టేబుల్ టెన్నిస్ ఆడడం స్టార్ట్ చేసావు?
0: 2022 సార్.
1: అది నీకు అప్పుడు అంత ఏజ్ ఎంత ఉండదు?
0: 8 ఇయర్స్.
1: 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసావు.
0: అవును సార్.
1: సో 8 ఇయర్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడావు అనమాట, ఎవరితో ఆడావు, ఎప్పుడు ఆడావు?
0: రాజమండ్రిలో ట్వంటీ
1: రాజమండ్రిలో.
0: ట్వంటీ టూ రాజమండ్రిలో ఆడాను సార్.
1: ఓకే రాజమండ్రిలో. ఓకే సో నువ్వు ఆ విధంగా నేర్చుకుంటూ స్టార్ట్ చేసావు. సో టేబుల్ టెన్నిస్ ఆడాలనేది మీ అమ్మా నాన్నల కోరిక లేకపోతే నీ కళ?
0: అమ్మా నాన్న కోరికే. ఆఫ్టర్ జాయినింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది.
1: ఓకే సో జనరల్గా ఏంటంటే, ఇటువైపు నువ్వు ఇప్పుడు చదువుతుంది 8th క్లాస్, ఒకవైపు స్టడీస్, ఇంకోవైపు మ్యాచెస్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ కూడా ఉంటాయి. సో వీటిని వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే టేబుల్ టెన్నిస్ అంటే ఒకవైపు చదువు ఉంటుంది, మరోవైపు ఏమో నీ గురించి, నీ విజయాల గురించి, ఎవరైనా పేపర్లో చదవాలి, దాన్ని సాధించాలి అనే కసి కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, దీనికోసం ఏం చేసావు, నువ్వు ఏం చేస్తున్నావు?
0: నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను సార్. ప్రతి సండే మార్నింగ్ సెషన్ మాకు హాలిడే సార్.
1: ఓకే
0: అప్పుడు ఈ వీక్ లో జరిగిన సబ్జెక్ట్స్ మిగతావన్నీ అప్పుడు ప్రిపేర్ అవుతాను సార్ నేను.
1: ఓకే సో
0: ఇంకా
1: మొత్తానికి
0: టోర్నమెంట్స్ కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా నేను క్లాసెస్ మిస్ అవుతా కదా అవి చెప్తారు సార్.
1: సో టీచర్స్ కూడా సపోర్ట్ బాగా చేస్తారనమాట.
0: అవును సార్.
1: ఓకే సో నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావు అండ్ స్టడీస్ కూడా బాగా చదువుతావు కాబట్టి టీచర్ సపోర్ట్ లభించింది, ఇటువైపు నుంచి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది.
0: అవును.
1: సో ఈ రెండింటి సపోర్ట్తో నువ్వేం సాధించాలనుకుంటున్నావు ఇంకా ఫ్యూచర్లో?
0: నేను ఫ్యూచర్ లో ఒలింపిక్స్ లో ఇండియా రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ కొట్టాలని.
1: ఓ సూపర్. సో తప్పకుండా నువ్వు ఈ మెడల్స్ ఏదైతే సాధించాలనుకుంటున్నావు ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ, అది తొందరలోనే నెరవేరాలి. బట్ ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని మెడల్స్ సాధించావు, వాటి కోసం ఒక్కసారి కొంచెం బ్రీఫ్గా మన లిజనర్స్ అందరికీ చెప్పేయి.
0: 24 మెడల్స్ సాధించాను సార్.
1: ఓకే
0: నేను నా మెడల్ స్టార్ట్ అయింది 2024లో సార్.
1: ఓకే
0: 2024 పెద్దాపురం టోర్నమెంట్ నుంచి అండర్ 11 గర్ల్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్ సార్. ఇంకా ఆ ఇయర్ మొత్తం 6 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి సార్.
1: ఓకే
0: ఇంకా నెక్స్ట్ 2025 లో మనకి విజయవాడ కానూర్ లో జరిగింది సార్,
1: ఓకే
0: సిద్ధార్థ టోర్నమెంట్ లో. అక్కడ అండర్ 15 గర్ల్స్ నేను రన్నర్ అప్ సార్.
1: ఓకే
0: నెక్స్ట్ ఏలూరులో అండర్ 13 గర్ల్స్ రన్నర్ అప్.

0: నెక్స్ట్ ఇంకా వైజాగ్ ఛాంపియన్షిప్ లో అండర్ 13 గర్ల్స్ సెమీఫైనలిస్ట్,
1: ఓకే.
0: అండర్ 19 గర్ల్స్ రన్నర్ అప్. ఇంకా
1: ఓహో,
0: టీమ్ ఈవెంట్ లో గోల్డ్ సార్.
1: ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒలింపిక్ మెడల్ గోల్డ్ విన్నర్ కూడా అవుతావు.
0: ఓకే, థ్యాంక్ యూ.
1: ఓకే. సో టేబుల్ టెన్నిస్ గురించి ఇప్పుడు వరకు మాట్లాడాం, బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు కర్రసాము, అది సిలంబం కూడా నేర్చుకున్నావంట. అసలు ఎప్పుడు, అది ఎప్పుడు స్టార్ట్ చేసావు, అందులో ఎలాంటి మెడల్స్ సాధించావు, వీటి గురించి కూడా కొంచెం చెప్తావా?
0: ఆ సిలంబం కూడా 2022 లోనే స్టార్ట్ చేశాను సార్,
1: ఓకే.
0: కాకపోతే అది వీక్లీ ట్వైస్ వెళ్ళేదాన్ని. అది జస్ట్ ఇంకా బాడీ మూమెంట్, ఇంకా హ్యాండ్ స్ట్రెంత్ కోసం సార్.
1: ఓకే, అంటే ఈ టేబుల్ టెన్నిస్ లో ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవడం కోసం ఆ సిలింబం కూడా నేర్చుకున్నావు, అంతేనా?
0: అవును సార్.
1: మరి సిలింబం లో కూడా ఏమైనా మెడల్స్ వచ్చాయా?
0: నేను ఆ సిలంబం లో స్టేట్ ర్యాంకర్ సార్, స్టేట్ గోల్డ్ మెడలిస్ట్.
1: ఓకే. సో నీకు రెండు ప్రాక్టీస్ చేసావు కాబట్టి, రెండింటిలో మెడల్స్ వచ్చాయి కాబట్టి, నీకు సిలంబం ఈజీ అనిపించిందా, టేబుల్ టెన్నిస్ ఈజీ అనిపించిందా?
0: అలా ఏం లేదు సార్, మనం ఏదనుకుంటే అంటే లైక్ మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది.
1: ఓ సూపర్. మరి టేబుల్ టెన్నిస్ ని ఎందుకు ఎంచుకున్నావు, అంటే అదే ఫ్యూచర్ గా ఎందుకు పెట్టుకున్నట్టు?
0: టేబుల్ టెన్నిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండోర్ గేమ్ సార్,
1: ఓకే.
0: అండ్ మైండ్ బిల్డప్ గేమ్ సార్,
1: ఓకే.
0: అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాన్సన్ట్రేషన్ గేమ్ అండ్ ఇండివిజువల్ గేమ్ సార్.
1: ఓకే. సో ఇక్కడ బాడీతో పాటు బ్రెయిన్ కూడా పనిచేయాలని చెప్తున్నావు. సో దీనికోసం
0: అవును.
1: అంటే నార్మల్గా ఫిజికల్గా అయితే ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది, ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. సో బ్రెయిన్ కామ్గా ఉంచుకోవడం కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవుతావు, ఎలాంటి టిప్స్ ఇస్తారు మీ కోచెస్ కానీ, లేదా మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ?
0: మెడిటేషన్ సార్.
1: ఓకే, మెడిటేషన్.
0: ఎస్ సార్.
1: ఒక్క మెడిటేషన్ ఒకటి సరిపోతుంది అంటావా?
0: నేను డైలీ అదే చేస్తాను సార్, మెడిటేషన్
1: ఓకే. ఎంతసేపు చేస్తూ ఉంటావు?
0: 10 to 15 minutes.
1: 10 to 15 minutes. ఇప్పుడు
0: ఎస్
1: ఈ ఇంటర్వ్యూలో నువ్వు నిజం చెప్పాలి, ఒక నిజం అనమాట. సో
0: ఓకే.
1: జనరల్గా నువ్వు చబ్బీగా అయిపోతున్నావు అని సరే ఫిట్నెస్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటప్పుడు నీకు కొంచెం జంక్ ఫుడ్ అంటే ఫుడ్స్కి దూరంగా ఉంచుతారనమాట, జంక్ ఫుడ్ కానీ లేదా నీకు ఇష్టమైన ఫుడ్ స్వీట్స్ గురి వీటన్నిటికి దూరంగా ఉంచుతారు. నిన్నెప్పుడైనా అలా దూరంగా ఉంచారా, లేకపోతే నువ్వు ఎప్పుడైనా సీక్రెట్గా తెలియకుండా మమ్మీ డాడీకి తెలియకుండా తినేసావా?
0: అలా ఏం లేదు సార్, నన్ను నార్మల్ గా నేను ఏ ఫుడ్ తింటానో అంటే జాయిన్ టేబుల్ టెన్నిస్ కూడా అదే ఫుడ్ తినేదాన్ని. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఫస్ట్ థింగ్ ఆన్లైన్ క్లాసెస్ కదా సార్, సో ఇంకా ఇంట్లోనే ఉండేదాన్ని వితౌట్ వర్క్.
1: ఓకే.
0: స్కూల్కి వెళ్తే అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి గేమ్స్ అలా ఉండేవి కదా సార్.
1: ఓకే ఓకే.
0: సో ఇక్కడ టేబుల్ టెన్నిస్ జాయిన్ అయిన తర్వాత కూడా ఫుడ్ ఏమి కంట్రోల్ లో పెట్టలా, సేమ్ ఫుడ్ కంటిన్యూ చేశాను సార్.
1: సేమ్ ఫుడ్. ఓకే. సో చాలా మంది ఫిట్నెస్ కోసం చాలా చాలా డైట్లు చెప్తూ ఉంటారు అన్నమాట, నువ్వు అన్ని ఫుడ్స్ తింటున్నావు అని
0: చెప్తున్నావు. ఎగ్ తినేదా? ఎగ్ తింటాను సార్ ప్రోటీన్ కోసం.
1: ఓకే. సో అయితే మాక్సిమం నువ్వు జంక్ ఫుడ్స్ ఏవి తినవు నువ్వు బై న్యాచురల్ గా, అంతేనా?
0: తినను సార్.
1: ఓకే. సో ఏ మెడల్ అయినా సరే లేకపోతే ఏ విజయం అయినా సరే సాధించాలి అంటే మన అపోనెంట్ కూడా, అంటే మన ప్రాక్టీస్ చేసేటప్పుడు అపోనెంట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి, అంతే ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఉండాలి కదా. సో నువ్వు ఎవరితో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అండ్ ప్రాక్టీస్లో కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరు టిప్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా నీకు యూజ్ అయ్యాయి?
0: సార్ నేను ఒక్కరితో అని కాదు, మా అకాడమీలో టోటల్ 50 మెంబర్స్ ఉంటారు సార్.
1: ఓకే.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్తో ఆడతారు, నేను అందరితో ఆడతాను సార్.
1: ఓకే. సో అందరితో ఆడడం వల్ల నీకు అందరు అంటే డిఫరెంట్ ప్లేయర్స్తో ఆడడం వల్ల ఆ టెక్నిక్స్ అన్ని తెలిసాయంటావు?
0: అవును.
1: ఓకే. సో నీకు ఫస్ట్ మెడల్ సాధించినప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది, అసలు ఎలా ఫీల్ అయ్యావు?
0: చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
1: అంతకంటే ముందు ఓడిపోయిన మ్యాచ్లు ఏమైనా ఉన్నాయా, అంటే ఫస్ట్ ఆడిన మ్యాచ్?
0: చాలా మ్యాచెస్.
1: సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు, అండ్ ఈ విన్నింగ్ వచ్చాక ఎలా ఫీల్ అయ్యావు?
0: విన్నింగ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయింది సార్.
1: ఓకే.
0: లూజ్ అయినప్పుడు మాత్రం నెక్స్ట్ కమ్బ్యాక్ మంచిగా ఇవ్వాలి.
1: ఓకే. అలా సెల్ఫ్ మోటివేట్ అయ్యావు అనమాట.
0: అవును.
1: సో నీ సెల్ఫ్ మోటివేషన్ తో పాటుగా ఇంకా ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు, ఇన్ కేసు నువ్వు ఓడిపోయావనికి ఏం పర్వాలేదు నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, లేదా ఇలా ప్రాక్టీస్ చేయి ఇవి అవి అని సని ఎవరు మీ కోచ్ తో పాటుగా ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళా మీకు?
0: కోచెస్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్సో కో ప్లేయర్స్ సార్.
1: కో ప్లేయర్స్ కూడా మీకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటారు?
0: ఎస్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్.
1: ఓ

0: గ్రాండ్ పేరెంట్స్ కూడానా?
1: ఎస్ సార్,
0: సో మరి మీరు సాధించిన 24 మెడల్స్ అనేవి ఒక్కొక్కరికి డెడికేట్ చేసేయచ్చు. అయితే
1: చేయొచ్చు సార్.
0: అందులో మీకేనే డెడికేట్ చేయొచ్చు. ఓకే, సో టోటల్ క్రెడిట్ మొత్తం నీదే కదా. ఎంతెందుకు ఎంకరేజ్ చేసినా సరే ఆ ఎంకరేజ్మెంట్ని తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా.
1: ఎస్ సార్,
0: సో క్రెడిట్ మొత్తం నీకే రావాలంటావు.
1: అందరికీ వెళ్ళాలి.
0: అందరికీ వెళ్ళాలి. ఓకే, సో ఇంకేంటి అంటే స్టడీస్ విషయంలో కూడా నువ్వు కొన్ని క్లాసెస్ మిస్ అవుతూ ఉంటావు కదా, టీచర్ సపోర్ట్స్తో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారా?
1: ఎస్ సార్, చేస్తారు.
0: ఓకే.
1: నోట్స్ వాట్సాప్ చేయడం అలాగా. ఇంకా నేనైతే ఎప్పుడు నోట్స్ ఇన్కంప్లీట్ ఉంచుకోలేదు సార్. నేను క్లాసెస్ మిస్ అయిన ప్రతిసారి నాకు ఫ్రెండ్స్ నోట్స్ వాట్సాప్ పెట్టడం అలాగే చేసేవారు.
0: సో నువ్వు
1: నేను రాసేసేదాన్ని.
0: సో ఆ విధంగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట.
1: అవును సార్.
0: ఓకే, నువ్వు చాలా మ్యాచ్లు ఓడిపోయావు తర్వాత విజయం సాధించావు అని చెప్పావు.
1: అవును
0: సో
1: సార్.
0: ఈ జర్నీలో నీకు నువ్వు బాగా నేర్చుకున్న లెసన్ ఏంటి?
1: ఫెయిల్యూర్ ఇస్ నెక్స్ట్ స్టెప్ టు విన్నింగ్.
0: సో ఇదే నేర్చుకున్నావు అనమాట.
1: అవును సార్.
0: సో లైఫ్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తూ ఉంటా,
1: అవును సార్.
0: అంతేనా? సో మన వింటున్న లిజనర్స్కి, సో నీ సక్సెస్ గురించి కానీ నీ ఫెయిల్యూర్స్ గురించి కానీ ఈ రెండింటి నుంచి నువ్వు చెప్పే ఏదైనా వర్డ్ ఇది కాకుండా ఇంకేమైనా చెప్పగలవా?
1: డోంట్ కమ్ బ్యాక్ సార్.
0: ఓకే, గివ్ అప్ అనేది అసలు
1: అనేది
0: ఇవ్వకూడదు.
1: ఎప్పుడు ఇవ్వాలి.
0: ఎస్,
1: ఒక్క మ్యాచ్ ఓడిపోగానే డిప్రెషన్ అవ్వకూడదు. నెక్స్ట్ మ్యాచెస్ కి కమ్బ్యాక్ బాగా ఇవ్వాలి. అండ్ ఆల్సో గెలవాలి.
0: ఓకే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలంటావు.
1: కాన్ఫిడెన్స్.
0: కాన్ఫిడెన్స్ కూడా.
1: అవును.
0: సో ఆటలో ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ అంటావు? అంటే ఆడే కొలది వస్తుంది అంటావా, లేదంటే కొన్ని మ్యాచెస్ విన్ అయిన తర్వాత
1: మనం
0: వస్తుంది
1: చేసే
0: అంటారా?
1: ప్రాక్టీస్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి సార్.
0: ఓకే, మరి నువ్వు ఫస్ట్ అంటే ఓడిపోయినప్పటికీ గెలిచినప్పటికీ ఈ మధ్య డిఫరెన్స్ లో ప్రాక్టీస్ టైం పెంచావా లేకపోతే ఏం చేసావు?
1: పెంచాను సార్.
0: చాలా పెంచావు. ఎంత నుంచి ఎంత వరకు పెంచావు అనమాట?
1: 2 అవర్స్ నుంచి 8 అవర్స్ సార్.
0: 8 అవర్స్ వరకు. సో
1: అవును సార్.
0: ఇంతసేపు అంటే అంతసేపు ప్రాక్టీస్ చేయాలంటే చాలా స్టామినా కావాలి.
1: అవును సార్.
0: సో ఈ స్టామినా కోసం స్పెషల్గా ఏమైనా ఫుడ్ తినేదానివల్ల లేకపోతే స్పెషల్గా ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా?
1: ప్రోటీన్ ఎక్కువ తినాలి.
0: ప్రోటీన్ ఎక్కువ. ఓకే, సో నీతో పాటుగా మీ సిస్టర్ కూడా ఉన్నారన్నారు.
1: అవును సార్.
0: ఐ థింక్ తనకి ఎంత ఏజ్?
1: 8 ఇయర్స్ సార్.
0: సో తను కూడా ఇదే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటారా?
1: లేదు సార్, తన మెయిన్ గేమ్ సిలంబం.
0: సిలంబం తనది.
1: తరసాము.
0: ఓకే, సో ఇద్దరి మధ్య ఎప్పుడైనా సరే మ్యాచ్ జరిగిందా? సిలంబం నీకు కూడా,
1: జరిగింది సార్.
0: నీకు కూడా సిలంబం వచ్చు కాబట్టి, సో నువ్వు నేనా అనే పోటీ పోటీగా ఎప్పుడైనా సరే ప్రయత్నించారా?
1: జరిగింది సార్.
0: సో ఎవరు గెలిచారు?
1: తన గెలిచింది.
0: తనే గెలిచిందా?
1: అవును సార్.
0: సో అప్పుడు ఫిక్స్ అయిపోయారు నువ్వు సిలంబం, నేను టేబుల్ టెన్నిస్, మనిద్దరం.
1: నేను ఇప్పటికీ టోర్నమెంట్స్ కి వెళ్తాను సార్ సిలంబం.
0: ఓకే,
1: కాకపోతే చాలా రేర్ వెళ్తా. తను ఆల్సో మా చెల్లి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సార్.
0: ఓహో, సూపర్. సో మరి చెల్లిని చూస్తే ప్రౌడ్ గా అనిపిస్తుందా, లేకపోతే నువ్వు సాధించిన విజయాలు నువ్వు నీ విన్నింగ్ మూమెంట్ చూసి నీకు ప్రౌడ్ గా అనిపిస్తుంటుందా?
1: రెండు సార్.
0: రెండింట్లో ఏదో ఒకటి అంటే ఏం చెప్తావు?
1: ఇద్దరం కష్టపడ్డాము.
0: వావ్, సూపర్ సూపర్. సో మరి మీ ఇద్దరు యొక్క విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తావు?
1: కోచెస్, పేరెంట్స్ అండ్ ఆల్సో నానమ్మ అండ్ కోప్లేయర్స్.
0: కోప్లేయర్స్ అండ్ జనరల్గా అంటే నానమ్మ లేదా అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళు కథలు చెప్తూ ఉంటారు. ఈ కథల్లోంచి కొన్ని మోరల్ స్టోరీస్ నుంచి మోరల్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం కదా, ఇవి నీకు ఎప్పుడైనా గేమ్ పరంగా యూజ్ అయ్యాయా? గేమ్ పరంగా వాళ్ళు మంచి మోరల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండకూడదు అనేది నీకు నేర్పించారు అంటే ఏదో ఒక స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటావు కదా, సో వాళ్ళు అలాంటి స్టోరీస్ కూడా మీకు ఏం చెప్తూ ఉంటారా?
1: డిగ్గింగ్ డిగ్గింగ్ డిగ్గింగ్ డిగ్గింగ్ స్టోరీ సార్.
0: సో బిగ్గింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటారన్నమాట. ఓకే, అండ్ ఎవరైనా సరే టేబుల్ టెన్నిస్ని ఎందుకు ఎంచుకోవాలి అని ఎవరైనా అడిగారు అనుకోండి, సో నువ్వు చెప్పే సలహా ఏం చెప్తావు?
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటే మనకి ఐ

0: ఐ పవర్ పెరిగిద్ది సార్. నెక్స్ట్ థింగ్ మనకి బాడీలో మూమెంట్ ఎక్కువ వచ్చేది సార్.
1: ఓకే,
0: ఫిజికల్ గా మనము చాలా హెల్దీగా ఉంటాము. అండ్ ఆల్సో మెంటల్ గా ఈ గేమ్ అనేది మెంటల్ గా మనము చాలా బిల్డప్ అవుతాం సార్.
1: ఓకే, సో ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఫిట్ అవుతాం అని చెప్తారు.
0: అవును సార్.
1: ఓకే, సో నీ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉంది మళ్ళీ?
0: అక్టోబర్ లో ఉంది సార్.
1: సో అక్టోబర్ లో ఉంది, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ స్టార్ట్ చేసే ఉండి ఉంటారు కదా?
0: Yes sir.
1: ఓకే, అండ్ నిన్ను అడగాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిలంబం ప్లస్ టేబుల్ టెన్నిస్ మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా సరే నీలో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదా ఇంకేం పార్టిసిపేట్ చేస్తుంటా, ఏం ఇంట్రెస్ట్?
0: సైక్లింగ్ చేస్తాను సార్. సైక్లింగ్.
1: సైక్లింగ్.
0: అవును సార్.
1: ఓకే,
0: డ్రాయింగ్ వేస్తాను సార్.
1: సో సైక్లింగ్, డ్రాయింగ్ కూడా, ఇంకా
0: పెయింటింగ్.
1: సో పెయింటింగ్. అసలు ఈ ప్రాక్టీస్, స్టడీస్ ప్లస్ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే చాలా మంది అనుకుంటారనమాట, నేను ఏదైనా సాధించాలి నాకు టైం సరిపోవట్లేదు నాన్న, లేకపోతే నాకు టైం సరిపోవట్లేదు అమ్మా అని ఇలా సాకులు చెప్తూ ఉంటారు. బట్ నువ్వు ఇటువైపు సిలంబం నేర్చుకున్నాను అంటున్నావు, అటువైపు టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నావు, స్టడీస్లో కూడా మంచి గుడ్ స్టూడెంట్ అని విన్నాం, అండ్ వీటితో పాటుగా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నావు, కాబట్టి వీటన్నిటి కోసం టైం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు నువ్వు?
0: సార్ నేను సైక్లింగ్ అనేది నార్మల్ గా నా ఫ్రీ టైమ్ లో చేస్తాను సార్.
1: ఓకే,
0: డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నేను జర్నీస్, ట్రైన్ జర్నీస్ లో చేస్తాను.
1: ట్రైన్ జర్నీస్ లో ఉండేటప్పుడు?
0: అవును సార్.
1: ఓ, సో అన్నిక్
0: నేషనల్ ట్రైన్ జర్నీస్ లో.
1: ఓకే, బేసికల్లీ ఎలాంటి డ్రాయింగ్స్? నేచర్ కి సంబంధించినవా?
0: కాదు సార్, నేషనల్ టోర్నమెంట్స్ కి వెళ్ళినప్పుడు.
1: ఓకే, నేషనల్ టోర్నమెంట్స్ కి వెళ్ళినా, అదే నీకు స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట ఒక విధంగా, అంతేనా?
0: అవును.
1: ఓకే, సో నువ్వు బాగా అంటే ఇది సాధించాక బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అన్న ఒక మ్యాచ్ గురించి చెప్తావు, ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా, లేదా ఈ మ్యాచ్ నేను ఇంక ఓడిపోతాను ఇంక నా వల్ల అవ్వదు అలాంటి మ్యాచ్ టర్న్ చేసి నువ్వు విన్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి.
0: నేను లాస్ట్ వీక్ మనకి 10th to 12th కాకినాడ టోర్నమెంట్ జరిగింది సార్. దాంట్లో ఉమెన్స్ టైటిల్ కొట్టాను సార్ నేను.
1: ఓకే,
0: అప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాను.
1: ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్నావు అంటే జనరల్ గా ఇంక ఈ మ్యాచ్ ఓడిపోతానేమో అన్న మూమెంట్కి వెళ్ళిపోయి ఆ మ్యాచ్ నువ్వు గెలిచిన సిచ్యువేషన్ ఏదైనా సరే వచ్చిందా?
0: ఏమీ లేదు సార్.
1: అలాంటిది ఏం లేదు, ఎప్పుడు కూడా వార్ వన్ సైడ్ అయిపోయేది, అది శ్రీకర్ లాస్య వైపు అయిపోయేది అంట. అంతేనా? సో ఈ మొత్తం ఎంటైర్ జర్నీకి నువ్వు ఒక అంటే నీ నుంచి ఒక మంచి పాయింట్స్, నా దగ్గర ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత అచీవ్ చేయగలిగాను అంటే ఏం చెప్తావు? లేదా ఎవరైనా ఒక ప్లేయర్ ఒక ఛాంపియన్గా అవ్వాలి అంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంట?
0: డిసిప్లిన్, కామ్నెస్,
1: ఓకే,
0: నెవర్ గివ్ అప్,
1: ఓకే,
0: నెవర్ గెట్ ఎగ్జైటెడ్.
1: అస్సలు ఎగ్జైట్ అవ్వకూడదంట.
0: అవును.
1: సో ఇంకొకటి ఏంటంటే మ్యాచెస్ లో జనరల్ గా ఏమవుతూ ఉంటుంది అంటే వీళ్ళు నాకంటే వీక్ ప్లేయర్లే, వీళ్ళ మీద ఈజీగా గెలిచేస్తాను అని కొంచెం చిన్న చూపు చూస్తూ మ్యాచ్ కూడా ఆడతారనమాట. సో అలా నిన్ను ఎవరైనా చిన్న చూపు చూసి వాళ్ళపైన గెలిచింది కానీ, లేదా నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినైనా ఐ థింక్ వీళ్ళతో నేను ఈజీగా గెలిచేస్తాను అనుకుంటూ ఓడిపోయిన సిచ్యువేషన్ కానీ ఎప్పుడైనా ఎదురైందా?
0: అయింది సార్.
1: సో ఎక్కడ ఏ మ్యాచ్ లో అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు, ఏంటి?
0: అది నేను అండర్ 19 సెమీస్ లో సార్.
1: అండర్ 19 సెమీస్ లో. ఓకే, నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశారా అక్కడ, లేదా నువ్వు చేసావా?
0: తను నాకంటే చాలా పెద్ద ప్లేయర్ సార్.
1: ఓకే, సో
0: నేను తన్ని కొట్టాను సార్.
1: ఓ, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు కదా?
0: అవును సార్.
1: సో ఎంత నీ హ్యాపీనెస్ అప్పుడు మెజర్ చేయాలంటే ఎంత మెజర్ చేయగలుగుతావు? సో గేమ్ లో స్పోర్టివ్ స్పిరిట్ కావాలంటావు? చాలా చాలా అంటే ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతూ ఇంత మంచి విషయాలు నేర్చుకుంటూ ఈ స్పోర్ట్స్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో దీని వెనుక

0: మీ పేరెంట్స్ అండ్ మీ టీచర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నావు కదా.
1: అవును సార్.
0: సో వాళ్ళందరికీ నువ్వు చివరిగా మన ఇంటర్వ్యూని ద్వారా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు?
1: ఫస్ట్ నాన్నమ్మకి థ్యాంక్ యూ సార్.
0: ఓకే.
1: ఆల్సో ఐ వెరీ థ్యాంక్ టు మై కోచెస్ అండ్ పేరెంట్స్
0: ఓకే
1: అండ్ కోప్లేయర్స్.
0: ఓకే. సో అందరికీ థ్యాంక్స్ చెప్పావు అండ్ మేము కూడా ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే టైం వచ్చిందనమాట. సో ఇంత చిన్న ఏజ్లోనే ఆల్మోస్ట్ 24 ఆల్మోస్ట్ ఏంటి ఎగ్జాక్ట్ 24 మెడల్స్ గెలుచుకున్నావు అండ్ ఫ్యూచర్లో కూడా నువ్వు ఏం సాధించాలో ఒక
1: 24 మెడల్స్ ఇన్ ఓన్లీ స్టేట్ సార్.
0: ఇన్ స్టేట్. ఓకే.
1: అవును.
0: అదే అదే. సో ఇంకా నీకు ఈ మెడల్స్,
1: నేషనల్స్ లో నేను టాప్ 20లో ఉన్నాను.
0: ఓ సూపర్. సో ఈ మంచి ర్యాంకింగ్ కూడా ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా నువ్వు ఏమవ్వాలో ఒక క్లారిటీతో ఉన్నావు అండ్ దీన్ని బట్టి చెప్పొచ్చు. చూసారు కదా, శ్రీకర్ లాస్య తన జర్నీలో నుంచి చాలా నేర్చుకోవచ్చు, మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. సో తను చూడండి, చిన్న ఏజ్లోనే ఇంత డిటర్మినేషన్తో ఎంత డెడికేషన్తో పాటుగా ఇన్ని విజయాలు సాధించిందనమాట. సో మీరు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు అంటూ తన ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఇంత మంచి విషయాల్ని అండ్ మా కోసం, మన లిజినర్స్ అందరి కోసం మీ టైం స్పెండ్ చేసి మాకోసం మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీకర్ లాస్య గారికి థ్యాంక్ యూ సో మచ్.
1: నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్.
0: ఓకే. సో నువ్వు మాకోసం ఇంటర్వ్యూ ఇవ్వడమే కాదు, నీ జర్నీ చూసాక అందరికీ కూడా మా అందరికీ ఏమనిపించింది అంటే ఒక శివంగిలా ఉన్నావు అని అనిపించింది. సో నీకోసం అండ్ వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఆ పాటని డెడికేట్ చేస్తున్నాం నీ అంటే లిజనర్స్ అందరి తరపున నీకు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీకర్ లాస్య.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మా పదం, మీ భావం. మేమిచ్చే పదం ఏదైనా సరే, మీరు రాసే భావాలు మాత్రం వర్ణనాతీతం. అందమైన పదాలకు ఆహా అనిపించే భావాలతోడైతే అలా అద్భుతమైన కార్యక్రమం అవుతుంది. అదే మా పదం మీ భావం కార్యక్రమం అవుతుంది. వచ్చేసింది, మరి ఇంకొచ్చేసింది మీరు రాసే కవితల్ని, మీ భావాల్ని చదివి వినిపించే టైం కూడా వచ్చేసింది. ఇవాళ మా పదం మీ భావంలో నేను మీకు ఇచ్చిన పదం అనురాగం. ఈ పదం పైన మీ కవితల్ని, మీ భావాల్ని 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. మరి మా కోసం అంతలా రాస్తున్న మీకోసం ఇదిగో మధుర అనురాగం అంటూ ఒక చిన్న కవిత రాసా. మనసు మనసును కలిపే మాయాబంధం అనురాగం. పెదవులపై చిరునవ్వులు పూయించే మధుర గీతం అనురాగం. అమ్మలాలి పాటలో వినిపించే అమృతం. నాన్న నిశ్శబ్ద గుండెల్లో దాగిన ధైర్యం. కంటిపాపలా కాపాడే కరుణరసం అనురాగం. మాటలకు అందని మౌనరాగం. జీవితాన్ని నడిపించే స్నేహబంధం. జగమంతా నిండిన ఏకైక అందం ఆనందం ఈ అనురాగం. ఇది నేను రాసిన కవిత. మరి మీరు రాసిన కవితలను కూడా చదివే ముందు ఒక పాటను విందాం, మాతృదేవోభవ చిత్ర నుంచి.

0: రాజబొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

మా పదం మీ భవం కార్యక్రమంలోనికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. మేమిచ్చిన అనురాగం అనే పదానికి అందంగా, అద్భుతంగా, ఆప్యాయంగా, ఆనందంగా మీరు రాసిన కవితల్ని నేను కూడా అంతే ఆనందంగా చదివేస్తా. మొదటిగా రాసి పంపిస్తున్నారు మనకి బచ్చీపేట వీధి శ్రీకాకుళం నుంచి పి అనురాధ రాస్తున్నారు. అనురాగం అనేది గుండె లోతులోంచి పుట్టే స్వచ్ఛమైన ప్రేమ అని అర్థం వస్తుంది. ఇక కవిత విషయం అంటారా, అనురాగ రాగం కనుపాపల వెనుక దాగిన కాంతి రేఖ, పెదవులపై విరిసే చిరునవ్వుల లేఖ అనురాగం, మాటల్లో చెప్పలేని మౌన గీతం, రెండు హృదయాలు పాడుకునే అమృతనాదం అనురాగం, ఎండమావిలో కురిసే చల్లని వెన్నెల, కన్నీటి లోగిల్లో విరిసే ఆశల మల్లెల అనురాగం, దూరాలను చెరిపేసే దారి అది, స్వార్థం ఎరిగిన స్వచ్ఛమైన గంగానది అదే

రాగం. కాలం మారినా కరిగిపోని బంధం అది. జీవితానికి లభించే పరమార్థం ఈ అనురాగం అంటూ చాలా బాగా రాశారండి. మీ కవితలో రాగంతో పాటుగా అనురాగం కూడా కలిసింది, అందుకే అంత చక్కగా వచ్చింది. ఆ తర్వాత రాసి పంపిస్తున్నారు మునిగిపాక నుంచి ఆడార్ నాగేశ్వరరావు రాసి పంపిస్తున్నారు. అనురాగం అంటే గుండెలు పంచుకునే మమతల కోరిక, మనసులు ముడివేసే మాయాబంధం, కష్టకాలంలో పలకరించే నవ్వుల వర్షం అనురాగం. అంతేకాదు, తల్లి బిడ్డల మధ్య ఉండే అనురాగం, బిడ్డకు ఏ కష్టం రాకుండా తప్పించే తల్లి హృదయం నిండా అనురాగమే నిండుంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా ఉన్నా ఆ అనురాగం వెనుక అర్థం అమ్మ అంటూ అమ్మని అనురాగాన్ని కలుపుతూ చాలా చక్కగా రాశారు నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత రాస్తున్నారు రమణ సీతమ్మ నాగులాపల్లి నుంచి రాస్తున్నారు. అనురాగం, మమకారం, అనుబంధం, ప్రేమ, సంబంధం, ఎన్నెన్నో జన్మల బంధం మన అనురాగం. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు, అనురాగం ఉంటేనే మనిషికి తోడు. మనిషికి తోడు నీడా కూడా ఆ అనురాగమే. అదే కొండంత బలం అంటూ భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ఆ అనురాగమేనండి అంటూ రమణ సీతమ్మ నాగిలపల్లి నుంచి రాసి పంపించారు. చాలా చక్కగా రాశారండి. ఒకరేమో నాగేశ్వరరావు గారు అమ్మకి అనురాగానికి ముడిపెడుతూ రాశారు, మీరు భార్యాభర్తలకి అనురాగానికి మధ్య. చాలా బాగుందండి మీరు రాసింది కూడా. అండ్ నెక్స్ట్ రాసి పంపిస్తున్నారు, ఈరోజు మీరు ఇచ్చిన అనురాగం అనే పదానికి నేను రాస్తున్న కవిత నా భావం ఇదిగోనండి అంటూ రాసి పంపిస్తున్నారు పి మహేష్ బాబు, ఆప్స్రీ రెసిడెన్సీ, బచ్చిపేట వీధి, శ్రీకాకుళం నుంచి. వారి భావం ఏంటంటే, అనురాగ తరంగాలు కన్నడ భాషకు అందని కావ్యం అనురాగం, పెదవులు దాటిన మౌనరాగం అనురాగం, రూపం లేని ఓ అందమైన భావన అనురాగం, గుండెగూటిలో వెలిగే మమతల దీవెన, కల్మషం లేని మనసులు కలియకిది, కడలి అలలైనా తారని తీరమిది, పంచుకుంటే పెంచే అమృత భాండం, ఈ సృష్టిని నడిపించే జీవన బంధం, ఎండమావిలో కురిసే అమృత వర్షంలా, జీవిత గమనంలో తోడుండే వెలుతురులా, జాబిలి కన్నా చల్లనిది ఈ అనురాగం, ప్రతి ప్రాణిని బంధించే మధుర పాశం అనురాగం అంటూ చాలా చక్కగా రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరొక కవితని కూడా చదివేద్దాం. హాయ్, హలో, నమస్తే, ఆంధ్ర షాడో డిటెక్టివ్ అఖిల్ గారు అంటూ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీరు ఇచ్చిన పదం రాగం, తానం, పల్లవి కాదు కాదు, అనురాగం కదా అన్నారు. అవునండి, అనురాగమే. మనసుల్ని కలిపే మమతల వారధి, మరవలేని జ్ఞాపకాల హారతి, కన్నీటి తెరలను తుడిచేటి చేయి, కష్టంలో తోడుండే నిలిచేటి హాయి. పదం చిన్నదే, అనురాగం అనే పదం కూడా చిన్నదే, కానీ దాని భావం మాత్రం అనంతం. అనురాగమైనా బతుకకు వసంతం. అమ్మ చల్లని పిలుపులో కూడా ఉంటుంది, అన్న కంటి వెలుగులో కూడా ఉంటుంది. ఎల్లలు లేని స్వచ్ఛమైన ప్రేమ ఇది, ఎన్నటికీ తరిగిన మధురమైన నిధి ఇది, జీవితాన్ని పరిమళాలు వెదజల్లే గంధం అది. అనురాగమే అసలైన మానవ సంబంధం, మనసుకి సంబంధించింది అంటూ జనకులు సత్యనారాయణ మూర్తి, కవితా జరి, సలాది ప్రసన్న కుమార్, ఉమాసోమేశ్వర శివాలయం సుందరపల్లి అక్కడి నుంచి రాసి పంపించారు. అలాగే వీరితో పాటుగా హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి వీరంతా కూడా అంటూ రాసి పంపించారండి. మీరు రాసిన కవిత కూడా చాలా చక్కగా ఉంది. మరి ఇంత చక్కనైన కవితలు చదివాక అంతే చక్కనైన పాటను కూడా వినాలి కదా, వినేద్దాం. భావ నచ్చాడు చిత్రం నుంచి.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

మా పదం మీ భవం కార్యక్రమంలో ఉన్నాం. తరువాత కవిత రాసి పంపిస్తున్న వారు ఎవరో తెలుసుకునే కంటే ముందు వారు రాసిన ఆ కవిత ఏంటో చూసేద్దాం. అనురాగం అంటే బంధువుల మధ్య, బంధుత్వాల మధ్య, అన్న చెల్లెల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముల మధ్య, ఇలా

ఎన్నో విధాలుగా మన మదిలో కదులుతూ, మనసులో కదలాడుతూ, అభిమానం ఆత్మీయతలకు, అనురాగాలకు వేసే అనుబంధాలతో వేసే అనురాగ సంకేళ్ళు అంటూ మంగళపాలెం నుండి కొండ యువశంకర్ తెనుగు తల్లి రాసి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాసిన కవితలో అన్ని బంధుత్వాలని కలుపుకుంటూ రాశారు, చాలా చక్కగా రాశారు. ఇలానే రాస్తూ ఉండండి ప్రతిరోజు కూడా. అండ్ నెక్స్ట్ కవిత, అనురాగం ఎక్కడుంటే ఆప్యాయత అక్కడుంటుందండి. ఇదంతా ఎక్కడుండి ఉద్భవిస్తుందంటే, ప్రేమ ఎక్కడుంటే అక్కడే అనురాగం ఉంటుందని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రేమ అనురాగాలు ఎలా పుట్టుకొస్తాయి అంటే, రక్త సంబంధం ఒకటైతే రెండోది ప్రేమ బంధం, ఇందులో అతిశయోక్తే లేదు అంటూ తన భావాన్ని వ్యక్తపరుస్తూ దైవపు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ వైజాగ్ నుంచి రాసి పంపించారు. మీరు కూడా చాలా చక్కగా రాశారండి. అటువైపు ప్రేమ బంధం, ఇటువైపు రక్త సంబంధం, ఈ రెండింటినీ కూడా కలుపుతూ మీరు రాసిన కవిత చాలా బాగుంది. ఆ తర్వాత కవితని రాసింది వీరేంద్ర గారు రాస్తున్నారు. అనురాగం పొత్తిళ్ళలో పసిపాపలు పెరిగే రాగం అనురాగం. ఏ సంగీతం నోచుకొని పక్షులు తీసేది అనురాగమే. గాయాలు వెదురు పాడే రాగమే అనురాగమే. రచయిత ఏ భావాన్ని స్పృశించినా గాయకుడు అనురాగాన్ని ఆలపిస్తూ హాయిగొలిపేది, అది కూడా ఓ రాగమే, అదే అనురాగమే. ఎంతటి రోగాన్నైనా జోకొట్టేది అనురాగమే. గుండె బాధను తీర్చేది, కన్నీరును తుడిచేది, ఇది కూడా ఓ రకమైన అనురాగమే అంటూ వీరేంద్ర గారు రాశారు. అన్ని రాగాలు అనురాగాలు అంటూ, అన్ని బంధాలు అనురాగంతోనే ఉంటాయంటూ చాలా చక్కగా రాశారు వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తరువాత రాసి పంపిస్తున్నారు, అనురాగం మనగా ఎవరిపైనైనా లేదా దేనిపైనా చూపించే గాఢమైన ప్రేమ, ఆప్యాయత లేదా అభిమానం అనే అర్థాలు వస్తాయంటూ రాసి పంపిస్తున్నారు. మనకి వారి పేరు రాయలేదు, కామేశ్వరరావు ఎంవిపి కాలనీ నుంచి పంపించారు. అనురాగం అంటే ఎఫెక్షన్, అంటే ఫ్రమ్ డిస్ప్లే ప్రెజెంట్ వి మేక్ సేమ్ హ్యూజ్ విజిబుల్ అంటూ రాసి పంపించారు. కొంచెం క్లియర్గా రాయండి ఈసారి రాసేటప్పుడు, అండ్ మీరు పంపించింది ఫోటో కాబట్టి కొంచెం క్లియర్గా రాసి పంపిస్తే ఇంకా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వరరావు గారు. అండ్ తరువాత కవిత, మనసు పలికే మౌన భాషే అనురాగం, మమతను పంచే మధురభావమే అనురాగం, చిరునవ్వుల్లో చిగురించే చిన్ని ఆశ, చూపుల్లో మెరిసే తీయని అనుభూతి, దూరమైనా దగ్గర చేసే దివ్య బంధం, మన మనసుల మధ్య నిలిచే అనురాగం, కష్టాల్లో తోడుగా నిలిచే ఓదార్పు, కన్నీటిలో చిరునవ్వును పూయించే ప్రేమ, కాలం మారినా చెదరని ఆప్యాయత, జీవితానికి వెలిగినిచ్చే అనురాగం అంటూ చాలా చాలా చాలా చక్కగా రాసి పంపించారు. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బొచ్చిరాజపాలెం, రెడ్డి వీధి రామాలయం, ఎన్ఏడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తరువాత కవితని శిరీష నాయుడు తోటి నుంచి రాస్తున్నారు. రెండు మనసులు కలిసే వేళ కనుల ముందు కురిసే కుంభవృష్టి అనురాగం, కంటిపాపలా కాపాడే అమ్మ చూపులో కడలి కన్నా లోతైన రూపం అనురాగం, కాలం మారినా కరిగిపోని బంధం, జీవితానికి అర్థం చెప్పే ఈ అనురాగం. శిరీష నాయుడు తోటి నుంచి రాసి పంపించారు ఈ కవితని. ఆత్మీయత అనుబంధాల రాగం, రక్త సంబంధాల జీవిత మన జీన్స్ వరం, అగుపించని అరమరికెలు లేని పేగు బంధం, ప్రేమ చూపించిన ప్రతి జీవిపైన మనం చూపించిన అభిమానంకి మరో మాట, ఆ మాటే ఆ రాగమే అనురాగం అంటూ కీర్తన మధురవాడి నుంచి రాసి పంపించారు. అండ్ ఇంకొన్ని కవితలు చదివే ముందు మరొక పాటను విందాం, రైతు బిడ్డ చిత్రం నుంచి.

0: ఈ పాట లాంటి ఓ చక్కని కవితని చదివేద్దాం. తరువాత రాసి పంపిస్తున్నారు సత్యారావు తుమ్మపాలి నుంచి రాసి పంపిస్తున్నారు. పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే అనురాగం, అదే పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల మీద కూడా చూపించాలి, అదే అసలైన రాగం అనురాగం అంటూ, భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం కూడా అలాగే జీవితాంతం ఉండాలి అంటూ సత్యారావు తుమ్మపాలి నుంచి రాశారు. చాలా చక్కగా రాశారండి. కుటుంబం అంటే మీకు ఎంత ఇష్టమో మీ కవితలోనే తెలుస్తుంది. అండ్ తర్వాత రాసి పంపిస్తున్నారు, అనురాగం అంటే మాటల్లో చెప్పలేని మౌనం, అనురాగం అంటే నువ్వు లేకున్నా నీ జ్ఞాపకంలో నా గుండె నిండిపోవడం, అనురాగం అంటే దూరాన్ని దగ్గర చేసే దారం, ఇద్దరి మనసుల్ని ఒకటి చేసే మంత్రం, అది అడగదు, అది లెక్కించదు, అది కేవలం ఇస్తూనే ఉంటుంది అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నీక్ష అండ్ హనీ వీరంతా రాసి పంపించారు. చాలా అంటే చాలా చక్కగా రాశారు. మీరు నోట్బుక్లో రాశారు అనుకుంటాను. ప్రతిరోజు కూడా ఇలాగే రాస్తూ ఉండండి. ఒక సంవత్సరం తిరగగానే 365 కవితలు వస్తాయన్నమాట మీ బుక్లో. అండ్ తరువాత రాసి పంపిస్తున్నారు, మానాపురం రాజా చంద్రశేఖర్ బాబా మెట్టా విజయనగరం నుంచి రాసి పంపించారు. అనురాగం అంటే గాఢమైన ప్రేమ, నిర్వచించలేని ఆప్యాయత, ఆత్మీయతను కురిపించే అభిమానం. ఈ అనురాగంతో ఉప్పొంగే ఆత్మీయ స్పర్శ ప్రతిబింబించే ఓ దిక్సూచి, తొంగి చూసే మమతల వాత్సల్యం, మనసు నుండి చూపుని తాకే ఓ అదృశ్య రూపం, దీనికి ఎలలు లేవు. ఇది అనంత విశ్వమాతృత్వం, అంతులేని మానసిక పొలకరింద. కాలం మారిపోవచ్చేమో గానీ మనసులో ఉప్పొంగి ఈ విశ్వగీతం ఎప్పటికీ అజరామరం అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చివరిగా, మనిషితో మనిషి కోరుకునే ప్రేమతో నిండిన రాగం అనురాగం, ఎప్పుడు కూడా అలాగే ఉండాలి అంటూ రాఘవేందర్ రెడ్డి, అజయ్, ప్రసాద్, రమణ, చందు కాకినాడ నుంచి రాసి పంపించారు. రాసి పంపించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు రాసింది సిరా ఇంక్తో కాదు, మీరు మీ యొక్క అనురాగం అనే భావన బయటకు తీసి అనురాగం అనే పదానికి రాసిన కవితలు ఇవి. చాలా చక్కగా ఉన్నాయి, అందరూ బాగానే రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. చిత్తూరు జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమం సాధికారత అధికారి కార్యాలయంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా కుప్పం అలాగే చిత్తూరు వన్ స్టాప్ సెంటర్లలో ఒప్పంద పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు పారాలీగల్ పర్సనల్ లాయర్, ఇది మహిళలకి కేటాయించారు, ఇందులో ఒక ఖాళీ ఉంది. అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ మహిళలకు ఒక పోస్టుని కేటాయించారు. అలాగే కేస్ వర్కర్స్ కుప్పంలో 2, చిత్తూరులో 1, మొత్తం 3 ఖాళీలున్నాయి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా హెల్పర్లో 4 ఖాళీలు, ఇంకా సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ మహిళలకి ఇందులో 3 ఖాళీలు, మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. కావాల్సిన అర్హతలు, పోస్టులను అనుసరించి 10వ తరగతి, లా డిగ్రీ, సైకాలజీ, సైకియాట్రీ అలాగే న్యూరో సైన్సెస్, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్ లో డిగ్రీ, డిప్లొమా లేదంటే తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థులు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. జీతం నెలకు పారాలీగల్ పర్సనల్

0: లేదా సైకోసోషల్ కౌన్సిలర్లకైతే 20,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే కేస్ వర్కర్లకైతే 19,500 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకు 15,000 రూపాయలు, ఇంకా మల్టీపర్పస్ స్టాఫ్లకైతే 13,000 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం మౌఖిక ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17/2026లోగా పంపించాలి. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి DWCWEO 2వ అంతస్తు అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్. మరొక ప్రకటన ఢిల్లీ NCR పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఇందులో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు టెక్నికల్ అసిస్టెంట్లో 2 ఖాళీలు, టెక్నీషియన్లో 2, పేషెంట్ కేర్ మేనేజర్లో 5 ఖాళీలు, ల్యాబ్ అటెండెంట్లో 5, డెంటల్ టెక్నీషియన్ 2, ఫుడ్ బ్యారర్లో 5, ఓటీ టెక్నాలజిస్టులో 5 ఖాళీలు, జూనియర్ ఫిజియోథెరపిస్ట్లో 5, ఫార్మసిస్ట్ 5, అలాగే రేడియోగ్రాఫర్లో 5 ఖాళీలు. మొత్తం 41 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా బోర్డు నుండి 10th లేదా ఇంటర్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 21,502 రూపాయల నుంచి 40,710 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులకి 295 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 21/2026. మరిన్ని వివరాల కోసం www.becil.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు CH కమలారాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు సమాచార వాణి. ముందుగా ఒక ప్రకటన. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నంకి సమాచారం అందించండి. సంప్రదించండి 0591278332 ఆర్ 9492783344 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800425000100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం ఇవ్వడం రెండు నేరాలే. గమనికి విన్నారు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 79. వర్షపాతం ఏమీ నమోదు కాలేదు. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.4. గాలిలో తేమ శాతం 77. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు. కుర్రాడు చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్టంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికొచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 125,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత

0: పెద్ద మొత్తంలో ఇల్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్ గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్ గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5,00,000 రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 వీఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని

0: అని తెలియజేశారు. వాతావరణం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్టంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ది సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటి డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటిలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యకరణం భారతాయ అస్వీకార్యమస్తి. రక్షామంత్రి రాజనాథ్ సింహ రక్షాక్షేత్రే ఆత్మనిర్భర్తాం ప్రాప్తుం సశస్త్ర బలానాం రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థాయాః తథా ఉద్యోగ జగతః మధ్యే అధిక సహకారస్య ఆహ్వానం కృతవాన్. ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ్ హిమాచల ప్రదేశ హర్యాణా రాజస్థాన్ దిల్లీ చేత్యేతేషాం ముఖ్యమంత్రిభిః యమునానద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధ స్థాపితః. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య సాయం నవదిల్ల్యాం అఫ్ఘానిస్తానం విరుధ్య ద్వితీయాయాం 20-20 అంతారాష్ట్రియ స్పర్ధాయాం క్రీడిష్యతి. అథ వార్తాః విస్తరేణ. నవదిల్ల్యాం ఆయోజితస్య 18తమస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనె ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా చీనదేశస్య రాష్ట్రపతినా సహ వార్తాలాపః కృతః ఇతి విదేశమంత్రాలయేన సంసూచితం. నవదిల్ల్యాం సాప్తాహిక వార్తాహర సమ్మేళనస్య సమయే మంత్రాలయస్య ప్రవక్తారణ ధీరజాయసవాలః అవదత్ యత్ తయోః వార్తాలాపస్య సమయే ప్రధానమంత్రి సబలం ప్రతిపాదితవాన్ యత్ ఉభౌ పక్షౌ పరస్పరం మూల చింతా విషయే సంవేదనశీలతాం దర్శయితవ్యం. ఓమానస్య తట సమీపే వాణిజ్యిక పూతస్య MTL గయ్యా ఇత్యస్య ఉపరి కృతే ఆక్రమణ సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ శ్రీ జయసవాలః ఉక్తవాన్ యత్ అస్మిన్ ప్రదేశే వాణిజ్యిక పోతానాం సముద్రీయ కర్మకరాణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః

0: ీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. పాకిస్తాన్ ద్వారా జైషే మొహమ్మద్ సంఘటనస్య ప్రముఖాయ మసూద్ అజహర్ ఇత్యస్మై పాకిస్తానస్య 70 లక్ష రూప్యకాణాం పారితోషికస్య ఘోషణా సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్త రణధీరజయ సవాల ఉక్తవాన్ యత్ పాకిస్తానస్య ఏతాదృశాని కౌశలాని జనవంచనాయాశ్చ ప్రయత్నాః నూతనాః న సంతి. భారతం పూర్వమపి ఏతాదృశాన్ ప్రయత్నాన్ దృష్టవాన్ అస్తి. శ్రీజాయ సవాల ఉక్తవాన్ యత్ పాకిస్తానం కేవలం ఘోషణాః న కృత్వా దృఢకార్యాణి కుర్యాత్ యతః ఏతాదృశ్యః ఘోషణాః అంతతః నిష్ఫలాః ఏవ భవంతి. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య ఉక్తవాన్ యత్ భారతం రక్షాక్షేత్రే ఆయాతేషు ఆశ్రితం న భవేత్ అపితు ఆత్మనిర్భరతాదిశి అగ్రే గచ్చేద్ ఇతి సునిశ్చేతుం ప్రశాసనేన వివిధాః ఉపాయాః కృతాః సంతి. సహ బలం దత్తవాన్ యత్ రక్షాబలానాం అనుసంధాన వికాస సంస్థానాం తథా ఉద్యోగ జగతః మధ్యె నిర్బాధ సహకారేణ ఆత్మనిర్భరతా ప్రాప్తుం శక్యతే. అసౌ ప్రౌద్యోగికీం శీఘ్ర స్వీకరణాయ తథా భారతస్య రక్షానిర్మాణ పారిస్థితికీ తంత్రస్య సుదృఢీకరణాయ అధిక సంవాదస్య సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ ఆవశ్యకతాయాం బలం దత్తవాన్. నవదిల్ల్యాం ఐషమః రక్షానుసంధాన వికాస సంఘటన ఉద్యోగ సమన్వయ ఉపవేశనం విమర్శ ఇత్యేతం సంబోధయన్ శ్రీ సింహః ఉక్తవాన్ యత్ రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థయా యుద్ధ విమానేభ్యః ఆరభ్య పండుబ్బి పర్యంతం అథ కృత్రిమ బుద్ధిమత్తా పర్యంతం చ వివిధేషు క్షేత్రేషు స్వకీయాః క్షమతాః ప్రదర్శితాః సంతి. రక్షామంత్రి ఉక్తవాన్ యత్ విగతేషు కతిపయేషు వర్షేషు రక్షాక్షేత్రే కృతాః పరిష్కారాః అభూతపూర్వాః సంతి తథా అనేకే మహత్వపూర్ణాః నిర్ణయాః స్వీకృతాః యేన అస్మిన్ క్షేత్రే వ్యాపక పరివర్తనం జాతం.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं. अब डीआरडीओ और इंडस्ट्री की पार्टनरशिप केवल प्रोडक्शन तक ही सीमित नहीं रहनी चाहिए. रिसर्च డిజైన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పూరి వాల్యూ చైన్ మే సాజీదారీ హమే బఢానీ హో.
0: ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ చేత్యేతేషాం నగరాణాం ముఖ్యమంత్రిభిః అద్య యమునా నద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. నవదిల్ల్యాం కేంద్రీయ గృహమంత్రిణః అమితశాహస్య ఉపస్థితౌ అస్మిన్ సంధౌ హస్తాక్షరాణి జాతాని. అస్మినవసరే కేంద్రీయ జలశక్తి మంత్రి సిఆర్ పాటిలః కేంద్రీయ గృహసచివః కేంద్రీయ జల సంసాధన సచివః తథా సంబద్ధ రాజ్యాణాం ముఖ్య సచివాశ్చ ఉపస్థితాః ఆసన్. అస్య వర్షస్య జూన్ మాసే కేంద్రీయ గృహమంత్రి ఏతేషాం రాజ్యాణాం ముఖ్యమంత్రిభిః సహ అస్మిన్ విషయే ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తస్మిన్ ఉపవేశనె నిర్ణీతం యత్ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనాయాః జలఘటకస్య వ్యయస్య 90% కేంద్ర ప్రశాసనం కేంద్రీయ సహాయతారూపేణ నిర్వక్ష్యతి. అవశిష్టం 10% విత్తీయ భారం షడ్భిః సహభాగీ రాజ్యైః విభజ్య వహిష్యతి. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతి. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. పర్యావరణ వన జలవాయు పరివర్తన మంత్రి భూపేంద్ర యాదవః ఉక్తవాన్ యత్ భారతం స్వస్య సతత వికాసస్య సంరచనాయాం చక్రీయ అర్థవ్యవస్థాయాః సిద్ధాంతాన్ సమావేశయితుం ప్రతిబద్ధమస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే భారతేన పునరుపయోగస్య జీర్ణోద్ధారస్య సంరక్షణస్య చ స్వకీయాః ప్రాచీన సాంస్కృతిక మూల్యాః సమకాలీక నీతిషు సమావేశితాః. अद्य गांधीनगरस्य महात्मा मन्दिरे आयोजितस्य ऐषमः WCEF इति विश्वचक्रीय अर्थव्यवस्था मञ्चस्य दशम संस्करणस्य उद्घाटनसत्रं सम्बोधयन् मन्त्रिणा प्रतिपादितं यत् EPR इति विस्तारित उत्पादक उत्तरदायित्व नियमाः तथा मिशन लाइफ सदृशाः उपक्रमाः

ఛాయా ప్రారంభ గృహేభ్యవ భవితవ్య. గుజరాతస్య ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల అస్య మంచస్యోద్ఘాటనం కృతవాన్. భారతే ప్రథమ వారం అస్య మంచస్య ఆయోజనం భవతి. భారతస్య లోక సేవా ప్రసారకం దూరదర్శనం అద్య స్వస్య సప్తషష్ఠితమం స్థాపన దివసం ఆచరతి. లోక సేవా ప్రసారకేణ నవపంచాశదధిక నవదశశతమే వర్షే ఆల్ ఇండియా రేడియో ఇత్యస్య అంతర్గతం ప్రాయోగిక దూరదర్శన సేవారూపేణ స్వస్య యాత్రా సమారబ్ధ. విగతేషు దశకేషు ఇదం సూచనా ప్రసారణస్య సాంస్కృతిక సంరక్షణస్య రాష్ట్రైక్యస్య చ మహత్వపూర్ణం మాధ్యమరూపేణ వికసితమస్తి. ఉపగ్రహ మాధ్యమేన తథా డిటిహెచ్ ఇతి సేవాభిః చ ఇదం దేశస్య ప్రాయః శత ప్రతిశతం జనసమూహం ఉపగచ్చతి. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధః స్థాపితః. భారతస్య మహాన్ అభియంత్రిషు అన్యతమస్య భారతరత్నస్య మోక్షగుండం విశ్వేశ్వరయ్యవర్యస్య జన్మదివసస్యోపలక్ష్యే అద్య రాష్ట్రీయ అభియంత్రిదివసః ఆచర్యతే. విశ్వేశ్వరయ్యవర్యస్య యోగదానస్య స్మరణార్థం రాష్ట్రస్య వికాసే అభియంత్రిణాం భూమికాయాః సమ్మానార్థం చ ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచదశ దినాంకే అయం దివసః ఆచర్యతే. పురుష క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే సార్ధ సప్తవాదనే దిల్ల్యాః అరుణ జైట్లీ క్రీడాంగణే ద్వితీయాయాం వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రీయ క్రీడాయాం భారతం ఆఫ్ఘనిస్తాన దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: హాయ్, హలో, నమస్తే. టైం సాయంత్రం కరెక్ట్ గా 6 గంటలు దాటి 31 నిమిషాలు కూడా అయిపోయింది. మరి రోజంతా కాలేజ్ అనుకుంటూ, కాలేజ్ చుట్టూ తిరుగుతూ, ఆఫీస్ టెన్షన్లతో అలసిపోయి ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారా? అయితే మీ అలసటినంతా కూడా మాయం చేసి మీలో సరికొత్త జోష్ నింపేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మిక్స్డ్ మస్తీ. సో మనందరికీ తిండి నింద ఎంత ముఖ్యమో సినిమా కూడా అంతే ముఖ్యం అంటూ అంతలా లేరేం అయిపోతాం. అందుకే ఈ రోజు ప్రోగ్రాంలో టాలీవుడ్ హంగామా మామూలుగా ఉండదన్నమాట. సో మీ ఫేవరెట్ హీరోలు, ఎప్పటికీ మర్చిపోలేని డైలాగ్లు, గూస్ బంప్స్ తెప్పించే సాంగ్స్, ఇలా వీటన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ అడగబోతున్నాను. మరి ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన మన నెంబర్స్ 0891-2727-244 లేదా 2727-288 నెంబర్స్కి కాల్ చేసేసి నాతో మాట్లాడేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ కూడా చెప్పేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అడిగేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో? సో అడిగే కంటే ముందు ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఆ జోష్, ఆ హుషారు అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ వినిపించబోతున్న వాల్మీకి మూవీ నుంచి గగన వీధిలో అంటూ అనురాగ్ కులకర్ణి వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో వెల్కమ్ బ్యాక్ టు మిక్స్డ్ మస్తీ. మరి మిక్స్డ్ మస్తీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అడిగే కంటే ముందు లిజనర్స్ ని పలకరించేద్దామా? వద్దు వద్దు, క్వశ్చన్ అడిగేసి అప్పుడు పలకరించేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0891272724 లేదా 2727288 నెంబర్స్కి కాల్ చేసేయండి. సో మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. హలో హలో,
1: మా అభిమాని అఖిల్ గారు.
0: ఓకే,
1: అభిమాని సత్యరెడ్డి పసలపూడి.
0: ఓకే అండి, మీ అభిమాని ఆర్జే అఖిల్ గారు. ఓకే, క్వశ్చన్ విన్నారా సత్యరెడ్డి గారు?
1: పవన్ కళ్యాణ్ అన్నారు కదా,
0: క్వశ్చన్ వినలేదు అయితే.
1: విన్నారు కదా,
0: చెప్పండి ఆన్సర్ చెప్పండి. అయితే
1: సినిమా పేరు చెప్పాలండి. సినిమా పేరు అంటే ఊరు సినిమా వస్తుంది అది.
0: ఆలోచించండి అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్. హలో
2: హలో అఖిల్ గారు.
0: నమస్తే అండి. ఎవరు?
2: నమస్తే అండి. నేను చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి.
0: చెప్పండి.
2: ఈ ఆలనాని గారు అంటే ఎవరండి? ఆయన కవి సమ్మేళనం మా మంత్రి గారా?
0: ఓకే అండి, అంటే వేరే ప్రోగ్రామ్ గురించి ఇక్కడ ఎందుకు? మన అంటే మిగతా లిజనర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కదా.
2: ఏంటి ఆశయం చెప్పగలరా?
0: ఏంటండి
2: ఆప్షన్ చెప్పగలరా పోనీ?
0: థ్యాంక్ యూ సో మచ్ అండి త్రినాథ్ గారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
3: అఖిల్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. శిరీష గారా? ఎస్. పర్లేదు, నాకు మెమరీ పవర్ బాగానే ఉందనిపిస్తుంది అనమాట ఈ మధ్య. చెప్పండి శిరీష గారు, ఆన్సర్ చెప్పండి. మీరైనా సరే,
3: శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక పాటకి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు.
0: మీరు పాడండి ఆ పాట.
3: నెక్స్ట్ ఏంటంటే, శంకర్ దాదా జిందాబాద్ లో లాస్ట్ ఫైటింగ్ సీన్ లో కనిపిస్తారు.
0: అవునా? సో రెండింటిలో ఏదనేది నేను చెప్తాను నెక్స్ట్ ఇంకొకరిని అడిగి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో
4: హలో, నమస్తే అండి అఖిల్ గారు.
0: వెరీ నమస్తే అండి. ఎవరు?
4: నేను, నా సినిమా.
0: మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
4: చిరంజీవి అండి.
0: చిరంజీవి గారు చెప్పండి. చిరంజీవి గారి గురించి క్వశ్చన్.

0: అడిగాను.
1: శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్, రెండు కూడా.
0: ఎంబీబీఎస్ రెండు కూడా అంటారా?
1: అవునండి.
0: ఓకే, అయితే చూద్దాం మరి, మీరు కూడా హోల్డ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, హలో.
2: మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సినిమా శంకర్ దాదా జిందాబాద్ సార్.
0: శంకర్ దాదా జిందాబాద్ అంటూ చెప్పిన మీ పేరు కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా.
2: కొండా సత్యనారాయణ సార్, మంగళపాలెం అంటే.
0: సత్యనారాయణ గారు, మీ కవిత బాగుంది.
2: కరెక్ట్ గా సరిపోయిందండి, లేకపోతే పప్పులో కాలు పెట్టాను.
0: అయ్యయ్యో, చాలా బాగా రాశారండి.
2: ఓకే అండి, కవిత అండి.
0: ఆ కవిత కూడా చాలా బాగా రాశారు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి, శంకర్ దాదా జిందాబాద్ అంటూ చిరంజీవి గారు చెప్పారు, అండ్ శిరీష గారు కూడా చెప్పారు. అండ్ మీ కంగ్రాట్స్ మీ అందరికీ కూడా. సో గిఫ్ట్ ఏంటి కూడా నన్ను అడగండి, ఎందుకంటే గిఫ్ట్లు అంటే మరి ఇక్కడి నుంచి పంపించడం కొంచెం కష్టం ఉంది కాబట్టి. సో మీకోసం గిఫ్ట్గా పాగల్ మూవీలో టైటిల్ ట్రాక్ వినిపిస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ మిక్స్డ్ మస్తీ. వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కిరీటం మాలకించు ఆనందించు. అందరికీ పంచులో ఆర్జే అఖిల్తో పాటుగా ఉన్నారు మిక్స్డ్ మస్తీలో. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను, చూద్దాం. మరి ఈ క్వశ్చన్కి మన వైజాగ్లో ఎంతమంది పక్క సినీ లవర్స్ ఉన్నారో వెంటనే నాకు కాల్ చేసి ఆన్సర్ చెప్పేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891272724 లేదా 2727288 అనే నెంబర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తెలుగు మూవీస్లో చాలానే కౌబాయ్ మూవీస్ వచ్చాయి కదా, సో కానీ వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఏది? సో క్వశ్చన్ ఇంకొకసారి, తెలుగు మూవీస్లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఏది లేదా హీరో ఎవరు? ఈ రెండింటిలో చెప్తే, రెండింటిలో ఏది చెప్పినా పర్లేదు, రెండు చెప్తే ఇంకా బెటర్. హలో
1: సార్, నమస్తే.
0: నమస్తే, ఎవరు?

0: ఓకే రమణ గారు చెప్పండి, మరి మీరు ఆన్సర్ ఏం చెప్తారు?
1: మోసగాళ్ళు మోసగాళ్ళు అనుకుంటున్నాను సార్.
0: మోసగాళ్ళకి మోసగాడు, ఓకే అనుకుంటున్నారు?
1: లేదు సార్, పక్క
0: పక్క.
1: అవును సార్,
0: చూద్దాం పక్కనా కాదు అనేది. కాసేపు పక్కన ఉందాం మనం. ఓకేనా?
1: ఓకే సార్,
0: థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు?
2: నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. నౌకరాజు గ్రామ మగనంపూర్ సార్.
0: ఓకే నౌకరాజు గారు చెప్పండి, మీరు ఆన్సర్ ఏం చెప్తారు?
2: నేను అంశం వినలేదు సార్. నేను
0: వినలేదా? ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ హలో.
3: గుడ్ ఈవినింగ్ అఖిల్జీ.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: లావరాజ్ పర్వాడ.
0: ఓకే లావరాజ్ గారు, మీరు ఆన్సర్ ఏంటి చెప్తారు?
3: కృష్ణ గారు అనుకుంటానండి మీరు క్వశ్చన్.
0: ఓకే సో సగం ఆన్సర్ అతను చెప్పారు, సగం ఆన్సర్ మీరు చెప్పారు. సో అసలు ఆన్సర్ ఏంటో, అసలు ఆన్సర్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ లవరాజ్ గారు.
3: నెక్స్ట్ చిరంజీవి అండి.
0: చిరంజీవి గారు
3: నెక్స్ట్. నెక్స్ట్
0: నెక్స్ట్ ఓకే
3: కృష్ణ గారు.
0: ఓకే
3: ఓకే
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ హలో.
4: హలో గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గా నగర్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి పిన్ కోడ్ గోపి గారు.
4: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చెప్పండి ఆన్సర్ కూడా అంతే హుషారుగా
4: చెప్పారు. ఆయన చెప్పింది ఈయన చెప్పింది కరెక్ట్ అండి సార్. అంటే కృష్ణ గారిని తింటున్న మోసగాళ్ళకి మోసగాళ్ళు తిచ్చారు సార్.
0: ఆహా, ఏమి ఇచ్చారండి కన్క్లూజన్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ
4: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, సో చెప్పిన లిజనర్స్ అందరు చెప్పింది కూడా కరెక్టే. ఒకరు మోసగాళ్ళకి మోసగాడు అన్నారు, ఇంకొకరు హీరో పేరు కృష్ణ అని చెప్పారు, అండ్ థర్డ్ లిజనర్ అయితే రెండు కలిపి చెప్పేశారనమాట. సో మీరు అందరూ చెప్పింది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ మీకోసం ఊరు పేరు భైరుకోనా మూవీ నుంచి సాంగ్ ప్లే చేసేస్తా. కానీ ఆ సాంగ్ నెక్స్ట్ వస్తుంది, దానికంటే ముందు ఊర్వశ్వ రాక్షస్వ మూవీ నుంచి ఇదిగో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట.

ఎస్, వెల్కమ్ డాక్. సో మళ్ళీ నెక్స్ట్ మీకోసం మిక్స్డ్ మస్తీలో క్వశ్చన్ రెడీగా ఉందన్నమాట. సో ఈ క్వశ్చన్కి కొంచెం టఫ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ రెండు క్వశ్చన్స్ కూడా టక టకమని ఆన్సర్ చెప్పేశారు కదా. మీరంతా ఈజీగా గెలవడం నాకు ఇష్టం లేదు, సో కానీ మీరు గెలవాలి. సో నెక్స్ట్ సాంగ్ ఒకటి వినిపిస్తాను, ఆ సాంగ్ ఏ మూవీలో ఉందో చెప్తే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, విన్న తర్వాతే కాల్ చేయండి, ఓకేనా? సాంగ్ వినిపించేస్తున్నాను, వినండి.

0: సో విన్నారు కదా, క్వశ్చన్ అదే అనమాట. సో ఇది ఏ మూవీలో సాంగ్ అనేది చెప్పేయండి. 0891 272 7244 లేదా 272 7288 నెంబర్స్కి కాల్ చేసి నెక్స్ట్ కాలర్ ఫస్ట్ కాలర్ ఈ క్వశ్చన్కి ఎవరో చూద్దాం. హలో హలో హలో నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
1: మేము జంగారెడ్డి నుంచి ఆకార శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: ఓకే శ్రీనివాసరావు గారు,
1: సార్
0: విన్నారా పాట?
1: పాట వినలేదు సార్. సరిగ్గా సీరియల్ వచ్చేస్తుందని చెప్పేసి ఇప్పుడే కట్టించేసి టీవీ పెట్టేశారు సార్.
0: అయ్యో అయ్యో అయ్యో,
1: చెప్పండి సార్.
0: సో పాట కదా, మరి నేను పాడితే మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, తెలుసా?
1: లేదు సార్, మీ గొంతు చాలా స్వీట్ గా ఉంటది.
0: అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఈ అబద్ధం నిజం కావాలని కోరుకుంటున్నాను. సరే పాట ఇంకొకసారి వినిపిస్తాను, వినండి అయితే.
1: ఓకే సార్, ఓకే సార్.

0: విన్నారా శ్రీనివాస్ గారు?
1: విన్నా సార్, విన్నాను.
0: చెప్పండి ఇప్పుడు.
1: ఆ పాట ఏ సినిమాలో ఏమైనా అడుగుతున్నారు సార్?
0: అంతే, చాలా ఈజీగా అడిగాను కదా.
1: లేటెస్ట్ సినిమాలో ఉన్నా తెలియదు సార్.
0: లేదు, 2014లో వచ్చింది సినిమా.
1: మనం కొంచెం యాక్షన్ సినిమా లేదప్ప
0: చూద్దాం, మన మన ఫ్రెండ్స్ ఎలా చెప్తారో చూద్దాం. ఓకేనా?
1: ఓకే సార్,
0: థ్యాంక్
1: ఓకే సార్,
0: యూ,
1: థ్యాంక్ యూ
0: సో మచ్. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు?
2: నా పేరు త్రినాథ్ అండి.
0: ఓకే త్రినాథ్ గారు, విన్నారా?
2: అది లెజెండ్స్ ఏదో అనుకుంటున్నానండి.
0: లెజెండా?
2: లెజెండ్స్ ఏదో అనుకుంటాను.
0: అనుకుంటున్నారా? సో అవునా కదా, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ గారు. సో మీరు కూడా కాల్ చేసి చెప్పవచ్చు 0891-272-7274 లేదా 272-7788. నెక్స్ట్ కాలర్, హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో మీరు కాల్ చేసేటప్పుడు సిగ్నల్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుని కాల్ చేయండి, ఓకేనా? ఎందుకంటే వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఎంతో కష్టపడి కనెక్ట్ చేస్తారు, ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు?
3: నా పేరు సతీష్ అండి, ఓల్డ్ డైరీ ఫార్మ్ వైజాగ్ నుంచి.
0: సతీష్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి.
0: బయట వెదర్ ఎలా ఉంది?
3: చాలా కూల్గా ఉంది.
0: నేను ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది? క్వశ్చన్ బాగుంది, చెప్పేస్తారు అయితే ఆన్సర్.
3: ఇది ఆషికి 2 అనుకుంటా, హిందీ మూవీ.
0: హిందీలో అదే, తెలుగులో తెలుగులో తెలీదు, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, హలో.
4: మీరు మాట్లాడే వ్యక్తి
0: హోల్డ్ లో పెడతారనమాట, ఎందుకు అంటే ఇలా కాల్ చేసి. సో ఈ విధంగా చేయడం వల్ల మిగతా లిజనర్స్ కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వలేని వాళ్ళు అవుతారు, చూసుకోండి. ఓకేనా? సో నేను ప్లే చేసిన ఈ పాట ఏ సినిమాలందో చెప్పేనా? చెప్పేయాలంటే చెప్పండి, చెప్పేస్తాను. కానీ నేను చెప్తాను అంటూ వస్తున్నారు నెక్స్ట్ లిజనర్. హలో,
5: గుడ్ ఈవినింగ్ అఖిల్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అదే అదే వచ్చి సార్, చెప్పండి ఫాస్ట్. అంతేనా? సో మొత్తాన్ని ప్రయత్నించారు, మీ ప్రయత్నానికి క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ అండి. హలో
6: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
6: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: మునగపాక నాగేశ్వరరావు గారు?
6: అవునండి.
0: మమ్మల్ని మునగ చెట్టు ఎక్కేస్తారు అయితే ఇప్పుడు. చెప్పండి.
6: సినిమా పేరు చెప్పాలండి?
0: సినిమా పేరే.
6: నీ జతగా నేను ఉండాలి.
0: ఉండాలా?
6: ఉండాలండి.
0: ఎవరు? ఎవరంట?
6: మీరే.
0: మీరే?
6: మీరే నా జతగా ఉండాలి.
0: అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి వచ్చారు, చెప్పేశారు, కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు అనమాట.
6: ఓకే అండి. గిఫ్ట్ ఉందండి?
0: గిఫ్ట్ ఉంది. ఎప్పుడు వస్తుందని అడగకూడదు, అదే గిఫ్ట్.
6: ఓహో, ఎప్పుడో వస్తుందండి.
0: ఎప్పుడో వస్తుంది, రావడం మాత్రం పక్కా, కానీ ఎప్పుడు వస్తుంది అడగకూడదు.
6: అంతే చాలండి మాకు.
0: అంతే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
6: థ్యాంక్ యూ.
0: నెక్స్ట్ కాలర్, హలో.
7: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నిన్న ట్రై చేస్తున్నా అండి, లైన్ కలలేదు.
0: ఎన్నాళ్ళకి గుర్తొచ్చాను అన్నట్టు ఎన్నాళ్ళకి కలిసింది ఈ కాల్ అని పాడండి.
7: ఎన్ని సార్లు ట్రై చేస్తాను కానీ కాల్ కలవట్లేదండి ఎప్పుడు కూడా.
0: ఎవరు ఇన్ని సార్లు కాల్ చేస్తారు? మీ పేరేంటి?
7: నా పేరు బాలా అండి.
0: బాలా గారు ఎక్కడి నుంచి?
7: అక్కవరం.
0: ఓకే, క్వశ్చన్
7: జిల్లా అక్కవరం.
0: ఓకే అండి, క్వశ్చన్ వినడానికి రెడీగా ఉన్నారు అయితే?
7: అవునండి.
0: మీరు కొంచెం రేడియోకి దూరంగా రావాలి.
7: దూరంగానే ఉన్నానండి.
0: RRR సినిమాలో నాటు నాటు పాట ఉంది కదా?
7: అవునండి.
0: ఆ పాటని పాడిన సింగర్స్ ఎవరు?
7: నేను ఆ సాంగ్ గురించి చెప్పడానికి చేశాను.
0: అయ్యో, చెప్పేయండి అయితే, దాని గురించి చెప్పేసి పెట్టేయండి. హలో,
7: అది నీ జతగా నేను ఉండాలండి.
0: అంతే అండి, అదే. థ్యాంక్ యూ సో మచ్ బాలగారు.
7: థ్యాంక్ యూ.
0: ఓకే, నెక్స్ట్ కాలర్, హలో.
8: హలో
0: హలో,
8: శుభ సాయంత్రం అమ్మా. కానీ సూర్యబాబు 50 గంటల ప్రాంతం మాట్లాడుతున్నా.
0: ఓకే సూర్యబాబు గారు, విన్నారా క్వశ్చన్?
8: సార్ వినలేదు సార్.
0: వినలేదా? వినలేదని చెప్పడానికి కాల్ చేసి మరి చెప్తారు కదా మీరు.
8: సార్తో మాట్లాడాలని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, వినండి ఈసారి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో హలో
9: హలో అఖిల్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. వచ్చేసారు అప్పుడు ఫస్ట్, ఇప్పుడు లాస్ట్.
9: కాల్ కలిసింది.
0: కాల్ కలిసింది అంటారు, అంటే అదృష్టవంతులండి మీరు.
9: రాధా శ్రీకాకుళం.
0: ఓకే రాధ గారు, చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా.
9: నీ జతగా నేను ఉండాలి తెలుగులోని,
0: అది అయిపోయి ఒక పుష్కరం అయిపోయింది అనమాట. అప్పుడు
9: నెక్స్ట్ ఏంటైతే
0: ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఉంది కదా, అది ఎవరు పాడారు చెప్పేయండి సింగర్స్ పేర్లు అని చెప్పాను అంతే. మన వాళ్ళు అంత కష్టపడుతున్నారు చెప్పలేకపోతున్నారు, మీరు చెప్తారు కదా ఇప్పుడు. ఒకసారి అతనికి ఫోన్ చేసి మీ పేరేంటని అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంతే సో, ఇదిసారి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పండి అయితే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కలర్ హలో. హాయ్ హాయ్, ఎవరు?
10: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నిరీష.
0: నిరీష, చెప్పేయి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి వీళ్ళందరికీ ఇదిగో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను ప్రూవ్ చేసుకో.
10: రాహుల్ సిప్లీ గన్స్ కాలభైరవ పాడారండి ఆ సాంగ్.
0: నువ్వు పాడుతావు ఇప్పుడు ఆ పాట?
10: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, అంతే అండి.
0: సూపర్ గా పాడావు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పు, కంగ్రాచులేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మై లిజనర్స్, ఇంకా మన టైం కూడా అయిపోవాల్సి వచ్చింది కాబట్టి ప్రోగ్రామ్ని కూడా కన్క్లూడ్ చేయాల్సి టైం వచ్చేసింది. అప్పుడే అయిపోయిందా, హాఫ్ అన్ అవర్ అనిపించింది అనమాట. సో వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కిరీటం మాలకించు ఆనందించు అందరికీ పంచు, ఆఖరిగా మీకోసం వస్తుంది సిన్సిరియం వాయిస్లో ఊరు పేరు భైరవ్ కొన్న మూవీ నుంచి.

0: సో ఇది ఇవాల్టి మిక్స్డ్ మస్తీ. ఇంతటితో మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ సమాప్తం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో ఓడరించి కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఈ రోజు మన ప్రసారంలో ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8:00 మెలోడీ మ్యాచ్ కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 ఒక చలనచిత్ర గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు విని వెంటనే 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30 విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. రాత్రి 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి హరికథ వింటారు. 11:00 న్యూస్ ఇన్ హిందీ హిందీలో వార్తలు. 11:05 న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 రేపటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు వాతావరణ సమాచారం వింటారు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం నరనరాలు జీర్ణించిన బృందగానం వింటారు. రచన శ్రీ పలక గణపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో షోడశ గణపతి కీర్తనలు వింటారు. వెని వెంటనే ధమ్మపదం. 6:30 చింతనలో బౌద్ధ సూక్తులు వింటారు. రచన శ్రీ రొక్కాళ్ళ రాజన్, పఠనం శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో మిత్రపురుగులు సహజ శత్రువులు ఉపయోగాలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాటలో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వెని వెంటనే భారతదేశ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. ఆ వెంటనే ఓజోన్ పొరను కాపాడుకుందాం డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం వింటారు. ఆపై పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ మిమ్మల్ని అలరించనుంది. రేపు ఉదయం 9:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చినశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:30 మీరు కోరే పాటలు మీ పేరుతో పాటుగా వినిపించే పాటల పల్లకి కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది. 10:15 11:00 పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. 11:00 మధురిమ, 11:30 ఒకే చిత్రంలో అన్ని పాటలు వినిపించే ఏకచిత్రగానం, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు, హోమియో చికిత్స, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. వెని వెంటనే ఈనాటి ఈ బంధం ఏనాటిదో కథానిక శ్రీమతి ఎస్ టీకే శిరీష గారి. ఆపై కార్మిక గీతాలుంటాయి. ఇవి ఈనాటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
2: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కు గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకీ హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
1: గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి

0: వాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్టాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ధ పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals: mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ ఉత్తరాఖండ్లోని ఔలీ, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్టేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్టేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ

0: రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నదీ పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, మరి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్న మీ అందరికీ కోసం ఈ రోజు నేను మంచి ఫిలిం సాంగ్స్ అన్ని కూడా వినిపించేద్దాం అనుకుంటాను. మంచి హుషారైన సాంగ్స్ ని వినిపించేస్తా. ఫస్ట్ మీకోసం వినిపించబోతున్న సాంగ్ రవితేజ అండ్ త్రిష, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ కృష్ణ మూవీ నుంచి. వాసు అండ్ శివాని వాయిస్ లో ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో.

ఎస్, మరి ఒక జోష్ఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి కొద్దిమంది డాన్స్ కూడా చేశారని అనుకుంటున్నాను. కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఇంకొక మెలోడీ సాంగ్ వినిపించబోతున్నా. యోగేశ్వర్ శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కుదిరితే కప్పు కాఫీ అనే మూవీలో నుంచి వినిపించబోతున్నా. నిజంగానే కుదిరితే కప్పు కాఫీ తాగితే ఏ ఫీల్ వస్తుందో ఈ సాంగ్ విన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. సిరివెల్లి సీతారామ శాస్త్రి రాసిన ఇదిగో ఈ పాట మీ అందరి కోసం వస్తుంది ఇప్పుడు 102 FM రెయిన్బో సాగరికలో.

ఎస్ జోరుగా హుషారుగా కొనసాగుతున్న మన ప్రోగ్రామ్ లో తరువాత మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట నాని, సాయి పల్లవి, కృతి శెట్టి వీళ్ళ కాంబినేషన్ లో 2021 లో వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించబోతున్న అనురాగ్ కులకర్ణి వాయిస్ లో, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివేనిలా అనే పాట. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లో హరిహరన్ శ్రావణి పాడిన పాట 10th క్లాస్ మూవీ నుంచి వినిపించబోతున్నా. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. సంగీతం మిక్కీ జెమేయర్. మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే అన్నమాట.

0: మికీసే మేయర్ కంపోజ్ చేసిన సెకండ్ మూవీ అనమాట టెన్త్ క్లాస్. ఫస్ట్ మూవీ పోతే పోనీ అనమాట. సో ఆ మూవీ నుంచి కూడా సాంగ్లు వింటూ ఎంజాయ్ చేసాం.
1: కలిపింది కదా.
0: నెక్స్ట్ మనందరూ కూడా వినబోయే పాట గంగోత్రి మూవీ నుంచి వినబోతున్నాం జీవనవాహిని అనే పాట. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్ అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించే, వర్షాకాలం కావచ్చు ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
2: పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్ధితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటాం. దానికి 2-3 గ్రామీణ రోడ్స్

0: లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి రెండు మూడు లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్టిక్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం, అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్, అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. PMJSY 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ Phase 1 లో. Phase 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సరే, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం, అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, ఏ ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే, అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేది ఉన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి
0: సార్? PMJSY లో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి PIU క్వాలిటీ కంట్రోల్. PIU అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని PIU అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. PIU పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, GSB, వెట్ మిక్స్, BT పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, SQC అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీ

0: నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లెవెల్ ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు ఫలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోని కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడేమో ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం.

0: కర్త శ్రీడి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కేరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ప్రశాంతమైన ఈ రాత్రివేళ సాగర్ గర్భం నుండి వచ్చే చల్లని గాలితో పాటుగా మీ మనసుని తాకడానికి వచ్చేసింది మీ హృదయాలకు నచ్చే కార్యక్రమం మెలోడీ మ్యాచ్. ఈ పగటి పరుగుల హడబడి అంతా ముగిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతూ రేపటి రోజుకి సరికొత్త ఎనర్జీ మొత్తం నింపుకునే సమయం. మరి ఈ వాటి మన ప్రయాణాన్ని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన మెలోడీ మ్యాచ్లో లవ్ వర్డ్స్ మూవీ నుంచి.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మెలోడీ మ్యాచ్లో ఉన్నాం కదా, సో మెలోడీ మ్యాచ్లో ఈరోజు మీకోసం కొన్ని కొటేషన్స్ తీసుకొచ్చాను. సముద్రాన్ని చూస్తూ అనిపిస్తుందండి, జీవితంలో ఒక్కసారి మనం అనుకున్నది జరిగినప్పుడు కూడా చాలా నిరాశ చెందుతాం. వైఫల్యాలు ఎదురైనప్పుడు దిగులు పడే మనసు కూడా. సో అలాంటి వాళ్ళందరి కోసం కొంచెం బాధపడతాం. ఈరోజు అవనివ్వండి, మనం అనుకున్న పని కనుక అవ్వలేదనుకోండి కొంచెం డీలా పడిపోతాం. ఇదిగో అలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న కోట్. సముద్రం కెరటం పడిపోవడమే తెలుస్తుంది దానికి, కానీ ప్రతిసారి అంటే అది పడిన ప్రతిసారి కూడా పైకి లేచేందుకు ఎంత శక్తిని కూడగట్టుకుంటుందో తెలుసా? నీ ఓటమి కూడా అలాంటిది ఫ్రెండ్స్. అదొక ముగింపు మాత్రమే కాదు, మరింత వేగంగా బలంగా దూసుకుపోవడానికి ఈ ఎన్విరాన్మెంట్ నీకు ఇచ్చిన ఒక చిన్న గ్యాప్ అనుకోండి. ఒక్కసారిగా మీరు అనుకున్న ప్లాన్స్ అనేవి కొద్దిగా రివర్స్ అయ్యాయనుకోండి, అక్కడితో ఆగిపోకండి, ఇంకొకసారి ప్రయత్నించండి. ఈ గ్యాప్లో మీకు ఇంకాస్త ఎనర్జీ వస్తుందన్నమాట. ఎలా అంటే నెక్స్ట్ టైం ఏం చేయకూడదో తెలుస్తుంది, ఎలా చేయాలో ఒక అవగాహన వస్తుంది.

సో అదొక ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఓకేనా? సో మన వైజాగ్ ఆర్కే బీచ్ కెరటాలు కూడా ఇదే చెప్తాయి. సో పడినా సరే మళ్ళీ అంతకంటే ఎత్తుకు పైకి లేవాలని, నెవర్ గివ్ అప్. ఈ ఎనర్జీతో నెక్స్ట్ సాంగ్ని కూడా ఆస్వాదిద్దాం జీన్స్ మూవీ నుంచి.

మీరు వింటున్నది 1.2 FM రెయిన్బో సాగరిక. సమయం 8:15. మరి మెలోడీ మ్యాచ్లో మనం తరువాతగా మాట్లాడుకోబోయేది గతం గురించి. చాలామంది గతం గురించి చాలని అపోహలుంటాయి. గతంలో జరిగిందే తలుచుకుంటూ ప్రజెంట్ని కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. గతాన్ని మార్చడం అనేది మన చేతుల్లో ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ ఎందుకో వర్తమానంలో కూడా ఆ గతం గురించి ఆలోచిస్తాం. కానీ వర్తమానాన్ని అద్భుతంగా మార్చుకొని రేపటి భవిష్యత్తుని కూడా గెలుచుకునే శక్తి కేవలం మన ఆలోచనలకే ఉంటుంది. అందుకే ఈ రాత్రి కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకోండి. పడుకునే ముందు ఇలా అనుకోండి, రేపు వచ్చే సూర్యుడు నా కోసం కొత్త అవకాశాలను తీసుకొస్తాడు. ఆ అవకాశాల్లో నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం చేసేలాగా, లేదు ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకునేలా ఉంటాయి అనుకుంటూ పడుకోండి. ఇదే ప్రశాంతతో గనక, ఇదే పాజిటివ్ ఆలోచనతో గనక మనం గనుకున్నాం అనుకోండి, ఏమో రేపే మనం అనుకున్న ఆ కళలు నిజం కావచ్చు. ఇది కళ కాదు, ఈ కళే నిజం కావచ్చు. కాబట్టి గతం గురించి ఆలోచించకండి. గతం గురించి ఆలోచించి వర్తమానాన్ని అస్సలు పాడు చేసుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు మరొక పాటను విందాం. శైలజ రెడ్డి అల్లుడు చిత్రం నుంచి

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు మెలోడీ మ్యాచ్ వింటున్నారు. ఇక చివరిగా మన కార్యక్రమంలో మరొక కోట్ తెలుసుకుందాం, విందాం. మనలో చాలా మంది ప్రయత్నిస్తూ గమ్యం ఎంతో దూరంలో ఉంది అని అనుకుంటూ అక్కడితో ఆగిపోతారు. గమ్యం ఎంత దూరంలో ఉందనేది ముఖ్యం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఎంత నమ్మకంగా ఉందనేదే ముఖ్యం. ఆ గమ్యానికి చేరుకోవడానికి నువ్వు ఎంతలా పరితపిస్తున్నావో నువ్వు వేసే అడుగులకు తెలియాలి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే ఒక చిన్న దీపం దాన్ని చీల్చగలదు. అలాగే నీపై నీకున్న నమ్మకమే కూడా అలాంటిదే అన్నమాట. ఎంత పెద్దటి చీకటి లాంటి పరాభవాన్నైనా సరే కాస్త నువ్వు కొంచెం నీపై నమ్మకం ఉంచుకున్నావు అనుకో, ఆ నమ్మకంతో అన్ని సాధించేయచ్చు. ఇది ఇవాళ మెలోడీ మ్యాచ్. ఇంకా ఆఖరిగా మీకోసం జాబిల్లి కోసం అనే పాట వినిపిస్తున్న మంచి మనసులు చిత్రం నుంచి వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్దికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా సంస్థాగతంగా సిద్దం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్టపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: आज 2026 में DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वारफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को ही कोई नकार नहीं सकता.
0: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన

0: పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్దతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయూ సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ
1: సర్క్యులారిటీ మస్ట్ ఎక్స్టెండెడ్ బియాండ్ వేస్ట్ మేనేజ్మెంట్. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ
2: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్టాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్టాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం

అభివృద్దికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కరెంట్ అఫైర్ డిస్కషన్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుతున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు. స్వామివారు నడిచేటప్పుడు ఎండ తగలకుండా వర్షం పడకుండా గొడుగులా ఉంటారు. స్వామివారికి

యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. యష్ట్యాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు.

0: ఆయుష వలయ్యే విజయస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి అర్జున్ ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతి ఆవాహయామి సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురివేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా చైర్మన్ ఈఓ గారు జేఈఓ గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము నాట్యము గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి ఆదిశేషమావాహయామి వాసుకి ఆవాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారు ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు మహారాజులు చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక

దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చా స్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్ద శేషవాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేషవాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనవగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షం అవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందరామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహి

ప్రకటించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము. శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలు ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య సాంగిణ అని, ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యా అనంటే, బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్ద శేష వాహనం యొక్క విశేష

0: ఆలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్సేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజ దళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయం విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలుగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రి పైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి, కలౌ దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః, అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటారు. పడ్డాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు.

0: వైకుంఠంలో భగవంతుడు పరవాసు దేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం ఆడి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణపరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత సూదన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. విజయవాడ కేంద్రం ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

కాంపెలియా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ, పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తుకు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి, సర్శీలవతి అయి, గుణవతి అయి, అపురూపవతి అయి, సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కుల దీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణజన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణ జన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

యాజమునీంద్రుని యాజగత్వమున వరకోకిలాదేవి పత్ని గగ పుత్రకామే స్పల్ప.

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిని మందిరము విలువడిన మానస కాసాన హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి మువ్వుర అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణంబు సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణంబు సల్పి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన 3వ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచమునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండవుడికి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కానీ పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్ళకు మరణము లేదు, అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజుగారు? పుత్రకామేష్టి యాగమ చేసి ఎందుకు అన్నాడు అంటే, ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణా, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకుల సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణా, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా త్రిపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి, కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

0: భర్తకు అనుకూలవతి అయి, శీలవతి అయి, గుణవతి అయి, ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది.
1: గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ.

జయ లక్ష్మీ రమణ గోవింద హణ పార్వతీ పదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపి దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసములు పూర్ణంగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కెడు పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు.

చేశాడు, మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఒరే ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకు

0: నెరవేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జున,
1: గురుదక్షిణగా ద్రుపదు బంధు, గురుదక్షిణగా.

ఒక్క గురువున కరము రాజ గర్వాంధకారమున కన్నుగా నకతడు ప్రవర్తించే కరము రాజ గర్వాంధకారమున కన్నుగా నక

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడు అయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకురమ్మని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపద,

ఓరి ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడో పెద్ద రాజెవడో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ శిక్షణం కోపం మధ్యే ఘటికాద్వయం, అధం అహోరాత్రస్య పాపిష్టి మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టి నీ పొగరడగా ప్రధాతనయ పోటరి చేతులు తీటవోయే నా భంగ.

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపచేశారు. అగ్రహారములు బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నాయన పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురం ఒకచోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగల తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృథు గంగా

ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశముల నొప్పిడదాని, ప్రస్ఫుటాంహోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని, అమల డిందీర హాసమ్ముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగిటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటీ వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు.

పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్లి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గునమండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

ఎవడా ఎవడా వచ్చునది వచ్చునది వచ్చునది వారే. ఒక్కసారి ఓరీ మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఓరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు కాని గుడులు కాని నదులు కాని నదులు కాని సార్వజనీనములు కాని అలాగే పుణ్యస్థలాలు కాని పుణ్యక్షేత్రములు కాని సముద్రములు కాని సర్వ మానవులకి సర్వ జీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమనుకున్నావు అడవంటే, అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగొబ్బు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్ల గూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా, అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టుమీదికొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ మహాను.

జై లక్ష్మీరమణ గోవింద్. చక్కగా ఒక్కసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే అగ్నేశ్వరమునకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామీ మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను, వదరబోతువలే, మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవుల బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపైన శరీరం, చిరుగుపైన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు, ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు. అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వ విదేహ బాలిక రసాయన సూరసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర బర్భర ఆరాట మర్నాట కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్తులు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల కులగురు వలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

భక్తుల చూపినరైరి కొందరు మరి కొందరు తాసి పరిగ్రహించి చనిరి తోయజ భవాదులకు నేని అది దుస్తరమనివా.

చక్కగా ఒక్కసారి మత్స్యయంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారములు గురితప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురితప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలో గురితప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజుగారికి ఇస్తానే కాని నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురితప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడడానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురితప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడెవరో చూసావా?

అదే పోల్చి చూడు అతడెవరు అతడెవరు అతడెవరు అది అలీ అసి అది ఇవా.

ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూశావా? బ్రాహ్మడు కదరా? కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణ శ్రీకృష్ణ పరంధామును సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవ కృపపూర్ణ భావ భవద్దాసు వర్గం ములంబాపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్భవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందులకే వగిలించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితం బగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బపాటున వినేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. పొలతి పార్థుని గలమున పూల దండ నెలమి వేయంగగాంచి లజ్జించినారు. శల్యరాధేయులంత పంచాల విభున కలిగి

ఒక్కసారి మష్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్త చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వర్సల గోవింద భాగవత.

మీరింతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రసారమవుతాయి, తర్వాత సమాచారం అని ప్రసారమవుతుంది. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె శ్రీను, 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారి వయలిన్ వాదన, మృదంగ సహకారం శ్రీ సద్గురు చరణ్, 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవం భాగంగా చిన్న శేషవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం జరుగుతుంది, 10:00 భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం, 12:40 కార్మికుల కార్యక్రమం, దీర్ఘకాలిక వ్యాధులు, హోమియో చికిత్స, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పెంగల్ అనంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతల్ దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత ఈనాటి పదం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష కథానిక, తర్వాత కార్మిక గీతాలు ప్రసారమవుతాయి, 1:33 మహిళావాణి హలో బాగున్నారా, 2:31 ఏకచిత్ర రచనా కార్యక్రమం జరుగుతుంది, ఇక సాయంత్రం 5:00 యువాని యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:50 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారం అని, 6:30 సాయం సమయం కార్యక్రమం, 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు, 7:45 వికసిత భారత్, 8:40 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వర్మాళిక, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం, రాగం తానం పల్లవి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. పౌర విమాని అనకాదంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతమే ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిలయంలో సమయం 11:12 దాటి 50 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపదు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం 5:51 ప్రసారం అవుతుంది. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భవదేయుడు ఆట్ల చంద్రశేఖర్. నమస్కారం. జై హింద్.